ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం అక్టోబర్ నెల 11వ తేదీ ఆదివారం. నిలయంలో 5:58 దాటి 35 సెకండ్లు అయింది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం కేవలం 3 నాళ్ల ముచ్చటే, కాని ఆ మనిషి కన్నీటి ఉసురు నీ 3 తరాలకు సరిపడే శిక్ష పడుతుంది, గుర్తించుకో అని అన్నారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 6:05. మరొక క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: the chase with a magnificent 102 of 45 balls, while Chauvin Rutherford contributed 84 of 37 deliveries. Hope was a judge player of the match. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో సూర్యస్తుతి సమితి గీతాలు వింటారు. ముందుగా సూర్యస్తుతి.

0: సమ్మతి గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి అంజలి భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రీ యాదాల శేఖర్ బాబు సమర్పించిన సుభాషితం వింటారు.
1: దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు గొప్ప సుభాషితముగా త్రాగుబోతులు తిండిపోతులు దరిద్రులగుదురు నిద్రమత్తు చింపిగుడ్డలకు కారణమగును అనే మాట సామెతల గ్రంథము 23:21 రాయబడి ఉంది. ఒకసారి ఈ యొక్క వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు ఈ మాట మనకు చాలా అవసరమై ఉంటుంది. ప్రత్యేకంగా యువకుడు నీ సహవాసాల విషయమై జాగ్రత్తగా ఉండాలి. పక్షులు ఒకే రకపు రెక్కలు గలవి ఒకే చోట చేరతాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపుతుంది. ఈ దినాలలో త్రాగడం సర్వసాధారణమైపోయింది. ఒక విధంగా చెప్పాలంటే దవాఖానాల కంటే మద్యం షాపుల సంఖ్య ఎక్కువ అని చెప్పొచ్చు. ఉన్న వాటిని నిల్వ చేసుకున్న వాటిని కూడా ఖర్చు చేసుకునేవారు లేకపోలేదు. వీరికి వేరే లోకం ఏమీ ఉండదు. ఈరోజు అనేకమైనటువంటి వ్యాధులు ఎక్కువగా గురి అయ్యేటటువంటి వారు వీరే కదా. శరీర భాగాలు అంతర భాగాలు ఎంతో విలువైనటువంటివి, పాడై పనికి రాకుండా పోయి మరణానికి గురైన వారు మన కళ్ల ముందు ఎందరో కనబడుచున్నారు. ఆరోగ్యం అంతా పాడైపోయి లివర్ వ్యాధులు, కామెర్లు, జీర్ణ వ్యవస్థ అనారోగ్యతలు, ఆహా ఒకటేమిటి, మత్తులో డ్రైవింగ్ చేసి రోడ్డు మీద ప్రమాదాలకు గురైనటువంటి వారు ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఈరోజు మద్యం వలన ప్రత్యేకంగా యువత పాడైపోతుంది. ఈ పాడు అలవాటుకు గురై చాలా మంది నాశనమైపోతున్నట్టుగా మనం గమనిస్తున్నాం. వారు పొందుకునవలసినటువంటి ఆ గోల్ ఏదైతే ఉందో దానికి వారు చేరలేకపోతున్నారు. ఇది చాలా విచారకరంగా ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనకు సృష్టిలో ఉన్నటువంటివి అన్ని కూడా చాలా మంచి పదార్థాలు ఇచ్చాడు. కానీ సైతాను చెడ్డవాటిని మనుషుల్లోకి తీసుకుని వచ్చింది. ఇక తిండిపోతుల విషయంలోకి వస్తే వీరు కూడా దరిద్రలోనికి దిగిపోతారు. బైబిల్ చెప్తుంది, నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకునము అని. ఇస్సాకు కుమారుడైన ఏషావు తిండి కోసమే కదా విలువైన తన జ్యేష్ఠతో పక్కను అమ్మివేసింది. ఒక్క పూట ఆకలి కోసం లేదా తిండి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏషావును భ్రష్టుడు అని బైబిల్ అభివర్ణించింది. జ్యేష్ఠత్వము దాని యొక్క విలువ ఏషావుకి తెలియలేదు. అందుకే తిండి కొరకు అమ్ముకున్నాడు. ఒక రకముగా దరిద్రతను తెచ్చుకున్నట్లే కదా. నీ సంపాదన అంతా కేవలం తిండి కొరకే ఖర్చు పెడుతున్నావా సహోదరుడా? నీ నాలుక రుచిని కోరినట్లుగా చేయకు. నాకు తెలిసిన ఒక కుటుంబం

0: ఉంది. నెల జీతం వచ్చిన ఆ మొదటి వారంలోని అన్ని రకాల తినుబండారాలు, పిండి వంటలు, మాంసాహారాలు, సంబంధించినటువంటి ఆహారాలు తింటూ ఖర్చు పెడుతూ పోతే ఇంకా నెలలో మిగిలిన 4 వారాల సంగతి ఏమిటి? దేవుడు రేపటిని గురించి విచారించకు అని చెప్పాడు, కాని ఆలోచించకు అని చెప్పలేదు కదా. జాగ్రత్త, తిండిని గూర్చి దరిద్రత తెచ్చుకోకు. ఇంకా ఈ రీతిగా ఆలోచించేస్తే నిద్ర మత్తు కొందరు రాత్రి పగలు తేడా తెలియకుండా నిద్రపోతూ ఉంటారు. దేవుడు రాత్రిని పగలును వేరు చేశాడు. పగటి కాలము కష్టపడి పనిచేసి సంపాదించుకోవాలి కదా, రాత్రి కాలము తప్పనిసరిగా నిద్రపోవాలి. మన ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువసేపు నిద్రపోవాలి, అప్పుడే వారికి ఆరోగ్యం. కాని యవన కాలంలో ఉన్న వారికి ఎందుకు ఎక్కువ నిద్ర అవసరం? నిద్ర మత్తు వలన ఇన్ టైంలో చేయవలసిన పని నీవు చేయలేవు. సరైన టైంలో పనికి గాని ఉద్యోగానికి గాని వెళ్లని వారిని ఎవరు పనిలో ఉంచుతారు? పనిలో జాగు చేయవాడు తన యజమానికి కళ్లకు పొగలాంటి వాడని, పళ్లకు పులుసు వంటి వాడు గాని బైబిల్ చెప్తా ఉంది. ప్రియ స్నేహితుడా, ఆ నిద్రమత్తు నీ చింపిగుడ్డలకు కారణమవుతుంది. జాగ్రత్త, తాగుబోతులు, తిండిపోతు, నిద్రపోతు, ఈ 3 రకాల పొడను దరిద్రులు కావడానికి కారణం. ఇట్టి దరిద్రము నీకు అంటకుండా దేవుడు నిన్ను శ్రేష్టమైన ఆశీర్వాదములో నడిపించునుగాక. ఆమేన్. ఈ వాక్యం ద్వారా నీవు మంచి జీవితంలోకి రావాలని, ప్రభువు నిన్ను దర్శించాలని, నీకున్నటువంటి చక్కటి యవన కాలాన్ని, నీ యవన కుటుంబమును దేవుడు దీవించాలని నేను కోరుతూ ఇటు మాటలు నీకు ఆశీర్వదకరంగాను, నీ కుటుంబానికి ఆశీర్వదకరంగాను, నువ్వున్నటువంటి సంఘములో కావచ్చు, నీవున్న సమాజంలో కావచ్చు ఒక మార్పును కలిగ చేయాలని నేను ఆశిస్తూ ప్రభుని కోరుతూ దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక.
1: శేఖర్ బాబు సమర్పించిన సుభాషితం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

రైతు సమాచారం. పాడి పరిశ్రమ యజమాని తన ఆధీనంలో ఉన్న నేల, నీరు, శ్రామిక శక్తి, పశువులు, దానా దినుసులు, పచ్చిగడ్డి, ఇతర ముడి పదార్థాలను సమన్వయపరిచి పాల ఉత్పత్తి చేసి వినియోగదారుడికి అందిస్తాడు. యజమాని సత్తా అతను తీసుకునే నిర్ణయాల మీద, సాధించే ఫలితాలపై ఆధారపడి ఉంటోంది. ఏది చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనే విషయాలు చక్కగా ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుని వాటిని తూచా తప్పకుండా ఆచరించగలిగినప్పుడు విజయాలు సాధించడం కష్టమేమీ కాదు. అవలంబించే యాజమాన్య పద్ధతులపై పరిశ్రమ విజయం ఆధారపడి ఉంటోంది. మేలైన యాజమాన్య పద్ధతులు ఆచరించడం ద్వారా పశువుల పూర్తి ఉత్పాదక శక్తిని పొందవచ్చు. మంచి పాడి పరిశ్రమ యజమాని తీసుకోవలసిన జాగ్రత్తలు ఎన్నో ఉన్నాయి. ముందుగా సమాచార సేకరణ ఉండాలి. మంచి పాలసార కలిగిన పశువుల గురించిన వివరాలు తెలుసుకోవాలి. బజారులో దొరికే దానా దినుసుల గురించి రేట్లు, ఇతర వివరాలను సేకరించాలి. పునరుత్పత్తి గురించిన నూతన సాంకేతిక సమాచారం, పశువుల ఆహార విషయంలో అవలంబించాల్సిన నూతన పద్ధతుల గురించి వివరాలు సేకరించాలి. ఆరోగ్య సంరక్షణలో పాటించవలసిన నూతన పద్ధతులను, కొత్తగా మార్కెట్కు వచ్చిన మందుల గురించిన సమాచారాన్ని కూడా సేకరించాలి. పాలు పితికే యంత్రాల గురించి, గృహ వసతి సౌకర్యం కల్పించడంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమాచారాన్ని సేకరించుకోవాలి. కావలసిన పెట్టుబడి, రుణ సౌకర్యం గురించి కూడా వివరాలు సేకరించాలి. ఇక సాధించవలసిన ఫలితాలను ఖచ్చితంగా నిర్ణయించుకోనాలి. ఫలితాలను సాధించటంలో వచ్చే ఇబ్బందులను ముందుగానే గుర్తించగలగాలి. ఫలితాలను సాధించడానికి అవలంబించవలసిన వివిధ పద్ధతులు, వాటికి కావలసిన పెట్టుబడులు, కావలసిన కార్మిక శక్తి, తయారు చేయగల ఉత్పత్తులు, వివిధ ఉత్పత్తుల తయారీ ద్వారా పొందగలిగిన లాభాల గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ప్రణాళికను తయారు చేసుకుని అనుసరించవలసిన పద్ధతులను దృఢంగా నిర్ణయించుకోవాలి. తయారు చేసుకున్న ప్రణాళికలను, తీసుకున్న నిర్ణయాల ప్రకారం తూచా తప్పకుండా ఆచరణలో పెట్టాలి. తీసుకున్న నిర్ణయాల వలన వచ్చే ఫలితాలపై పూర్తి బాధ్యత వహించాలి. మంచి ఫలితాలను తనవిగా చెప్పుకుని ఫలితం సాధించలేకపోవడానికి ఇతరులు బాధ్యులు అని చెప్పకూడదు. సాధించిన ఫలితాలను ఫలితాలు సాధి

0: ఆచరించడానికి ఆచరించిన పద్దతులను తయారు చేసుకున్న అంచనాలతో సరిచూసుకోవాలి. పాల ఉత్పత్తులపైన, పనివారి శక్తి సామర్థ్యాలపై, ఉత్పత్తులలో అయ్యే ఖర్చులపైన, పెట్టుబడిపైన పూర్తి నియంత్రణ కలిగి ఉంటే మంచిది. ఆచరించగల నూతన పద్దతుల వలన వచ్చే లాభాలను పొందుట కొరకు మన ప్రణాళికను అనుకూలంగా మార్చుకునుటకు వీలు కల్పించుకోవాలి. పశుపోషణలో రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించటం వలన ప్రతి పశువు యొక్క ఉత్పాదక శక్తి, మేత వినియోగం, వ్యాధుల వివరాలు, పునరుత్పత్తి ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వీలుపడుతోంది. లాభ నష్టాలు అంచనా కూడా వేసుకోవచ్చు. పశువుల స్టాక్ రిజిస్టర్, దాణా దినుసుల రిజిస్టర్, మందుల రిజిస్టర్, పశువుల వారీగా, రోజువారీగా పాల ఉత్పత్తి రికార్డులు, పశువులను చూడు కట్టించిన రికార్డు, దూడలకు సంబంధించిన రికార్డు, ఈత కాలంలో పాల దిగుబడి రికార్డు, ఇవన్నీ కూడా తయారు చేసుకోవాలి. సాధించిన పాల దిగుబడి, పాలు, పాల పదార్థాల తయారీలో అయిన ఖర్చులు అమ్మకం ధరలతో సరిచూసుకుని అంచనాలు వేసుకోవాలి. మనం చేసిన తప్పులను, తీసుకోవలసిన జాగ్రత్తలను నిజాయితీగా అంచనాలు వేసుకోవాలి. ఇదే జమా ఖర్చులు. మన పాడి పరిశ్రమలో సాధించిన ఫలితాలను ఇతర పాడి పరిశ్రమలో వచ్చిన ఫలితాలతో సరిపోల్చుకుని తదుపరి సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు నిర్ణయించుకుని అంచనాలను తయారు చేసుకోవాలి.
1: పాడి పరిశ్రమ గురించి కొన్ని వివరాలు తెలుసుకున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ఈ ప్రసారంలో ఏడు గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 ఈ మాసపు పాట కాదనరాదా. ఈ కార్యక్రమాలన్నీ హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:20 అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణే మన రక్షణ శ్రీమతి రమావజ్ల సాయి భారతి గారి ప్రసంగం, 7:30 రసమయ్యి సాహితీ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ భద్రాచలం వారి ప్రయస్త కార్యక్రమం, ఇందులో తరతరాల తెలుగు చక్కనైన వెలుగు శ్రీమతి చాగర్లముడి నాగవేణి గారి ప్రసంగం, అనంతరం బాలికల హక్కులు అవగాహన ప్రసంగం వింటారు. సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాడి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, 9:30 ఏకచిత్రగానం, 10:00 భక్తి వెల్లువలో తిరుమల బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, అనంతరం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత. 11:00 చిత్రగీతాలు వినవచ్చు.

12:10 చిత్రగీతాలు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, మధ్యాహ్నం 12:40 చిన్నారులు ఒక చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీరామచంద్ర బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కన్నబ కార్యక్రమం, 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:50 ఉర్దూల వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహర్ సమాచార్ ఢిల్లీ కేంద్రం నుంచి వార్తలు ప్రసారమవుతాయి. 2:30 కిన్నెరె లహరి శ్రోతలు కోరిన చిత్రగీతల కార్యక్రమం, 3:00 నాటకం ప్రసారమవుతుంది హైదరాబాద్ కేంద్రం నుండి, 4:00 నుంచి చిత్రగీతాలు వినవచ్చు, 5:00 బతుకమ్మ పాటలు, హెచ్ సునీత బృందం పాడిన పాటలు.

0: 5 గంటల 30 నిమిషాలకు సినిమా పాటలు వినవచ్చు. ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్ల వార్తలు, 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుంచి. 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు, 6 గంటల 50 నిమిషాలకు వ్యవసాయ సూచనలు, 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7 గంటల 15 నిమిషాలకు జానపద సంగీతం, 7 గంటల 45 నిమిషాలకు కిన్నెర లహరి, 8 గంటల 45 నిమిషాలకు సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ అట్ 9, 9 గంటల 15 నిమిషాలకు స్పాట్ లైట్, 9 గంటల 30 నిమిషాలకు మధురి మహాపాత మధుర గీతాలు, 10 గంటలకు అఖిల భారత రవివాసరయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6 గంటల 45 నిమిషాలు, మరికొద్ది క్షణాలు ప్రాంతీయ వార్తలు
1: చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా తృప్తసుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక వార్తల్లోని వివరాలు. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్టంలో ప్రకృతి సేద్యం పెంపు పీఎండీఎస్పై ముఖ్యమంత్రి నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. 40,000 మంది రైతులతో ప్రారంభమై నేడు 17,73,000 మందికి చేరువైందని పేర్కొన్నారు. రాష్టంలో 25,00,000 మంది ప్రకృతి సేద్యం చేసేలా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రసాయన ఎరువులతో భూసారం క్షీణిస్తుందని, సాగు ఖర్చులు పెరుగుతాయని ఆయన చెప్పారు. రసాయన ఎరువులతో పోలిస్తే ప్రకృతి సాగుతో 47% ఆదాయం పెరిగిందని, కరువు పరిస్థితులు కూడా తట్టుకుని ఎక్కువ దిగుబడి సాధిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్టంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితులపై హైదరాబాద్లోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా తాగునీరు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాల్లో తలెత్తే సమస్యలను ఎదుర్కొనేందుకు పక్కా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే పరిస్థితులను ముందుగానే గుర్తించి అప్రమత్తం కాకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. అడవితల్లి బాట 2వ విడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాకోట గ్రామంలో గిరిజనులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కాకవాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సందర్బంగా వెదురు హస్తకళ ఉత్పత్తులు, చిత్ర ప్రదర్శనను తిలకిస్తారని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వెల్లడించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఐకానిక్ టవర్ల పనులను మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వర్షాల కారణంగా గత నెలలో అమరావతి నిర్మాణ పనులకు అంతరాయం కలిగిందని తెలిపారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఐకానిక్ టవర్ల నిర్మాణంలో మొదటి డయాగ్రిడ్ పూర్తయిందని, ట్రంక్ రోడ్లు 350 కిలోమీటర్ల పనులు వేగవంతం చేసినట్లు మంత్రి పేర్కొంటూ,
2: గ్రూప్ డి టైప్ 1 టైప్ 2 టవర్స్ ట్రంక్ రోడ్స్ 350 కిలోమీటర్లు ఎంత వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే వీటికి సంబంధించిన ఏదైతే సివరేజ్ కావచ్చు, స్టామ్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఈ లైన్స్ కూడా ఆల్మోస్ట్ పూర్తి చేశారు. రోడ్ నెట్వర్క్ కూడా ఇబ్బంది లేకుండా మెయిన్ ట్రంక్ రోడ్ నుంచి, సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వీటన్నిటికీ నెట్వర్క్ పూర్తి చేస్తున్నారు. అధికార భవనాలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టవర్స్ కావచ్చు, బంగళాలు కావచ్చు, జడ్జిస్ బంగళాలు కావచ్చు డిసెంబర్ పూర్తి అవుతున్నాయి. 2028 అక్టోబర్ పూర్తి కావాలని, అమరావతి రాజధాని ఎంత వేగవంతంగా జరుగుతుంది.
1: దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలాత్రిపుర సుందరి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. తొలి రోజు తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ పండితులు స్నపనాభిషేకం అలంకార పూజలు నిర్వహిస్తారు. భక్తులను ఉదయం 8 గంటల నుంచి దర్శనాలకు అనుమతిస్తారు. రేపటి నుంచి ఉదయం 4 గంటల నుంచే దుర్గమ్మ దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ రోజు రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కొనసాగుతాయి. 2 తెలుగు రాష్టాలతో పాటు దేశ విదేశాల నుంచి ఈ 10 రోజులు దసరా వేడుకలకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో బతుకమ్మ పండుగ 2వ రోజైన ఈ రోజు

0: 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఈ టెట్ కోసం దరఖాస్తులను పాఠశాల విద్యాశాఖ స్వీకరించగా 68,420 మంది ఉపాధ్యాయులు 83,105 దరఖాస్తులు సమర్పించారని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. 5 రోజుల పాటు 10 సెషన్లలో 32 పేపర్లకు కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొత్తం 73 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, రాష్టంలో 64, పొరుగు రాష్టాల్లో 9 కేంద్రాలు ఉన్నాయని వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి సెషన్, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2 సెషన్ జరుగుతుందని తెలిపారు. సుమారు 50 లక్షల రూపాయల ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ యోజన నిధులతో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని మంచినీటి చెరువును కేంద్ర గ్రామీణాభివృద్ది కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, గ్రామాలను పట్టణాలకు ఏమాత్రం తీసిపోకుండా గ్రామీణ ప్రాంతాలు అభివృద్ది చేయాలన్నదే తమ లక్ష్యమని, వాటర్ షెడ్ అనే కేంద్ర పథకం ద్వారా గ్రామాల్లోని చెరువులను అభివృద్ది చేసే విధంగా చర్యలు చేపట్టామని తెలిపారు. దేశంలో తొలి పైలట్ ప్రాజెక్టుగా గ్రామాల్లో సాయంత్రం వాకింగ్ చేయడానికి వీలుగా వెంగళాయపాలెంలోని చెరువుని అభివృద్ది చేశామని మంత్రి తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు ఆలోచన ఆ ప్రాంత రైతుల కష్టాలను తీర్చడమే కాకుండా సంపద సృష్టించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి సచివాలయానికి వచ్చిన రైతులు, సాగునీటి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రిని నిన్న కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, గోదావరి వరద నీటిని కృష్ణా డెల్టాకు తీసుకురావడం ద్వారా సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు శ్రీశైలం జలాశయంలో పొదుపు చేసిన కృష్ణా నీటిని రాయలసీమకు మళ్లించగలిగామని వివరించారు. ఒక ప్రాంతానికి నీరు అందిస్తూనే మరో ప్రాంతానికి నీటి భద్రత కల్పించడం పట్టిసీమతో సాధ్యమైందన్నారు. ప్రాజెక్టు ద్వారా అందిన నీటితో కృష్ణా డెల్టాలో రైతులు సమృద్దిగా పంటలు పండించి రాష్ట సంపదకు తోడ్పడ్డారని కొనియాడారు. విజయవాడలో ఈ నెల 13 నుంచి ప్రారంభం కానున్న జాతీయ సరస్ ఆజీవికా మేళా విజయవంతానికి పక్కా ప్రణాళికతో కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ మేళా ఏర్పాట్లపై విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తొలిసారిగా విజయవాడలో ఈ జాతీయ మేళా జరగడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. మేళా విజయవంతం అయ్యేందుకు ఎలాంటి లోపాలు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం 576 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది స్వయం సహాయక మహిళా సంఘాల మహిళా ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానంలపై దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ఫలితంగా కోస్తాంధ్ర యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు పేర్కొంటూ,
1: ఈ రోజు కోస్తాంధ్రప్రదేశ్ యానాం రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రకృతి వ్యవసాయంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానానికి చేరిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎల్నినో నేపథ్యంలో ముందస్తు చర్యలకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతి నుంచి గుంటూరుకు నేరుగా వెళ్లేలా రహదారుల రూపకల్పన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రిచ ఝా. అథ వార్తాః ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య తమిళనాడు

0: మొత్తం 2,50,00,000 రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వం పరిపాలన అనుమతులు జారీ చేసిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఎండీఆర్ ప్లాన్ 2026-27 కింద ఈ అదనపు బడ్జెట్ ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 468 ద్వారా ఉత్తర్వులు విడుదల చేసిందని తెలిపారు. గట్ల నర్సింగాపూర్ కొత్తకొండ మార్గంలో ఈ హైలెవెల్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత ప్రజల సుదీర్ఘకాల రవాణా ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. హన్మకొండ జిల్లాలోని భద్రకాళి ఆలయ నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా దసరా పర్వదినం నాటికి భద్రకాళి అమ్మవారి రథాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేలా పనులను వేగవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. హన్మకొండ జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు పారదర్శకంగా సజావుగా సాగాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు సమన్వయంగా పనిచేసి పత్తి కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలన్నారు. ఇందిరమ్మ వరద కాలువ ప్రాజెక్టులో భాగమైన గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులు హనుమకొండ జిల్లాలో తుది దశకు చేరుకున్నాయి. గోదావరి నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని అనుసంధానించి ఆయకట్టు ప్రాంతాలను స్థిరీకరించడంతో పాటు విస్తృతమైన ఆయకట్టును సృష్టించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. దీంతో భీమదేవరపల్లి, హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడా తదితర మండలాల్లో భూసేకరణ జరుగుతోంది. హనుమకొండ ఆర్డీఓ వెంకటేష్ భీమదేవరపల్లి మండలంలోని గౌరవెల్లి కెనాల్ భూసేకరణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మల్లారం గ్రామంలో పర్యటించిన ఆయన కెనాల్ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న బాధిత రైతులకు నష్టం జరగకుండా చూస్తామన్నారు. గ్రాడ్యుయేట్స్ ఓటర్లుగా నమోదు చేసుకోవాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ రవి అన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలో పట్టభద్రులైన ఓటరు ఓటరుగా నమోదుపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో నమోదుపై జిల్లా అదనపు కలెక్టర్ ఎన్ రవి అవగాహన కల్పించాలన్నారు. కొత్తగా ఓటరుగా నమోదు కోసం గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారు ఫారం 18 ద్వారా అన్ని వివరాలను నింపి గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధ్రువ పత్రాన్ని సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు. గ్రేటర్ వరంగల్ సమగ్రాభివృద్దికి ప్రపంచ బ్యాంక్ తగిన సహకారం అందిస్తుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి పూనం అహ్లువాలియా ఖినిజ్ వెల్లడించారు. ఇటీవల హనుమకొండలోని కూడా సమావేశ మందిరంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనం అహ్లువాలియా ఖినిజ్, అపూర్వ సెన్ని, నేహా ప్రవాస్ కుమార్ మిశ్రా, వెంకట్రావులతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. వరంగల్ మహానగరాభివృద్ది కోసం మల్టీలెవెల్ పార్కింగ్, సెంట్రల్ ఫుడ్ ప్లాజా, రోప్వే, సెంట్రల్ బిజినెస్, స్మార్ట్ వాటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వివరాలను దృశ్య రూప ప్రదర్శన ద్వారా అధికారులు వివరించారు. వరద ముంపు నివారణ ప్రాజెక్టుకు నిధులివ్వాలని ప్రత్యేకంగా విన్నవించారు. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన 300 మిలియన్ అమెరికన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని, అందులో భాగంగానే జిల్లాలో పర్యటిస్తున్నట్టు ప్రతినిధులు తెలిపారు. హన్మకొండ జిల్లా కాజీపేట శాశ్వత ఆర్టీసీ బస్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేకు సంబంధించిన ప్రతిపాదిత స్థలాన్ని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ పరిశీలించారు. ప్రస్తుతం సిటీ బస్సుల రాకపోకలు కొనసాగుతున్న రైల్వే స్టేషన్ ముందున్న స్థలాన్ని రైల్వే పాఠశాల స్థలం, రైల్వే స్టేడియం ప్రాంతంతో పాటు స్టేడియానికి ఎదురుగా ఉన్న రైల్వేకు చెందిన సుమారు 1 ఎకరం భూమిని కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు. కాజీపేట రైల్వే స్టేషన్ వద్ద శాశ్వత బస్ స్టేషన్ నిర్మాణానికి అవసరమైన రైల్వే శాఖ ద్వారా ప్రతిపాదిత భూమిని సమకూర్చుకోవాలని అధికారులకు సూచించారు. పాడి గేదెల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ కుటుంబాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా ముందడుగు వేయాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. పాడి గేదెల పెంపకంతో ప్రతి నెల నమ్మకమైన ఆదాయం వస్తుందన్నారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యనందించే లక్ష్యంతో జర్మనీకి చెందిన ప్రఖ్యాత రూట్లింగెన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
1: మీరింతవరకు హన్మకొండ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదికను అందించారు డి వీణావాణి. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో

0: 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న ఒక కొత్త అధ్యక్షుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సుమారు 4,900 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు రైలు సేవలను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనంతరం పోరూర్ బైపాస్ స్టేషన్ నుండి పూనాపల్లి బైపాస్ స్టేషన్ వరకు చెన్నై మెట్రోలో మోదీ ప్రయాణిస్తారు. కాగా పూనామల్లి పోరూర్ కారిడార్లో డ్రైవర్ లేని కార్యకలాపాల దిశగా అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థలతో కూడిన ప్రత్యేకమైన 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ను కూడా రూపొందించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ది చేసిన పళని, వెల్లూర్, కంటోన్మెంట్, అంబాసముద్రం, పరమకుడి, నమక్కల్లోని 5 అమృత్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. అనంతరం మోదీ పోరూర్ సరస్సు సమీపంలోని జలకండేశ్వర ఆలయంలో దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ నిర్ణయాధికారంలో భారత్ ఆఫ్రికాలకు తగిన ప్రాతినిధ్యం లభించకపోవడం సరికాదని పేర్కొన్నారు. ఆడిస్ అంబాబాలో ఆద్వా విక్టరీ మెమోరియల్ మ్యూజియంలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జయశంకర్ మాట్లాడుతూ భద్రతా మండలిలోని శాశ్వత తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికాకు న్యాయమైన ప్రాతినిధ్యం దక్కాలని ఆకాంక్షించారు. 2023లో భారత్ అధ్యక్షత వహించిన G20 సదస్సులో ఆఫ్రికన్ యూనియన్కు శాశ్వత సభ్యత్వం కల్పించడంలో భారత్ చేసిన కృషిని ఈ సందర్భంగా జయశంకర్ గుర్తు చేసుకున్నారు.
1: India and Africa cannot remain unrepresented in global decision making, and that is why India worked resolutely during its G20 presidency in 2023 to secure a permanent membership for the African Union. This decade has seen the UN slide steadily into irrelevance, helpless in the face of major challenges. Our objective is not merely to add more seats around an old table. It is to make global governance more democratic, more responsive, and more representative.
0: ఆఫ్రికా ఖండానికి భారత్ 4వ అతిపెద్ద భాగస్వామ్య దేశంగా నిలిచిందని, ఇరుపక్షాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 100 బిలియన్ డాలర్లకు చేరుకుందని జయశంకర్ వెల్లడించారు. ఆఫ్రికన్ దేశాల్లో పెట్టుబడులు పెట్టాలని భారతీయ వ్యాపార వర్గాలను కోరిన మంత్రి, ఆహార భద్రత, వ్యవసాయం, సుస్థిరాభివృద్ది రంగాల్లో బలమైన సహకారాన్ని పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ఫిట్నెస్, యువత సాధికారత, మాదకద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండే సాంగ్ సైకిల్ 94వ ఎడిషన్ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభమైంది. నమో ఘాట్ నుండి సంపూర్ణానంద్ సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవన శైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉండటానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేరుతుంది. చురుకైన జీవన శైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ ను ఒక సరళమైన, అందుబాటులో ఉన్న మార్గంగా ఫిట్ ఇండియా సండే సాంగ్ సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తోంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, అలాగే జాతీయ ప్రాంతీయ కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడల పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రైట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ సంబరాలు నిన్న ఎంగిలిపూల బతుకమ్మతో ఘనంగా ప్రారంభమయ్యాయి.

ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగుతాయి. తంగిడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమరుస్తారు. బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరవ ప్రతిమను ప్రతిష్ఠిస్తారు. సాయంత్రం వేళ మహిళలంతా బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. 9 రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో ప్రతిరోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏంగిలి పూల బతుకమ్మతో మొదలై అటుకుల, ముద్దపప్పు, నానబియ్యం, అట్ల, అలిగిన, వేపకాయల, వెన్నెముదుల బతుకమ్మలు అనంతరం చివరి రోజు సద్దుల బతుకమ్మతో ఈ వేడుకలు ముగుస్తాయి. ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, తెలంగాణ గొప్ప సంస్కృతికి అద్దం పడుతుంది. రష్యాతో వివాదాన్ని ముగించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోగల సామర్థ్యం ఉన్న కొత్త అధ్యకుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. రష్యా చమురు శుద్ది కర్మాగారాలను, ముఖ్యంగా డిజిటల్ డీజిల్ ఇంధన వనరుల లక్ష్యంగా దాడులు జరపవద్దని ట్రంప్ యుక్రెయిన్ అధ్యకుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని హెచ్చరించారు. వైట్ హౌస్ లో ట్రంప్ మాట్లాడుతూ అటువంటి దాడులు ప్రపంచ మార్కెట్లో ఇంధన సరఫరాకు అంతరం కలిగించవచ్చని, అమెరికన్ రైతులు, పశుపోషకులపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామి అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యం కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పాదకత, నీటిపారుదల సౌకర్యాలు, రుణ లభ్యత, పంట కోత అనంతర మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం ఈ పథకం లక్ష్యం. రక్షణ, ఏరోస్పేస్, ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు కీలక ఖనిజాల సరఫరా నిరంతరం అందేలా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం 4 రోజుల్లోగా నిల్వల విధానాన్ని ప్రకటించే అవకాశం ఉందని గనుల శాఖ కార్యదర్శి కేశవ్ చంద్ర తెలియజేశారు. బ్యాటరీల తయారానికి అవసరమైన ముడి పదార్థాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు గుజరాత్, మహారాష్ట, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్టాల్లో 4 ప్రత్యేక కీలక ఖనిజాల ప్రాసెసింగ్ పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన వెల్లడించారు. ఢిల్లీలో నిన్న జరిగిన సంఘటనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం, ఓహెచ్సిహెచ్ఆర్ వ్యక్తం చేసిన ఆందోళనలు సహేతుకం కాదని, దేశ అంతర్గత వ్యవహారాల్లో విషయం అనవసరమైన జోక్యమని భారత్ పేర్కొంది. నిష్పక్షపాతంగా, పక్షపాతం లేకుండా వ్యవహరించాలనే తన విధికి అనుగుణంగా ఓహెచ్సిహెచ్ఆర్ ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న నిరసనలపై కూడా దృష్టి సారించాలని జెనీవాలోనే భారత శాశ్వత మిషన్ ఒక ప్రకటనలో తెలిపింది. పురుషుల క్రికెట్లో భాగంగా ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో వెస్టిండీస్తో జరిగే 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో భారత్ తలపడనుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్ ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. భారత్ నిర్దేశించిన 250 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ జట్టు 1 ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ రోజు అన్ని రైలు సర్వీసులు యథావిధిగా నడుస్తాయని ఉత్తర రైల్వే ప్రకటించింది. నిన్న ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల మధ్య న్యూఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్కు చేరుకోవాల్సిన మొయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయాలని రైల్వే నిర్ణయించిన నేపథ్యంలో ఈ రోజు అన్ని రైలు సేవలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పిలుపునిచ్చారు. రష్యాతో వివాదాన్ని ముగించడానికి సామర్థ్యం ఉన్న కొత్త అధ్యకుడిని యుక్రెయిన్ ఎన్నుకోవాలని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ పాటకు రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. వినండి కాధనరాధ లేధనరాధ ఈ మాసపు పాట.

0: మీరింతవరకు కాదనరాధ వేదన లేదనరాధ ఈ మాసపు పాట విన్నారు. రచన శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, సంగీతం గానం శ్రీ మల్లాది సూరిబాబు. ఈ మాసపు పాట ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంతర్జాతీయ బాలికా దినోత్సవం.

0: రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
1: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణే మన రక్షణ శ్రీమతి రామావజ్జల సాయిభారతి గారి ప్రసంగం వింటారు.
3: అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం 11 అక్టోబర్ నిర్వహించబడుతోంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త ఎలనార్ రూజ్వెల్ట్ 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్ గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం పోరాటం చేసిన ఎలనార్ రూజ్వెల్ట్ పుట్టినరోజైన 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012 అక్టోబర్ 11 తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు అనగా విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహాలపై అవగాహన పెంచడం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలు, యువతులు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అవగాహన కలిగిస్తుంది. ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడం గాని వారిని పరిగణించడం గాని చేయడం లేదు. అలాగే వారి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. వాషింగ్టన్ లోని యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2014 అందించిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందడం లేదు. ప్రపంచవ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయసు గల బాలికలు అదే వయసు గల అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకు పైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 4 బాలికలలో 1 18 ఏళ్ల కంటే ముందుగానే వివాహం జరుగుతోంది. 2016 అక్టోబర్ 11 ఐక్యరాజ్య సమితి ఉమెన్ గుడ్ విల్ అంబాసిడర్ ఎమ్మా వాట్సన్ బలవంతపు బాల్య వివాహాలను అంతం చేయాలని ప్రపంచ దేశాలలోని కుటుంబాలను కోరింది. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయడమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించబడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగపడుతోంది. బాలికలను విద్యావంతులను చేసి బాల్య వివాహాలు తగ్గించడంలోనూ, అలాగే బాలికలను విద్యావంతులను చేసి బాల్య వివాహాలు తగ్గించడంలోనూ, అలాగే విద్యను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళల యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను నిర్వహించే ప్లాన్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రాజెక్టుగా ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రారంభమైంది. ప్లాన్ ఇంటర్నేషనల్ రూపొందించిన

బికాస్ ఐఆమ్ ఎ గర్ల్ అనే క్యాంపెయిన్ నుండి అంతర్జాతీయ బాలికా దినోత్సవ నిర్వహణ వేడుకల ఆలోచన వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతుంది. కెనడాలోని ప్లాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కెనడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతుదారుల కూటమిని కోరుతూ అంతర్జాతీయంగా అవగాహనను పెంచుతూ చివరకు ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో పాల్గొనాలని కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీర్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళా మంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది. 55వ ఐక్యరాజ్య సమితి కమిషన్ లో మహిళల స్థితిగతులపై మద్దతుగా మహిళలు బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు చేసింది. 2011 డిసెంబర్ 19న జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2012 అక్టోబర్ 11న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు వేయగా అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిందని తీర్మానం పేర్కొంది. ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. ఎలాగంటే 2012లో బాల్య వివాహాన్ని రూపుమాపడం, 2013లో బాలికల విద్య కోసం నూతన ప్రణాళికలు, 2014లో కౌమార బాలికలను సాధికారపరచడం, హింసను రూపుమాపడం, 2015లో కౌమార బాలికల శక్తి కోసం విజన్ ఫర్ 2030, 2016లో బాలికల పురోగతి మరియు బాలికల లక్ష్యాల గణనలు, 2017లో సాధికారక బాలికలు అనగా సంక్షోభాలకు ముందు తరువాత, 2018లో ఆమెతో అనే ఒక నైపుణ్య బాలికల బృందం వంటి నేపథ్యాలను ఎంచుకున్నారు. 2013 నాటికే ప్రపంచవ్యాప్తంగా బాలికా దినోత్సవం సందర్భంగా సుమారు 2043 కార్యక్రమాలు వేడుకలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఈ బాలికా దినోత్సవాన్ని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి. భారతదేశంలోని ముంబైలో జరిగిన కచేరీ వంటి కార్యక్రమాలకు ఐక్యరాజ్య సమితి ఆర్థిక సహాయం అందిస్తుంది. గర్ల్ గైడ్స్ ఆస్ట్రేలియా వంటి ప్రభుత్వేతర సంస్థలు ఈ దినోత్సవం కొరకు జరిగే కార్యక్రమాలు కార్యకలాపాలకు సహకారం అందిస్తాయి. బాలికల కొరకు ఫుట్బాల్ వంటి ఆటలు దక్షిణాఫ్రికాలోని స్థానిక సంస్థలు ఏర్పాటు చేసుకున్నాయి. 2012లో అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా టీషర్టులను పంపిణీ చేశాయి. 1956లో జరిగిన బ్లాక్ శాష్ మార్చ్ ను 20,000 మంది మహిళలు గుర్తు చేసుకున్నారు. 2013లో లండన్ సౌత్ బ్యాంకులో ఈ దినోత్సవం సందర్భంగా రోజంతా ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో బాడీ గాసిప్ నిర్మించిన నాటక సినిమా ప్రదర్శనలు జరిగాయి. ఇది శరీర ఆకృతి మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రచారం చేస్తుంది. వేలాది మంది కార్యకర్తలను సంస్థలను ఆన్లైన్ లోకి తీసుకురావడానికి సేజ్ గర్ల్ ఐట్విక్సీ సంస్థలు ఒక అంతర్జాల వేదికను కూడా రూపొందించాయి. 2016లో లండన్ ఉమెన్ ఆఫ్ ది వరల్డ్ వావ్ అనే సంస్థ ఒక వేడుకను నిర్వహించింది. ఇందులో 250 మంది లండన్ పాఠశాల బాలికలు మరియు మహిళా ఉపాధ్యాయురాళ్లు పాల్గొన్నారు. 2016లో యునైటెడ్ స్టేట్స్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా లింగ అసమానతను రూపుమాపడానికి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ దినోత్సవం గురించిన సమాచారాన్ని మరియు కార్యక్రమాల వివరాలను తెలుసుకోవడానికి సామాజిక మాధ్యమం డే ఆఫ్ ద గర్ల్ అనే హ్యాష్ ట్యాగ్ ను ఉపయోగిస్తుంది. బాలికల హక్కులను పరిరక్షించడం, వారికి సమాన అవకాశాలు కల్పించడం, వారి అభివృద్దికి తోడ్పడడం, వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సమాజంలో అవగాహన కల్పించడం ఈ బాలికా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశాలు. బాలికలు తమ జీవితాలను స్వేచ్ఛగా గౌరవంగా భద్రతతో నిర్మించుకునేలా చేయడం మనందరి బాధ్యత. 2012 అక్టోబర్ 11న మొదటిసారిగా అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం జరిగింది. బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రపంచం దృష్టికి తీసుకురావడం, వారి హక్కుల పరిరక్షణకు చర్యలను ప్రోత్సహించడం ఈ దినోత్సవం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు. బాలికలు ప్రపంచ జనాభాలో ఒక ముఖ్యమైన భాగం. వారి అభివృద్ది కేవలం వ్యక్తిగత కుటుంబాలకే పరిమితం కాకుండా దేశాల సామాజిక మరియు ఆర్థిక అభివృద్దికి కూడా ఎంతో అవసరం. బాలికలకు విద్య, ఆరోగ్యం, భద్రత, సమాన అవకాశాలు లభించినప్పుడు వారు తమ పూర్తి సామర్థ్యాన్ని సాధించగలుగుతారు.

0: బాలికల అభివృద్ధిలో విద్య అత్యంత కీలకమైన అంశం. విద్య ద్వారా బాలికలు జ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా తమ హక్కులను తెలుసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, భవిష్యత్తు లక్ష్యాలను ఏర్పరచుకోవడం నేర్చుకుంటారు. అయితే ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో బాలికలు ఇప్పటికే పేదరికం, పాఠశాలలకు దూరమవడం, కుటుంబ బాధ్యతలు, వివక్ష వంటి కారణాల వల్ల విద్యకు దూరమవుతున్నారు. కొన్ని సందర్భాల్లో బాల్య వివాహాలు కూడా వారి విద్యను మధ్యలోనే ఆపేస్తున్నాయి. ప్రతి బాలికకు నాణ్యమైన విద్య అందేలా చూడడం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాదు, సమాజం బాధ్యత కూడా. బాలిక చదువు అనేది ఆమె వ్యక్తిగత హక్కు మాత్రమే కాదు, సమాజ పురోగతికి ఒక ముఖ్యమైన పునాది. బాలికల ఆరోగ్యం వారి భవిష్యత్తుకు ఎంతో ముఖ్యమైనది. పోషకాహారం, పరిశుభ్రత, వైద్య సేవలు, మానసిక ఆరోగ్యంపై అవగాహన ప్రతి బాలికకు అవసరం. కౌమార దశలో బాలికలకు శారీరక, మానసిక మార్పులపై సరైన అవగాహనను కల్పించాలి. ఋతుస్రావ పరిశుభ్రత గురించి బహిరంగంగా గౌరవంగా మాట్లాడే వాతావరణం నిర్మించడం అవసరం. ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పుడు భయపడకుండా వైద్య సహాయం పొందేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వాలి. ఇంట్లో, పాఠశాలలో, ప్రయాణం సమయంలో వారు సురక్షితంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. బాలికలపై హింస, వేధింపులు, దోపిడీలు వంటి సమస్యలను నిరోధించేందుకు చట్టపరమైన రక్షణలతో పాటు సామాజిక అవగాహన కూడా ఎంతో అవసరం. బాల్య వివాహాలు బాలికల విద్య, ఆరోగ్యం, స్వేచ్ఛ మరియు భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. బాలికలు తమ విద్యను పూర్తి చేసుకుని జీవితంపై అవగాహనతో నిర్ణయాలు తీసుకునే వయసుకు చేరుకునేలా కుటుంబాలు, సమాజం సహకరించాలి. అలాగే అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలకు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, వారి అభిప్రాయాలను పట్టించుకోకపోవడం, కొన్ని వృత్తుల వారికి సరిపోవు అని భావించడం వంటి వివక్షను తొలగించాలి. బాలికలు కూడా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకునే హక్కు కలిగిన వ్యక్తులే. వారికి సమాన గౌరవం, అవకాశాలు, ప్రోత్సాహం లభించాలి. కేవలం లింగం ఆధారంగా వారి సామర్థ్యాన్ని నిర్ణయించకూడదు. బాలికా సాధికారత అంటే బాలికలు తమ హక్కులను తెలుసుకుని తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలలో భాగస్వాములు కావడం, తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం. బాలికా సాధికారత అంటే బాలికలు తమ హక్కులను తెలుసుకుని తమ జీవితానికి సంబంధించిన నిర్ణయాలలో భాగస్వాములు కావడం మరియు తమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం. విద్య, నైపుణ్యాభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, కళలు, విజ్ఞాన శాస్త్రం వంటి రంగాలలో బాలికలకు కూడా అవకాశాలు కల్పించాలి. వారు తమకు నచ్చిన రంగాల్లో ముందుకు సాగేందుకు కుటుంబము, ఉపాధ్యాయులు, సమాజం ప్రోత్సాహాన్ని అందించాలి. ఒక బాలిక తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు ఆమె మాటను కూడా గౌరవించగలగాలి. ఆమె చేసే ప్రయత్నాలను గుర్తించాలి. ఎందుకంటే ఆత్మవిశ్వాసంతో ఎదిగే బాలిక తన జీవితానికే కాకుండా సమాజానికి కూడా సానుకూల మార్పును తీసుకురాగలదు. బాలికల అభివృద్ధికి కుటుంబం మొదటి పాఠశాల వంటిది. తల్లిదండ్రులు తమ కుమార్తెలను ప్రేమతో, సమానత్వంతో పెంచాలి. ఇంటి పనులు, కుటుంబ బాధ్యతలు బాలికలకే పరిమితం కాకుండా పిల్లలందరూ తమ వయసుకు తగిన విధంగా బాధ్యతలను పంచుకునేలా నేర్పించాలి. బాలికలకు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పే వాతావరణం కలిగించాలి. అంతర్జాతీయ బాలికా దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తుంది. ప్రతి బాలికకు సమానమైన హక్కులు, విద్య, ఆరోగ్యం, భద్రత, గౌరవం మరియు అవకాశాలు అందించగలగాలి. బాలికల అభివృద్ధి కోసం కృషి చేయడం ఒకరోజు కార్యక్రమంగా మాత్రమే భావించకుండా ప్రతిరోజు కొనసాగించాల్సిన బాధ్యతగా మారాలి. బాలిక పుట్టినప్పుడు ఆనందించే కుటుంబం, ఆమె చదువుకునే సమయంలో అండగా నిలిచే తల్లిదండ్రులు, ఆమె కలలను ప్రోత్సహించే సమాజం, ఆమె హక్కులను పరిరక్షించే వ్యవస్థ, ఇవన్నీ కలిసి బాలికల భవిష్యత్తును బలోపేతం చేస్తాయి. బాలికలను కాపాడడం మాత్రమే కాదు, వారి సామర్థ్యాలను గుర్తించి అభివృద్ధి చేసుకునే అవకాశాలను కల్పించాలి. వారి మాటకు విలువ ఇవ్వగలగాలి. వారి కలలకు గౌరవాన్ని ఇవ్వాలి. వారి భవిష్యత్తును వారు స్వయంగా నిర్మించుకునే స్వేచ్ఛను అందించగలగాలి. ప్రతి బాలికకు విద్య, ప్రతి బాలికకు భద్రత, ప్రతి బాలికకు సమాన హక్కులు మరియు ప్రతి బాలికకు గౌరవం, ఇదే ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం యొక్క అసలైన స్ఫూర్తి.
1: మీరింతవరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణే మన రక్షణ ఈ అంశం గురించి శ్రీమతి రామావజ్జల సాయిభారతి గారి ప్రసంగం

0: విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ. వాల్ స్టోరీ స్టూడియో మణుగూరు. అందమైన ఫ్రేమ్స్ తో మీ జ్ఞాపకాలు భద్రం. ఫోటో ఫ్రేమ్స్, అక్రిలిక్ ఫ్రేమ్స్, క్రిస్టల్ ఫ్రేమ్స్, ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్, రెజిన్ ఆర్ట్ ఫ్రేమ్స్, స్లైస్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత. యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ఈవెంట్స్, ఫంక్షన్స్, వెడ్డింగ్స్, స్పెషల్ అకేషన్స్ కి షూట్ చేయబడను. సంప్రదించండి వాల్ స్టోరీస్ స్టూడియో మణుగూరు, యువి వెంకట్. సెల్ నెంబర్ 9177928209.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: నవత సమత మానవత అనే ప్రగతిశీల ప్రజాస్వామ్య భావాలతో అభ్యుదయ పదంలో ముందుకు సాగుతున్న సాహిత్య సంస్థ తెలంగాణ సాహితీ భద్రాచలం.
1: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
2: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: ఈనాటి కార్యక్రమంలో చాగర్లముడి నాగవేణి గారి తరతరాల తెలుగు చక్కనైన వెలుగు ప్రసంగం వింటారు.
4: మన తెలుగు భాష మహాప్రస్థానం ఇలా మొదలైంది. తెలుగు అనే పదం తిలింగ తిలింగి త్రిలింగ అనే శబ్దాల నుండి పుట్టిందంటారు చరిత్రకారులు భాషావేత్తలు. ఇది తెలుగుకు మరో పదరూపం. తెలుగు భాష పుట్టి పెరిగిన తీరు ఒక్కో కాలంలో ఒక్కోలాగా ఉంది. పురాతనమైన ఋగ్వేదంలో ఒక భాగమైన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అన్న పదం ఉన్నది. మన వేదాల్లో పురాణాల్లో త్రిలింగ ఆంధ్ర అనే పదాలు ఉన్నాయి. విజయనగర సామ్రాజ్యంలో తెలుగు సాహిత్య సౌరభాలు పరిమళించాయి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇందుకు ప్రధాన కారణం శ్రీకృష్ణదేవరాయల కొలువులోని అష్టదిగ్గజ మహాకవులేనని చెప్పవచ్చు. తెలుగు భాషను తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో వివిధ యాసల్లో మాట్లాడుతుంటారు. దేనికదే ప్రత్యేకమైనదని చెప్పక తప్పదు. క్రీస్తు శకం 525 నాటి కాలంలో చోళులు తమ విజయాలను తెలుగు భాషలో చెక్కించిన రాతి శాసనాలున్నాయని, క్రీస్తు పూర్వం 400 ఏళ్ల నాటి బట్టిప్రోలు శాసనాలు ఈ విషయాన్ని మనకు తెలియజేస్తున్నాయి. శతాబ్దాలుగా భాషలో వస్తున్న మార్పులు మన భాషా ప్రాముఖ్యాన్ని తగ్గిస్తున్నాయి. రామాయణం, మహాభారతం, భాగవతం మరియు మనుస్మృతిలో కూడా తెలుగు పదాలున్నాయి. భరతముని వ్రాసిన నాట్యశాస్త్రంలో కూడా ఆంధ్ర ద్రవిడ పదాలున్నాయి. అశోకుడి కాలం నాటి శిలాశాసనాల్లో తెలుగు ఊర్ల పేర్లు, మనుషుల పేర్లు కనిపిస్తాయి. ధర్మలిపి అనే శాసనంలో ఆంధ్ర పులింద వంటి జాతుల ప్రస్తావన ఉన్నది. ఇవి తెలుగు సమూహాల పేర్లు అంటున్నారు భాషావేత్తలు. మన దేశానికి స్వరాజ్యం వచ్చిన తర్వాత భాషను బట్టి రాష్ట్రాల విభజన జరిగింది. అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అప్పటి వరకు ఆంగ్ల భాషే పెత్తనం చలాయించేది. ఈ విదేశీ భాష వటవృక్ష నీడలో దేశ భాషలు దిక్కుమొక్కు లేకుండా ఉండేవి. భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల ఆయా మాతృభాషల ఆధారంగా ప్రత్యేక రాష్ట్రాలు అవతరించాయి. దానివల్ల మాతృభాషకి ప్రాముఖ్యం లభించింది. అప్పటి నుంచి మాతృభాషలు తలెత్తుకొని నిలవసాగాయి. ఆ విధంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంధ్ర భాషకి ప్రాధాన్యం లభించింది. 1966 ప్రాంతంలో తెలుగును అధికార భాషగా రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. అధికార భాషా సంఘాన్ని స్థాపించారు. స్వాతంత్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య గారు మొట్టమొదటి అధికార భాషా సంఘం అధ్యక్షులుగా పనిచేశారు. ఆ తర్వాత వందే మాతరం రామచంద్రరావు, సి నారాయణ రెడ్డి, నండూరి రామకృష్ణమాచార్య, కొత్తపల్లి వీరభద్రరావు గారు, అబ్బూరి వరదరాజేశ్వరరావు గారు, గజ్జల మల్లారెడ్డి, తూమాటి దోనప్ప మొదలైన వారు అధికార భాషగా తెలుగును అమలు పరచడానికి తమ శక్తియుక్తుల్ని ఉపయోగించారు. గత 30 సంవత్సరాలుగా తెలుగు భాషకి పరిపాలనలో అంతో ఇంత ప్రాముఖ్యం రాకపోలేదు. కానీ రావాల్సినంత రాలేదు. అధికార భాషగా తెలుగు నత్తనడకగానే సాగుతోంది. ముందుగా విద్యాలయాలలో తెలుగు బోధనా భాషగా ప్రవేశపెట్టబడింది. తెలుగు మీడియం కి ప్రాచుర్యం లభించింది. తెలుగు అకాడమీ తెలుగు పాఠ్య పుస్తకాలను ప్రచురించింది. ఇలా ఇప్పటి వరకు తెలుగు భాషకి కొంత ఆదరణ లభించింది. కానీ ఇది చాలదు. ఇతర రాష్ట్రాలలో

మాతృభాషకి గల స్థానంతో పోల్చినప్పుడు మనం చాలా వెనుకబడి ఉన్నట్లు గ్రహించాలి. ప్రజాస్వామ్య యుగంలో ప్రజల భాషలో పరిపాలన కొనసాగాలి. పాలకుల భాష ఒకటి, పాలించబడే ప్రజల భాష మరొకటి అయితే ఆ పరిపాలన అడవి కాచిన వెన్నెలా అవుతుంది. ప్రజలకి తమ భాషలో సమస్యని చెప్పుకునే హక్కు ఉండాలి. అధికారులు తెలుగులో వివరించే బాధ్యతని కలిగి ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకా పరభాషలకే పట్టం కట్టడం సహించరానిది. ఈ అసహజ స్థితి అంతమవ్వాలంటే ఈ క్రింది నిర్ణయాలు చిత్తశుద్దితో అమలు చేయవలసి ఉంటుంది. అవేంటంటే, ప్రజలలో, అధికారులలో, నాయకులలో మాతృభాషాభిమానం ఉండాలి. తెలుగు మీడియంలో విద్యను ప్రోత్సహించాలి. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా తెలుగు భాషకు ప్రధాన ప్రాముఖ్యతను కల్పిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాలి. తెలుగు మీడియంలో చదివిన వాళ్లకు కూడా ఉద్యోగాలలో ప్రాధాన్యం ఇవ్వాలి. పాఠశాలల్లో, కళాశాలల్లో తెలుగు దయనీయ స్థితిలో ఉంది. ఆ పరిస్థితి పోవాలంటే మిగతా భాషలతో సమానంగా తెలుగు తప్పనిసరి చెయ్యాలి. అధికార భాషా సంఘాన్ని పునరుద్ధరించి అధికారాలు కల్పించాలి. తెలుగు నేర్చిన అధికారులనే నియమించాలి. తెలుగులో ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత పరీక్షలు రాసే పద్ధతి అమలు చేయాలి. ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులు పూర్తిగా తెలుగులోనే ఉండాలి. టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్, కంప్యూటర్లలో తెలుగుకి ప్రాధాన్యం కల్పించాలి. మరియు దూరదర్శన్లో హిందీని బలవంతంగా రుద్దకుండా తెలుగుకి కూడా అవకాశం కల్పించాలి. ఇన్ని పనులు చేయాలంటే మాతృభాషాభిమానం ఉండాలి. తెలుగు భాష పట్ల మమకారం, అంకిత భావం ఉండాలి. ఈ విషయంలో మనం పొరుగు రాష్ట్రాల ప్రజల్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాతృభాషపై గల అభిమానం మరొక భాషపై దురభిమానంగా మారకూడదు. భాషాభిమానం ప్రాంతీయతత్వానికి దారి చూపకూడదు. ప్రపంచ విజ్ఞానాన్ని అందుకోవాలంటే ఆంగ్ల భాషా పఠనం అవసరమే కావచ్చు, కానీ తెలుగుతో పాటు ఆంగ్లాన్ని చదవాలి తప్ప తెలుగుకి బదులుగా మాత్రం చదవకూడదు. ప్రజల వద్దకు పరిపాలన అన్నది తెలుగు భాషను పరిపాలనా భాషగా పూర్తిగా అమలు పరిచిన నాడే అది సాధ్యమవుతుంది. భాషాభిమానం మాటలకే పరిమితమైతే దేశ భాషలందు తెలుగు లెస్ అనే పరిహాసానికి మనం గురికాక తప్పదు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం తెలుగు భాష పట్ల ఎంతో శ్రద్ద వహిస్తున్నా కూడా అది అన్ని చోట్ల పూర్తి స్థాయిలో అమలు జరగడం లేదన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. మన మాతృభాష కోసం అధికారులు మరియు ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి. అప్పుడే తెలుగు వెలుగు నలదీసలా వ్యాపిస్తుంది. అలా వ్యాప్తి చెందాలంటే మన తెలుగు మన కంటి వెలుగు కావాలి. మన భాష మన గుండె ఘోషలో అనునిత్యం వినిపించాలి. మన తెలుగు మన కన్నతల్లి కన్న మిన్నని లోకానికి ఎలుగెత్తి చాటి చెప్పాలి. ఎందుకంటే మనకు మంచి మాట నేర్పింది, మరిచిపోలేని మర్యాద నేర్పింది, చేయి పట్టి చదువు నేర్పింది, సాటిలేని సంస్కారం నేర్పింది. మన ప్రతి అడుగులో నాన్నలా తోడుండి నడిపించింది. అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఓనమాలు నేర్పింది. ఉయ్యాలలో ఊంకొట్టే ఊసు నేర్పింది. గుడిలాంటి బడిలో పాఠాలు నేర్పింది. మన బామ్మ తాతయ్యల చేత కమ్మని నీతి కథలెన్నో చెప్పించింది. ఎన్నోసార్లు కలత చెందినప్పుడు తీయని పాటై మనల్ని నిద్రపుచ్చింది. చిన్నతనం నుండి నరనరాల్లో జీర్ణించుకుపోయిన భాష మనది. మనకు జన్మనిచ్చింది మన అమ్మయితే జీవితాన్నిచ్చింది ఈ తెలుగమ్మ. పిలిచే పిలుపుల్లో బంధాన్ని, పలికే అనుభూతిలో అనుబంధాన్ని అనుసంధానం చేసి చక్కనైన భావాన్ని సంధించి మనస్సును బంధించే శరము మన తెలుగు భాష. మన ప్రతి తెలుగువారి గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన మన మాతృభాషను నాగరికపు పోకడల్లో పడి నలిగిపోకుండా మనమే కాపాడుకోవాలి. ఎందుకంటే మన తేట తెలుగు భాష తీయదనం అమ్మ ప్రేమంత కమ్మనైనది. అమృతమంటి మన తెలుగు భాష చరిత్ర ఘనతని పొరుగు రాష్ట్ర కవులు సైతం గొప్పగా పొగిడారు. మన తెలుగు భాష ఎంతో అందమైనది, మరెంతో అర్థవంతమైనది. పలికితే తేనెలొలుకుతుంది, పాడితే ఆ పదాలే పరవశించిపోతాయి. పాటల విరితోటలో సుగంధ సమ్మోహన వీచికలుగా పరిమళిస్తుంది. కవితల అల్లికలో చక్కగా విహరించే విహారికల ఒదిగిపోతుంది. మహాకవుల కల నుంచి అపూర్వ అక్షరమాలికల జాలువారింది. అవధానాల అన్వేషణలో భావసాగరికల ఉప్పొంగిపోతుంది. కథాకథనాలను నడిపించే విధానంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. వచన రచనల్లో తనదైన ప్రతిభను సాటిలేని శుభాషితాలుగా చూపిస్తుంది. మన తెలుగు సాహిత్య వైభవం మాటలకందనిది. అది అపూర్వం, అద్భుతం. 11వ శతాబ్ద కాలంలో మహాభారతాన్ని తెలుగులోకి తొలిసారి అనువదించిన మహాకవి నన్నయ్య అని మనకి తెలుసు. ఆ నన్నయ్యకు పూర్వమే తెలుగులో శాసనాలున్నాయని, అంతకన్నా ముందే తెలుగు భాష సాహిత్యం ప్రజలకు అందుబాటు

నాటిలోకి వచ్చిందని కొన్ని పురాతత్వ ఆధారాల ద్వారా తెలుస్తుంది. మన తెలుగు భాష వయసు 2400 ఏళ్ల పైమాటే ఉంటుందని భాషావేత్తలు, చరిత్రకారులు చెబుతున్నారు. ఇటువంటి మన తెలుగు భాష విశిష్టతను తెలుసుకోవడం తెలుగు వాళ్లుగా మన కనీస బాధ్యత. ఎందరో భాషా కోవిదులు ప్రశంసించిన భాష మనది. మెత్తదనంలో పువ్వులను సైతం మరిపించేది, పలికే గాంభీర్యంలో గుండెని కదిలించేది, తెలిపే ప్రతి భావానికి రూపంగా నిలిచేది. సరాగాల సంగీతానికి, సాటిలేని సాహిత్యానికి సరిగ్గా సరిపోయే భాష. సంస్కృతిని తెలుపుతూ మన సాంప్రదాయాల విలువను పెంచే భాష. సహజంగానే సుకుమార భాష కాబట్టి హాయిగా వినిపిస్తుంది. పాటలకు, కీర్తనలకు చాలా అనువైన భాషగా పేరుగాంచింది. వినే చెవులకు ఎంతో ఇంపైనది, చూసే చూపులకు చాలా సొంపైనది. అలంకారాలతో, అందచందాలతో తెలుగింటి ఆడపడుచులా నిండుదనాన్ని తలపిస్తుంది. వ్రాసే విధానంలో హుందాతనం కనిపిస్తుంది. అచ్చుల్లో అనుభూతిని అందిస్తూ హల్లుల్లో ఆహార్యాన్ని తెలుపుతుంది. మాట్లాడే మాటల్లో మధువులు చిలికిస్తూ, పాడే శ్లోకాల్లో సుధులలికిస్తూ సుమధురంగా సాగిపోతుంది. సప్తస్వరాల సంగమం మన తెలుగు భాష మెండైన భాండాగారం. పంచదార కన్నా తీయనైనది, పంచామృతాలతో సమానమైనది. అందుకే ఎవరైనా సరే, ఎక్కడి వారైనా సరే నేర్చుకోవాలన్న ఆసక్తిని ఇట్టే కలిగిస్తుంది. ఎంత మర్చిపోవాలనుకున్నా మరోలేని భాషగా గుండెల్లో గుర్తుండిపోతుంది. మనలోని ప్రాణంలా పదిలంగా నిలిచి ఉంటుంది. ఎందుకంటే విన్నా కొద్దీ వినాలనిపిస్తుంది, చదివే కొద్దీ చదవాలనిపిస్తుంది. తనివి తీరని, తరిగిపోని అపూర్వ పద సంపద తెలుగు భాష కాబట్టి. చూడ్డానికి అతి సుందరమైనది, పలు సుగుణాలతో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. ఎన్నో శతక నీతి పద్యాలతో, గద్య భాగాలతో పొదిగిన మన తెలుగు భాష అంతులేని ఔన్నత్యాన్ని అలవకగా అలవరుచుకుంది. వీణులు విందుగా, ఎంతో తేలిగ్గా నేర్చుకోగలిగి సులభంగా పలకడం వచ్చే భాషగా ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా వ్యాకరణ నియమాలతో కూడిన విశేషమైన భాషగా వర్ణించబడింది. అందుకే వర్ణమాలలోని అక్షరాలు మన తెలుగు జాతికి వెలుగురేఖల వంటి వరాలుగా ఇప్పటికీ విలసిల్లుతున్నాయి. కనుకనే స్వచ్ఛమైన భాష, అచ్చమైన మన తెలుగు భాషని చెప్పక తప్పదు. లెక్కలేనన్ని ఎన్నో గొప్ప పురాణ గ్రంథాల్లో ఇమిడిపోయి మైమరిపించి మధురమైన మకరందాన్ని అందించింది. ఆనాటి కవిత్రయం నుంచి నేటి కవి కాళిదాసు వంటి మహనీయుల చేతికలంలో కరిగిపోని కళాత్మక సౌజన్యాన్ని సంతరించుకుంది. ఆంధ్ర తొలి సాహితీకి అమరజ్యోతులైన అన్నమయ్య త్యాగరాయ కృతులు, సంకీర్తనలు ఎంతో రసరమ్యంగా పలికించిన భాష మనది. అమహోన్నత కవులు రచించిన రచనలకు ప్రతీకగా నిలిచిన భాష. మనకన్నవాళ్లు ఉగ్గుపాలతో కలిపి రంగరించి నూరుపోసి పెంచిన భాష. కవితల కోసమే పుట్టిన భాష, మమతల కోవెల మన తెలుగు భాష. 1000 ఏళ్లైనా సరే మెరుగుతగ్గని మాధుర్య భాష. ఎన్ని యుగాలకైనా వన్న చెదరని వేద ఘోష. ఎల్లప్పుడూ పసిడి కాంతులు చిందించే పగడాల పంట మన తెలుగు భాష. ఇటువంటి ఎంతో గొప్పదైన మన తెలుగు భాషకు ఇక సాటి వేరే ఏదీ లేదు, ఉండదు. ఇప్పటి వరకు మన మాతృభాష గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మన మాతృభాష హృదయ ఘోషను విందాం. తొలి పలుకులు నేర్పిన తెలుగును, తొలి అడుగులు నడిపించిన అమ్మను మరిచిపోలేము. ఒకవేళ మరిచిపోతే అది న్యాయం కాదు. అందుకే తెలుగు వెలుగు ప్రతి ఇంటా వెలగాలి. ఎక్కడైనా సరే మేము తెలుగు వాళ్ళమని గర్వంగా చెప్పుకునే రోజు త్వరలోనే రావాలి. దీనికి ముఖ్యంగా భాషాభిమానం ఉండాలి. ప్రపంచం రోజుకో తీరుగా ఎంత మారినా మన మాతృభాషను మరవడం తగదు. మనందరికీ మన మాతృభాషపై ఎనలేని అభిమానం ఉండాలి. అదే భాషాభిమానం అవుతుంది. తెలుగు వాళ్లుగా తప్పకుండా మనందరికీ లక్షణం ఉండాలి. ఛందస్సుతో ఉషస్సులా వెలిగిపోయే ప్రభాతకాంతి మన తెలుగు భాష. మనమే ఆ వెలుగుని చేతులారా చీకటిలా మార్చేస్తున్నాము. భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షర లిఖితమైన అద్వితీయ భాష మన తెలుగు భాష. అలాంటి భాషను పలికినా, మాట్లాడినా నామోషిగా అనుకుంటున్న రోజులివి. ఎందుకంటే మనకి ఆంగ్ల భాష బాగా అలవాటైపోయింది కాబట్టి. మన దేశ సాంప్రదాయాలకి విలువివ్వకపోయినా ప్రక్క దేశాల సాంప్రదాయాలు, పరాయి దేశాల సంస్కృతులు బాగా వంటపడుతున్నాయి. ఇతర దేశాల్లో మన చీరకట్టుని, సంస్కృతిని, కళల్ని ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా బోధించిన భగవద్గీతను శ్లోకాలతో, మరియు ఆ శ్లోకాల అర్థాలతో ఇతర దేశాలలో అవపోసన పడుతుంటే
మనకి మాత్రం భగవద్గీత అంటే ఏమిటో కూడా తెలియట్లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం.

మనం. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదివించాలంటే మొదటి నుంచి ఇంగ్లీష్ అకాడమీల్లోనే వేస్తున్నారు. దానివల్ల తెలుగు భాషకున్న ప్రాధాన్యత తగ్గిపోతోంది. ఇంకొన్నాళ్ళు ఇదిలాగే కొనసాగితే తెలుగును పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు, భవిష్యత్తులో ముందు తరాల పిల్లలు

0: మర్చిపోకూడదు. అందుకే మనమందరం కలిసి కాపాడుకోవాల్సిన సమిష్టి స్వర్ణ సంపద, అరుదైన అద్భుత బహుమానం మన తెలుగు భాష. ఇంతటి భాషా మాధుర్యాన్ని తన కన్నబిడ్డలే మర్చిపోయారంటూ నిరాశతో తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది మన మాతృభాష. ఆదరించే వాళ్లు లేక అనాథగా కంటతడి పెట్టుకుంది. ఇది మన మాతృభాష ఓపలేని మౌన హృదయ ఘోష. అందుకే దయచేసి మన మాతృభాషను బ్రతికించుకునేందుకు ప్రయత్నిద్దాం. తెలుగు భాష తెలుగు వారందరి గుండెల్లో జీవనదిలా ప్రతినిత్యం ప్రవహిస్తూ ఉండాలనేది మన తెలుగు భాష మాతృమూర్తి కోరిక. ఆ కోరికను తప్పకుండా తీర్చాల్సిన బాధ్యత మనందరిది. ఎవరు అవునన్నా కాదన్నా దేశ భాషలందు తెలుగు లెస్స అన్న శ్రీకృష్ణదేవరాయల మాటను నిజం చేస్తూ మన తెలుగు తల్లి మెడలో వేద్దాం మల్లెపూదండ. జీవితాంతం మన మాతృభాషను నోరారా తలుచుకుందాం మరిచిపోకుండా. ఇకపై ఎల్లప్పుడూ మన తెలుగు భాష చిరకాలం కలకలలాడుతూ ఉండాలని మనసారా ఆశిద్దాం. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు భాష మనది. జై తెలుగు తల్లి, జై జై మా తెలుగు భాష.
1: మీరింతవరకు చాగర్లమూడి నాగవేణి గారి తరతరాల తెలుగు చక్కనైన వెలుగు ప్రసంగం విన్నారు.
2: ఈనాటి రసమయీ సాహితీ కార్యక్రమాన్ని మీకందించిన వారు తెలంగాణ సాహితీ భద్రాచలం.
3: కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది సాహితీ కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
2: రచనలతో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ జాతీయ రాష్ట్ర స్థాయిలో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంటోంది.
3: ఎంతో మంది ప్రముఖులను సన్మానిస్తూ ముందుకు సాగుతుంది తెలంగాణ సాహితీ భద్రాచలం.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. బాలికల హక్కులు అవగాహన ప్రసంగం ఉంటారు.
5: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈ కథ ఒక గృహిణి ఇంకా తన మనసులోనే మాటది.
2: కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి.
1: బడ్జెట్ రెడీ అయిందా?
2: 5,000 మిగిలాయి.
1: కొత్త చీర తీసుకుంటావా?
2: వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి
1: వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి.
2: చెప్పవులే,
1: ఇక వెళ్ళమ్మా.
0: ఆర్బీఐ అంటుంది,
1: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
3: అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం 11వ తేదీన నిర్వహించబడుతుంది. బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను, అనర్థాలను నివారించి వారి హక్కులను తెలియజేసేందుకు ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. అమెరికన్ పౌర హక్కుల కార్యకర్త ఎలెనార్ రూజ్వెల్ట్ 192 దేశాలు సంతకం చేసిన మానవ హక్కుల ప్రకటనలో స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రతిబింబించేలా మ్యాన్ అన్న పదాన్ని పీపుల్గా మార్చింది. మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం పోరాటం చేసిన ఎలెనార్ రూజ్వెల్ట్ పుట్టినరోజైన 11 అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2012 అక్టోబర్ 11 తొలిసారిగా ఈ దినోత్సవం జరుపబడింది. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న లింగ అసమానతలు, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, హింస, బలవంతపు బాల్య వివాహంపై, వివక్షతపై అవగాహన పెంచటం ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. బాలికలు, యువతలు వారి వారి రంగాలలో ప్రచారం, పరిశోధనలకు సంబంధించి సాధించిన అభివృద్ధిని ప్రతిబింబించేలా ఈ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం అవగాహన కలిగిస్తోంది. ప్రపంచ అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రణాళికలలో బాలికలను చేర్చడం గాని వారిని పరిగణించడం గాని చేయటం లేదు. అలాగే వారి సమస్యలను కూడా పట్టించుకోవడం లేదు. వాషింగ్టన్ లోని యునైటెడ్ స్టేట్స్ అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ 2014 అందించిన వివరాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 62 మిలియన్లకు పైగా బాలికలకు విద్య అందటం లేదు. ప్రపంచ వ్యాప్తంగా 5 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలు అదే వయస్సు గల అబ్బాయిల కంటే 160 మిలియన్ గంటలకు పైగా ఇంటి పనుల కోసం తమ సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 4 బాలిక

0: లో ఒకరికి 18 ఏళ్ల కంటే ముందే వివాహం జరుగుతోంది. 2016 అక్టోబర్ 11వ తేదీన ఐక్యరాజ్య సమితి విమెన్ గుడ్ విల్ అంబాసిడర్ ఎమా వాట్సన్ బలవంతపు బాల వివాహాలను అంతం చేయాలని ప్రపంచ దేశాల కుటుంబాలను కోరింది. బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియజేయటమే కాకుండా ఆ సమస్యలు పరిష్కరించబడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచటానికి ఈ దినోత్సవం ఉపయోగించబడుతోంది. బాలికలను విద్యావంతులను చేసి బాల్య వివాహాలు తగ్గించటంలో, విద్యను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందటం మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళల ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా తమ కార్యకలాపాలు నిర్వహించే ప్లాన్ ఇంటర్నేషనల్ అనే ఒక ప్రభుత్వేతర సంస్థ ప్రాజెక్టుగా ఈ అంతర్జాతీయ బాలికా దినోత్సవం ప్రారంభమైంది. ప్లాన్ ఇంటర్నేషనల్ రూపొందించిన బికాస్ ఐఆమ్ ఎ గర్ల్ అనే క్యాంపెయిన్ నుండి అంతర్జాతీయ దినోత్సవ నిర్వహణ వేడుకల ఆలోచన వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో బాలికలను సంరక్షించే ప్రాముఖ్యతపై అవగాహన పెంచుతోంది. కెనడాలోని ప్లాన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు కెనేడియన్ ఫెడరల్ ప్రభుత్వాన్ని సంప్రదించి మద్దతుదారుల కమిటీని కోరుతూ అంతర్జాతీయంగా అవగాహన పెంచుతూ చివరకు ఐక్యరాజ్య సమితిని కూడా ఇందులో పాల్గొనాలని కోరింది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో కెనడా తన తీర్మానంతో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని అధికారికంగా ప్రతిపాదించింది. కెనడా మహిళా మంత్రి రోనా అంబ్రోస్ ఈ తీర్మానాన్ని స్పాన్సర్ చేసింది. 55వ ఐక్యరాజ్య సమితి కమిషన్లో మహిళల స్థితిగతులపై మద్దతుగా మహిళలు బాలికల ప్రతినిధి బృందం ప్రదర్శనలు చేసింది. 2011 డిసెంబర్ 19వ తేదీన జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 2012 అక్టోబర్ 19న తొలి అంతర్జాతీయ బాలికా దినోత్సవంగా ఆమోదించే తీర్మానానికి ఓట్లు వేయగా అధికారికంగా బాలికా దినోత్సవం గుర్తించబడిందని తీర్మానం పేర్కొనింది. ఈ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం ఒక నేపథ్యాన్ని కలిగి ఉంటుంది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం 2022 మన సమయం ఇప్పుడు, మన హక్కులు మన భవిష్యత్తు అనే నినాదాన్ని తెలియజేశారు. 2022 బాలికల అంతర్జాతీయ దినోత్సవం యొక్క 10వ వార్షికోత్సవం జరిగింది. ఈ గత 10 సంవత్సరాలలో ప్రభుత్వాలు, విధాన నిర్ణేతలు మరియు సాధారణ ప్రజలలో బాలికలకు సంబంధించిన సమస్యలపై శ్రద్ధ పెరిగింది మరియు ప్రపంచ వేదికపై బాలికలు తమ గళాన్ని వినిపించడానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ బాలికల హక్కులపై పెట్టుబడులు పరిమితంగానే ఉన్నాయి మరియు బాలికలు తమ సామర్థ్యాన్ని నెరవేర్చుకోవటానికి అనేక సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వాతావరణ మార్పు, కోవిడ్-19 మరియు మానవతా సంఘర్షణల యొక్క ఏకకాలిక సంక్షోభాల వల్ల మరింత దిగజారింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాలికలు తమ విద్యకు, వారి శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మరియు హింసలేని జీవితానికి అవసరమైన రక్షణకు అపూర్వమైన సవాళ్లను ఎదుర్కొంటూనే ఉన్నారు. వైకల్యాలున్న బాలికలు మద్దతు మరియు సేవలను పొందడంలో అదనపు అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా బాలికలపై ఇప్పటికే ఉన్న భారాన్ని మరింత దిగజార్చింది మరియు గత దశాబ్దంలో సాధించిన ముఖ్యమైన లాభాలను దూరం చేసింది. ప్రతికూలతతో అయితే వనరు, సృజనాత్మక పట్టుదల మరియు ప్రతిష్టాపకత వస్తుంది. ప్రపంచంలోని 600 మిలియన్ల మంది కౌమార దశలో ఉన్న బాలికలు తమ నైపుణ్యాలు మరియు అవకాశాలను అందించి మహిళలు, అబ్బాయిలు మరియు పురుషులతో సహా అందరికీ మరింత బలాన్ని చేకూర్చేందుకు వారి వారి కమ్యూనిటీలలో పురోగతిని నడిపించే మార్పుల రూపకర్తలుగా మారగలరని పదే పదే తెలియజేశారు.
1: प्रधानमंत्री नरेंद्र मोदी आज दोपहर तमिलनाडु की राजधानी चेन्नई में 13,000 करोड़ रुपए से अधिक की विकास परियोजनाओं का शुभारंभ करेंगे. प्रधानमंत्री धन धान्य कृषि योजना का आज 1 वर्ष पूरा हुआ. उत्तर रेलवे ने कहा आज सभी रेल सेवाएं सामान्य समय सारणी के अनुसार संचालित होंगी. देवी दुर्गा की आराधना का 9 दिवसीय पर्व नवरात्रि धार्मिक उत्साह और उमंग के साथ प्रारंभ. सऊदी अरब के अधिकारियों ने कहा रियाद हवाई अड्डे पर हुए हमले में 12 लोग मारे गए और 300 से अधिक घायल हुए. और भारत आज शाम इंदौर में वेस्टइंडीज के साथ तीसरा T20 क्रिकेट मैच खेलेगा. अब समाचार विस्तार से. प्रधानमंत्री नरेंद्र मोदी आज चेन्नई में लगभग 13,000 करोड़ रुपए की परियोजनाओं का उद्घाटन और लोकार्पण करेंगे. वे चेन्नई में लगभग 4,900 करोड़ रुपए की लागत से निर्मित मेट्रो रेल सेवा को

0: ఎంపిక ప్రక్రియ అనేది పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభతో అనేది ఉంటుంది. పరీక్ష ఆన్లైన్లో నిర్వహిస్తారు. ఇందులో 60 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనికి 135 నిమిషాల వ్యవధి ఇస్తారు. క్వాంటిటేటివ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, దీని నుంచి 30 ప్రశ్నలకు 60 నిమిషాల సమయాన్ని ఇస్తారు. లాజికల్ రీజనింగ్ లో 15 ప్రశ్నలకు 45 నిమిషాల సమయము. వెర్బల్ అబిలిటీ అండ్ రీడింగ్ కాంప్రహెన్షన్ విభాగంలో 15 ప్రశ్నలకు 30 నిమిషాల సమయాన్ని ఇస్తారు. రుణాత్మక మార్కులు అనేవి ఇక్కడ ఉన్నాయి. పరీక్షలో మ్యాథ్స్ ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలోనే ఉంటాయి. దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత అభ్యర్థులకు మాక్ టెస్టులు లింక్ అనేది పంపబడుతుంది. కోర్సు ఫీజుగా మొదటి 2 ఏళ్లు ట్యూషన్, వసతి, పరీక్ష నిమిత్తం ఏడాదికి 8.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. మెస్ ఛార్జీలు నెలకు సుమారు 8,000 నుంచి 10,000 వరకు ఉంటాయి. 2 ఏళ్ల తర్వాత స్వల్పంగా ఫీజు అనేది పెంచబడుతుంది. అవసరాల ప్రాతిపదికన ఆర్థిక ప్రోత్సాహకం ఐఐఎం బెంగళూరు వారు అందిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్ అభ్యర్థులు 3,000 రూపాయలు, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు 2,000 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://ug.iimb.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://ug.iimb.ac.in అనే వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్లో మీ దరఖాస్తులు చేరడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 15 సాయంత్రం 5 గంటలు. మరొక ప్రకటన. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బాలాసోర్లోని ప్రూఫ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ బీటెక్ లెవెల్లో 15, టెక్నీషియన్ అప్రెంటిస్ డిప్లొమా లెవెల్లో 35 ఖాళీలు ఉన్నాయి. 2022 నుంచి 2026 లోపు సదరు డిప్లొమా, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, సినిమాటోగ్రఫీ, ఆటోమొబైల్ ఈ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీలు భర్తీ చేయనున్నారు. షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడతారు. దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం కోసం https://nats.education.gov.in అనే వెబ్సైట్ చూడవచ్చు. https://nats.education.gov.in ఈ వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ అక్టోబర్ 12, 2026.
1: మీరింతవరకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా కార్యక్రమాలు వింటున్నారు కదా. మరి సమయం 8:30 మరి ఈ సమయం మీ మాటతో ఓ పాట శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం ఇది.

శ్రోతలు చేయవలసిన ఫోన్ నెంబర్లు చెప్తాను. 08744450358, మరొక నెంబరు 29503 08744295038295039. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి. మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి.

ఈనాటి కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందిస్తున్నారు శ్రీ మదనిని కోటేశ్వరరావు గారు. మరి మీతో ముచ్చటిస్తూ మీ పాటలు వినిపిస్తున్న నేను మీ రేడియో నేస్తం రవీందర్ దాట్ల. మరి మీరు ఫోన్ ద్వారా రెడీగా ఉన్నారనుకుంటా, మరి మీరు ఫోన్ చేయండి, మరి నేను కూడా మీకు మీ కోరిన సినిమ పాటలు వినిపించడానికి నేను రెడీగా ఉన్నాను. ఇంకెందుకు మరి మొదలు పెడదాము.

0: మరి ఈనాడు మరి మొదటి శ్రోత ఎవరు లైన్ లో ఉన్నారు చూద్దాం. హలో
1: హలో, శుభోదయం సార్.
0: శుభోదయం అండి, నమస్కారం. ఎవరు? బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: చాలా బాగున్నాం సార్.
0: సార్ చెప్పండి, వెంకటేష్ గారు ఏ సినిమా పాట కావాలి?
1: బతుకమ్మ సినిమాలో టైటిల్ సాంగ్.
0: అంటే బతుకమ్మ స్టార్ట్ అయింది నిన్నటి నుంచి. అదే నిన్నటి నుంచి ఎంగిలి బతుకమ్మ స్టార్ట్ అయినాయి, దసరా స్టార్ట్ అయిన ఉత్సవాలు స్టార్ట్ అయినాయి. అందుకోసం ఈ రోజు బతుకమ్మ పాట కోరుతున్నా, బతుకమ్మ టైటిల్ సాంగ్ మళ్ళీ. ఓకే ఓకే, మరి మీరు అడిగిన మీ టైటిల్ సాంగ్ వినిపిస్తున్నాను, వినండి.
1: ఓకే.

0: శుక్రవారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటి రెండు సార్లు సరి చూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమం వింటున్నారు. మరో శ్రోత లైన్ కు వచ్చారు, ఎవరు చూద్దాం. హలో.
2: హలో సార్, నమస్తే సార్.
1: నమస్కారం అండి, ఎవరండి మాట్లాడేది?
2: సార్, నా పేరు యాకూబ్ పాషా సార్, కుటుంబం నుంచి మాట్లాడుతున్నాను. బాగున్నారా సార్?
1: బాగున్నామండి యాకూబ్ పాషా గారు, మీరు బాగున్నారా?
2: బాగున్నా సార్, థ్యాంక్ యూ సార్.
1: చెప్పండి యాకూబ్ పాషా గారు, ఏ పాట విందాం అనుకుని ఎంత కష్టపడి? జేసుదాసు పాట మిడిసిపడే దీపాలి,
2: మిడిసిపడే దీపాలివి, మిగిసిపడే కిరటాలివి, వెలుగు పంచలేవు ఏదరికి చేరుకో. ఈ పాట కావాలి సార్.
1: ఓకే ఓకే, చాలా బాగా పాడుతున్నారు. అట్లాగే మీ పాట వినిపిస్తున్నాను, వినండి మరి.
2: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.

0: శ్రోతలు మీ మాటతో ఒక పాట కార్యక్రమాన్ని వింటున్నారు. హలో,
1: గుడ్ మార్నింగ్. రవీంద్ర గారు
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడేది?
1: ఇల్లందు ఆర్ఎండ్ఆర్ కాలనీ నుండి కన్నాపాసి గారు.
0: కన్నాపాసి గారు బాగున్నారా? మీ చిన్నపాసి బాగున్నారా?
1: అన్నా బాగుంటారు సార్. అందరూ ఇప్పుడే చిన్నవారి ఫోన్ చేసి అదే రవీంద్రనాథ్ సార్ వచ్చింది ఆ ప్రోగ్రామ్ లో ఫోన్ చేయాలని మరీ చెప్తే ఇంకటి చేసి సార్ ఇంకటి కలిసింది నాకు.
0: మీ సిస్టర్ ఉన్నారనుకుంటే రాధాపాసి గారా?
1: అవును సార్,
0: రాధాపాసి గారు. ఇప్పుడు ఆ వారు మాత్రం మీ కన్నపాసి మీ చిన్నపాసిని ఆ బాలపాసి ఆ ముగ్గురిని మాత్రం ఏమో మీకోసం పాటలు కొడుతుంది అనుకుంటాము. అవును సరే చెప్పండి కన్నపాసి గారు, ఏ పాట కావాలి?
1: సార్ సత్యకాల సార్, నన్ను ఎవరు తాకి
0: చాలా మంచి పాట. పాత పాట కోరారు, మంచి పాట కోరారు.
1: అవును సార్.
0: ఓకే ఓకే, మరి వినండి మరి పాట వినిపిస్తున్నాను.
1: ఓకే సార్, థ్యాంక్ యూ సార్.

అప్రెడ్ బలం భీమ గురించి వారు శ్రీని గారు చెప్పండి. శ్రీని గారు ఏ పాట విన్న మనక లైన్ దొరకబెట్టుకున్నారు? సరే సరే వినండి.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు?
1: నేను కొత్తగూడెం పుట్టినగడ్డ నుంచి మాట్లాడుతున్నా, రాధాపాసి గారు.
0: రాధాపాసి గారు బాగున్నారా?
1: బాగున్నారు సార్. మీరు బాగున్నారా?
0: మేము బాగున్నామండి. ఏ పాట కావాలండి మీకు?
1: మాకు రామ్ రబర్ ట్రైన్ సినిమా నుంచి ముగ్గురు కలిసి ఒకటే చారంటే రామ్ రబర్ ట్రైన్ అని పాట సార్.
0: ఓకే.
1: బాలపాతి చిన్నపాతి మా చిన్న తమ్ముడు కండపాతి గురించి కోరుకుంటున్నాయి ఈ పాట.
0: ఓకే ఓకే. మీ మీరు కోరుతున్నారంటే మీ అన్నదమ్ముల గురించి కోరుతారు.
1: వాళ్ళు
0: ఓకే ఓకే. మీ పాట వినిపిస్తున్నాను, వినండి మరి.
1: థ్యాంక్ యూ సార్.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు చేయాల్సిన ఫోన్ నెంబర్ చెప్తాను, 08744 2950 38, మరొక నెంబరు 2950 39. ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు విని ఆనందించండి. మరి మరొక శ్రోత లైన్ లోకి వచ్చారు, ఎవరు చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. ఎవరండి? అక్బర్ గారు చెప్పండి. అక్బర్ గారు, ఏ పాట విందామనుకుని లైన్ దొరకబట్టుకున్నారు?
1: దసరా బుల్లూరు సినిమా నుంచి ఏటిలో చెయ్యేసి చెప్పి ఉన్నది విడిపోనది అనే పాట ఏంటి సార్?
0: అంటే దసరా పండుగ వచ్చిందని దసరా బుల్లూరు.
1: అవును సార్.
0: ఓకే, దాన్ని పాట వేస్తాం మరి.
1: ఓకే, థ్యాంక్ యూ సార్.
0: వినండి.

0: కాకుండా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
0: వాల్ స్టోరీ స్టూడియో మణుగూరు. అందమైన ఫ్రేమ్స్ తో మీ జ్ఞాపకాలు భద్రం. ఫోటో ఫ్రేమ్స్, అక్రిలిక్ ఫ్రేమ్స్, క్రిస్టల్ ఫ్రేమ్స్, ఎల్ఈడి లైటింగ్ ఫ్రేమ్స్, రెజిన్ ఆర్ట్ ఫ్రేమ్స్, స్లైస్ ఫోటో ఫ్రేమ్స్ మా ప్రత్యేకత. యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్, ఈవెంట్స్, ఫంక్షన్స్, వెడ్డింగ్స్, స్పెషల్ అకేషన్స్ కి షూట్ చేయబడను. సంప్రదించండి వాల్ స్టోరీ స్టూడియో మణుగూరు, యువి వెంకట్. సెల్ నెంబర్ 9177928209. రామవరం త్రీ ఇంక్లైన్ రేడియో స్టేషన్ దగ్గర వేంచేసి ఉన్న శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ఆలయంలో దసరా పండుగ సందర్భంగా ఈ నెల 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు భక్తుల సహాయ సహకారాలతో ఘనంగా నిర్వహిస్తున్నారు.
3: ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ శ్రీ శ్రీ మహిషాసుర మర్దినీ దేవి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు.
4: శ్రోతలు మీ మాటతో పాటు కార్యక్రమాన్ని వింటున్నారు. మరో శ్రోత ఎవరో చూద్దాం. హలో,
5: నమస్కారం రవీంద్ర గారు. నేను చెప్పారని మాట్లాడుతున్నాను. బాగున్నారు సార్?
4: బాగున్నాను. అప్పుడు వారు మీరు బాగున్నారా?
5: బాగున్నాను సార్. ఈరోజు నాకు
4: చెప్పండి,
5: పరీక్షల నుంచి కొండపై నిండుగా తొలగున్న మాటలు అనే పాట కోరుకుంటున్నానండి.
4: ఓకే ఓకే, మీ పాట మంచి మంచి పాట అది.
5: కోరుకుంటున్నాను. నిన్న ప్రారంభంలోనే మన కొత్తగూడెం కేంద్రం బతుకమ్మ గురించి విశిష్టత గురించి 7:15 ప్రత్యేక కార్యక్రమం చేసిందండి. ఆ కార్యక్రమం చాలా బాగుందండి.
4: థ్యాంక్ యూ అండి.
5: అది కాక నిన్న జిల్లాలో గత వారం కూడా విన్నానండి. అది కూడా చాలా బాగుందండి.
4: మంచిదండి, వినండి మా కార్యక్రమాలను విండి. మీరు వెనకాల మాకు ఫీడ్బ్యాక్ ఇస్తే మాకు కూడా మా మా వాళ్ళంతా మంచి ఉత్సాహంతో మరింత కార్యక్రమాలు చేయడానికి.
5: అవునండి, నేను ప్రతి కార్యక్రమం ఫోనింగ్ ప్రోగ్రామ్ ఇస్తూనే ఉంటానండి. అందరూ కూడా శ్రోతలు కూడా ఇస్తుంటే మీరు ముందుకు పోవడానికి అవకాశం ఉందండి.
4: ఓకేనండి, థ్యాంక్స్ అండి. మరి మీరు మీ యొక్క కార్యక్రమం మాకు తెలియజేస్తున్నందుకు. మరి మీ పాట వినిపిస్తున్నాను, వినండి మరి.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడేది?
1: సీతంపేట సాదా నరసింహారావు సార్.
0: సాదా నరసింహారావు గారు సీతంపేట నుంచి.
1: సార్
0: చెప్పండి నరసింహారావు గారు, ఏ పాట కావాలి?
1: కోరింటా సినిమాలో నుంచి పాట ఏంటి సార్?

0: హలో హలో
1: హలో
0: హలో, ఎవరండి మాట్లాడేది?
1: కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లి మండలం ప్రకాశ నగర్ నుంచి కాగితపు వెంకటేశ్వరరావు.
0: కాగితపు వెంకటేశ్వరరావు గారు, చెప్పండి వెంకటేశ్వరరావు గారు, ఏ పాట కావాలి?
1: అనురాగ దేవత చిత్రం.

0: తగిలేది నీలో వేదన
1: చూసుకో మరి పదిలంగా చూసుకోండి చూసుకోండి పదిలంగా చూసుకోండి మరి సరే ఓకే అండి మీ పాట వినిపిస్తాను వినండి.

0: హలో,
1: నమస్తే సార్.
0: నమస్కారం అండి. ఎవరండి మాట్లాడుతుంది?
1: కాపర్తి బాబు చారి సార్, ఖమ్మం జిల్లా రంగనాథపాలెం మండలం ఈర్లకుడి గ్రామం సార్. బాగున్నారు సార్?
0: మేము బాగున్నామండి. బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: మేమంతా బాగున్నాము సార్.
0: చెప్పండి బాబు చారి గారు, ఏం పాట కావాలి?
1: ఈరోజు మూగ మనుషుల చిత్రం నుంచి పాడు తీయగా చల్లగానే పాట సార్.
0: మనసులా మనుషులా?
1: మూగ మనుషులు.
0: మనసులు పాడుతా తీయనా? ఓకే ఓకే. మీరు అడిగిన మీ పాట వినిపిస్తున్నాం వినండి బాబు చారి గారు. మరి

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమాన్ని వింటున్నారు. మరి ఒక శ్రోత లైన్కి వచ్చారు, ఎవరు చూద్దాం. హలో,
1: గుడ్ మార్నింగ్ సార్.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరండి?
1: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప సార్.
0: మురిపిడి స్వరూప గారు బాగున్నారా? మీ
1: బాగున్నారు సార్? మీరందరూ బాగున్నారా సార్?
0: మీ బృందం అంతా బాగుందా?
1: అందరం బాగున్నారు సార్. బతుకమ్మ అనుకుంటూ మంచి ఎంజాయ్ చేస్తున్నాం.
0: బాగా చేస్తారు. ఈ 9 రోజులు 10 రోజులు మీరు ఎంజాయ్ రోజు బతుకమ్మ ఆడతారు?
1: రోజు ఆడతాం సార్, 9 రోజులు ఆడతాం.
0: నిన్నేమో సందే ఎంగిలిపోయి బతుకమ్మ స్టార్ట్
1: రాత్రి ఆడినాం సార్
0: మేము. ఓకే ఓకే. ఇప్పుడు రాష్ట్రం మొత్తం, మన తెలంగాణ మొత్తం ఈ బతుకమ్మ సంబరాలతో మునిగిపోతుంటది.
1: అవును సార్, ఈ 9 రోజులు మంచి సంబరాలు, మంచి ఆనందంగా.
0: ఈ ఆడపడుచులకైతే మంచి పండగ ఇది.
1: అవును సార్, అవును.
0: ఓకే చెప్పండి స్వరూప గారు, ఏ పాట కావాలి?
1: ఈరోజు దేవుళ్ళ సినిమా నుంచి మహా కనక దుర్గా విజయ కనక దుర్గా అన్న పాట కావాలి సార్.
0: దేవుళ్ళ నుంచి మహా కనక దుర్గా. ఓకే ఓకే. మరి మీ పాట వినిపిస్తున్నాను, వినాను మరి.
1: థ్యాంక్ యూ సార్.

0: హలో,
1: నమస్కారం సార్.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడేది?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ సార్, కిన్నెరస్టీల్ ఏరియా, వెంకటేశ్వర కాలనీ సార్, కొత్తగూడెం.
0: కొత్తగూడెం నుంచి శ్రీనివాస్ గారు, సుల్తాన్ శ్రీనివాస్ గారు.
1: అవును సార్.
0: ఓకే, చెప్పండి శ్రీనివాస్ గారు, ఏ పాట కావాలి?
1: నాకు ఎన్టీఆర్ రక్త సంబంధ సినిమా నుంచి చంద్రుని నుంచి అందం ఒలికించిన పాట కావాలి సార్.
0: ఓకే ఓకే, మీరు మరి మీ పాట చెప్పండి చెప్పండి.
1: మురారి, తేజస్విని, చైత్రలహరి, దేవకి నందన్, రమణ, భద్రమ్మ, నవీన్ సార్.
0: ఓకే, మీ అందరి కోసం మీ పాట వినిపిస్తున్నాను, వినండి.
1: ధన్యవాదాలు సార్.
0: ఓకే.
2: ఈ కథ ఒక గృహిణి ఇంక తన మనసులోనే మాటది. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీస్ అన్ని అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు, ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులను బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా.
3: ఆర్బీఐ అంటుంది,
2: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.

0: హలో,
1: హలో, నమస్తే.
0: నమస్కారం అండి. ఎవరు మాట్లాడితే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు అన్మల మోహన్ సార్. నాది మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: మొండ్రాయి గ్రామం, సంగం మండలం,
1: వరంగల్ జిల్లా.
0: వరంగల్ జిల్లా నుంచి మోహన్ గారు, చెప్పండి, ఏ పాట కావాలి?
1: మంచి మనసు సినిమా నుండి పాట వస్తా.
0: ఏం పాట?
1: పిల్లలపై సింపాల్ చెప్తున్నారు.
0: ఓకే, పాట వినిపిస్తున్నా, వినండి.

0: హలో
1: సార్,
0: చెప్పండి, ఎవరైనా మాట్లాడేది?
1: చిన్నపాసి చెల్లు పాట సిబ్బంది సార్.
0: చిన్నపాసి గారు చెప్పండి, ఏ పాట విందాం అనుకుని ఫోన్ చేశారు?
1: శివరామరాజు చిత్రం నుంచి అమ్మా భవానీ పాడారు సార్.
0: ఓకే, మీరు అడిగిన మీ అమ్మా భవానీ పాట.

శ్రోతలు మీ మారుతో పాట కార్యక్రమం విన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ ఎం కోటేశ్వరరావు గారు. మరి ఇప్పటి వరకు మీకు నచ్చిన మీరు మెచ్చిన మీ సినిమా పాటలు వినిపించిన నేను మీ రేడియో నిస్తున్న రవీందర్ దాట్లా.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై మా ప్రసారాలు వింటున్నారు. ఇప్పుడు ఏకచిత్ర గానం ఈరోజు ఈ శీర్షికన యువ చిత్ర వారి శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి పాటలు వింటారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం, సీతారామ శాస్త్రి సాహిత్యానికి కెవి మహాదేవన్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి పాటలు వినండి.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ ఎడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినంతో. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

ఇంతవరకు మీరు యువచిత్ర వారి శ్రీనివాస కళ్యాణం చిత్రం నుంచి పాటలు విన్నారు. పాడిన వారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, సాహిత్యం సీతారామ శాస్త్రి, వేటూరి సుందరమూర్తి, సంగీతం అందించారు కెవి మహాదేవన్. ఏకచిత్ర గానం శీర్షికన ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. భక్తి వెల్లువలో తిరుమల బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

స్వామికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాలు నిర్వహించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి పొందాయి. బ్రహ్మోత్సవ సమయంలో ఉదయం రాత్రివేళల్లో స్వామి ఒక్కో వాహనంపై ఊరేగుతూ దివ్యదర్శనంతో భక్తులను కటాక్షిస్తాడు. వెంకటేశ్వరుడు ఆర్చామూర్తిగా ఆవిర్భవించింది ఆశ్వయుజ మాసంలో. వచ్చే శ్రవణ నక్షత్ర శుభముహూర్తాన అందుకే దసరా నవరాత్రులలో ఓ శుభముహూర్తాన చక్రస్నానం నాటికి 9 రోజుల ముందు మొదలయ్యే విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం. వెంకన్న బ్రహ్మోత్సవాలు అంకురార్పణ కార్యక్రమంతో ఆరంభమవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సర్వసేనాధిపతి విశ్వక్సేనుడు. బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు రోజు రాత్రి ఆలయానికి నైరుతి దిశలో ఉన్న వసంత మండపానికి మేళతాళాలతో చేరుకుంటారు. నిర్ణీత పునీత ప్రదేశంలో భూదేవి ఆకారంలోని లలాట బాహు స్తన ప్రదేశాల నుంచి మృత్తికను తీసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకుంటారు. దీన్నే మృత్సవం గ్రహణం అంటారు. యాగశాలలో ఈ మట్టితో నింపిన 9 పాలికలలో నవధాన్యాలు పోసి వాటిని మొలకెత్తించే పని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికంతా సోముడు అంటే చంద్రుడు అధిపతి. శుక్లపక్ష చంద్రునిలా పాలికలలో నవధాన్యాలు దినదినాభివృద్ది చెందేలా నిత్యం నీరు పోసి అవి మొలకెత్తేలా జాగ్రత్త పడతారు. అంకురాలను ఆరోపింపచేసే కార్యక్రమం కాబట్టి దీన్నే అంకురార్పణ అంటారు.

బ్రహ్మాండ నాయకునికి నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు సకల దేవతామూర్తులను ఆహ్వానిస్తారు. స్వామివారి వాహనం గరుడు కాబట్టి ఒక నూతన వస్త్రం మీద గరుడి బొమ్మను చిత్రీకరిస్తారు. దీన్ని గరుడధ్వజపటం అంటారు. దీన్ని ధ్వజస్తంభం మీద కట్టేందుకు నూలుతో చేసిన కోడుతాడును సిద్ధం చేస్తారు. ఉత్సవమూర్తులైన మలయప్ప, శ్రీదేవి, భూదేవీల సమక్షంలో గోధూలి లగ్నమైన మీనలగ్నంలో కోడితాడుకు కట్టి పైకి ఎగురవేస్తారు. ధ్వజస్తంభం మీద ఎగిరే గరుడ పతాకమే సకల దేవతలకు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానపత్రం. అష్ట దిక్పాలకులు, భూత, ప్రేత, యక్ష, రాక్షస, గంధర్వ గణాలకు ఇదే ఆహ్వానం. ఈ ఆహ్వానాన్ని అందుకుని ముక్కోటి దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలను తిలకించి ఆనందిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

ధ్వజారోహణం అయిన రోజు రాత్రి స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా సర్వాలంకార భూషితుడై తిరుమల ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. స్వామివారు కొలువుదీరింది శేషాద్రి, ఆయన పానుపు శేషుడు. అందుకే ఉత్సవాలలో శేషుడికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ తొలిరోజు ఆ వాహనం మీదే ఊరేగుతాడు స్వామి.

రెండవ రోజు ఉదయం స్వామివారు తన ఉభయ దేవేరులతో కలిసి 5 శిరస్సుల చిన్నశేష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. పెద్దశేష వాహనాన్ని ఆదిశేషుడిగా, చిన్నశేష వాహనాన్ని వాసుకిగా భావిస్తారు.

రెండో రోజు రాత్రి స్వామివారు సర్వ విద్యాప్రధాయిని అయిన శారదామాత రూపంలో హంసవాహనంపై ఊరేగుతారు. హంస పాలు నీళ్లను వేరుచేసినట్లే గుణావగుణ విచక్షణ జ్ఞానానికి సంకేతంగా స్వామి హంసవాహనాన్ని అధిరోహిస్తారు. ఇహలోక బంధ విముక్తుడైన జీవుని ఆత్మను హంసతో పోల్చుతారు. అలాంటి హంసపై పరమహంస అయిన శ్రీనివాసుడు ఊరేగడం నయనానందకరం. హంస అనే శబ్దానికి అంధకారాన్ని తొలగించి వెలుగునిచ్చే పరిశుద్ధమైన మనోహర మందిరమని కూడా అర్థం. కోర్కెలనే అంధకారాన్ని వీడి శాశ్వతమైన పరబ్రహ్మ చెంతకు చేరే ముక్తి మార్గం వైపు నడవాలని స్వామి తన భక్తులకు చాటుతారు.

మూడవ రోజు ఉదయం సింహవాహనమెక్కి స్వామి భక్తులకు దర్శనమిస్తాడు. జంతువులకు రాజైన సింహాన్ని సైతం తానేనంటూ మనుషులలో జంతు స్వాభావికమైన ప్రవృత్తిని అదుపు చేసుకోవాలని స్వామివారు లోకానికి చాటుతారు.

మూడో రోజు రాత్రి శ్రీ స్వామివారికి జరిగే సుకుమార సేవ ముత్యపు పందిరి వాహనం. ముక్తి సాధనకు మంచి ముత్యం లాంటి స్వచ్ఛమైన మనసు కావాలని ఈ వాహనం ద్వారా స్వామివారు చాటిచెబుతారు. శ్రీనివాసుడు ముత్యపు పందిరిపై మనోజ్ఞంగా దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు.

కల్పవృక్షం కోరిన వారికి మాత్రమే వరాలను ఇస్తుంది. తన భక్తులకు అడగకుండానే వరాలు ఇచ్చే వేల్పు వెంకటాద్రివాసుడు. కల్పవృక్షం అన్నం, వస్త్రాలు, కోర్కెలు మాత్రమే తీర్చగలదు. కాని స్వామివారు శాశ్వతమైన కైవల్యాన్ని ప్రసాదించే కల్పతరువు. ఈ విషయాన్ని తన భక్తకోటి గ్రహించాలనే స్వామివారు నాలుగో రోజు ఉదయం సువర్ణ కాంతులీని కల్పవృక్ష వాహనంపై సర్వాలంకార భూషితుడై ఊరేగుతాడు.

లోకంలోని భూపాలురు అంటే రాజులందరికీ భూపాలుడు తానేనని ప్రపంచానికి చాటుతూ శ్రీ వెంకటేశ్వరుడు 4వ రోజు రాత్రి సర్వభూపాల

వాహనం మీద కొలువు తీరుతారు. సర్వభూపాల వాహన సేవ సందర్శన భాగ్యం జీవుల్లో అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తోంది.

బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది 5వ రోజు. ఆ రోజు ఉదయం మోహిని అవతారంలో స్వామివారు భక్త జనానికి సాక్షాత్కరిస్తారు. అన్ని వాహన సేవలు వాహన మండపం నుంచి ప్రారంభమైతే మోహిని అవతారం మాత్రం శ్రీవారి ఆలయంలో నుంచే పల్లకిపై ప్రారంభమవుతుంది. పరమశివుడిని సైతం సమ్మోహపరిచి క్షీరసాగర మదనం నుంచి వెలువడిన అమృతాన్ని దేవతలకు దక్కేలా చేసిన అవతారం ఇది. ఈ అవతార సందర్శనం వల్ల మాయామోహాలన్నీ తొలగిపోతాయని ప్రతీతి.

స్వామివారి వాహనం గరుత్మంతుడు. ఐదో రోజు రాత్రి తనకు నిత్య సేవకుడైన గరుత్మంతుడి మీద ఊరేగుతారు. స్వామివారి మూలమూర్తి మీద ఉన్న మకరకంటి, లక్ష్మీహారం, సహస్రనామ మాల ధరించి మలయప్పస్వామి భక్తులను అనుగ్రహిస్తారు. గోదాదేవి శ్రీ లిల్లిపుత్తూరు నుంచి పంపే తులసిమాలను, నూతన గొడుగులను గరుడ వాహనంలో అలంకరిస్తారు.

ఆరో రోజు ఉదయం జరిగే సేవ ఇది. త్రేతాయుగంలో తనకు సేవ చేసిన భక్త శిఖామణి హనుమంతుడిని వాహనంగా చేసుకుని స్వామివారు తిరువీధుల్లో ఊరేగింపుగా వెళ్తారు. హనుమంతుని భక్తి తత్పరతను ఈ కాలం వారికి చాటి చెబుతూ రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు అన్నీ తానేనని ఈ సేవ ద్వారా స్వామివారు తెలియజేస్తారు.

గజేంద్ర మోక్షం ఘట్టంలో ఏనుగును కాపాడిన విధంగానే శరణు కోరే వారిని కాపాడతానని చాటి చెప్పడానికి శ్రీనివాసుడు ఆరో రోజు రాత్రి ఈ వాహనంపై ఊరేగుతారు. గజవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే ఏనుగంత సమస్య కూడా చీమలా తొలగిపోతుందని భక్తుల విశ్వాసం.

బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు ఉదయం సప్త అశ్వాలపై భానుడు రథసారథిగా ఎర్రటి పూలమాలలు ధరించి స్వామి ఈ వాహనం మీద ఊరేగడం ద్వారా సూర్యభగవానుడికి తానే ప్రతిరూపమని చాటి చెబుతారు.

ఏడో రోజు రాత్రి తెల్లటి వస్త్రాలు, పువ్వుల మాలలు ధరించి స్వామి చంద్రప్రభ వాహనంపై విహరిస్తారు. సూర్యుడి తీక్షణత్వం, చంద్రుని శీతలత్వం రెండూ తన అంశాలేనని ఈ రెండో వాహన సేవల ద్వారా స్వామి లోకానికి తెలియజేస్తారు.

కుర్రాల వంటి ఇంద్రియాలను మనస్సు అనే తాడుతో కట్టి రథం వంటి శరీరాన్ని రథీకుడైన ఆత్మ ద్వారా అదుపు చేయాలనే తత్వజ్ఞానాన్ని స్వామి 8వ రోజు తన రథోత్సవం ద్వారా తెలియజేస్తారు. స్వామివారి రథసేవలో పాల్గొన్న వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.

ఎనిమిదో రోజు రాత్రి అశ్వవాహనం మీద స్వామివారు ఊరేగుతారు. చతురంగ బలాలతో అత్యంత ప్రధానమైనది అశ్వబలం. కలియుగాంతంలో శ్రీనివాసుడు అశ్వవాహనం మీద వచ్చి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తాడని చాటి చెప్పడమే దీని ఉద్దేశం.

8 రోజుల పాటు వాహన సేవల్లో అలసిపోయిన స్వామి సేద తీరడం కోసం 9వ రోజు ఉదయం చక్రస్నానం జరుపుతారు. వరాహస్వామి ఆలయం ఆవరణలో వివిధ సుగంధ ద్రవ్యాలతో ఉభయ నాంచారులతో స్వామికి అభిషేక సేవ జరుగుతుంది. అనంతరం శ్రీవారికి మరో రూపమైన చక్ర తాల్వార్కు వరాహస్వామి పుష్కరిణిలో స్నానం చేయించడంతో ఉత్సవాలు ముగుస్తాయి. చక్రతాల్వార్ స్నానమాచరించే సమయంలో కోనేటిలో స్నానం చేస్తే సకల పాపాలు, దీర్ఘ రోగాలు నశించి కష్టాలు తీరుతాయని విశ్వాసం.

చక్రస్నానం జరిగిన రోజు సాయంత్రం ఆలయంలోని ధ్వజస్తంభం మీద దేవతామూర్తులను ఆహ్వానిస్తూ ఎగురవేసిన ధ్వజపటాన్ని అవరోహణం చేస్తారు. 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ సంబరాన్ని వీక్షించి ఆనందించిన దేవతామూర్తులకు ఈ విధంగా వీడ్కోలు చెబుతూ బ్రహ్మోత్సవాలను ముగిస్తారు.

ఇంతవరకు మీరు భక్తి వెల్లువలో తిరుమల బ్రహ్మోత్సవం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు.

0: అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత.
1: సమాజంలో బాలురు బాలికల మధ్య ఉన్న అసమానతలను పక్షపాతాలను దూరం చేసి అందరికీ సమానావకాశాలను కల్పించాలనే ఉద్దేశముతో ప్రతి ఆడపిల్లకు నాణ్యమైన విద్యను అందించడము, వారి యొక్క రక్షణ భద్రతపై సమాజములో అవగాహన పెంపొందించడము బాలికల శారీరక మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ వారికి తగిన పోషకాహారము వైద్య సదుపాయాలు అందేలా చూడటము, చట్టపరంగా బాలికలకు లభించిన హక్కులను గురించి వారికి వారి తల్లిదండ్రులకు తెలియజేయడమే ఈ బాలికా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశము. ఈ ఉద్దేశాన్ని అధిగమించడానికి ప్రభుత్వాలు కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. మరి బాలికల విద్య ఆరోగ్యం మానసిక పరిస్థితుల గురించి నిపుణులు ఏం చెబుతున్నారో విందామా?
2: నా పేరు వెంకటేశ్వరరాజు, దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఫౌండర్ అండ్ నేషనల్ చైర్మన్. దిశ ప్రొటెక్షన్ అనేది గతంలో 6 ఇయర్స్ బ్యాక్ ఏదైతే హైదరాబాద్ శంషాబాద్ లో ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని లీగల్ గా ఆయన దిశ అన్న పేరు పెట్టారు ఆ అమ్మాయికి. దాన్ని బేస్ చేసుకుని మేము దిశ ప్రొటెక్షన్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. ఎవరు కూడా తనలా ఇబ్బంది పడకూడదు, తను ఏదైతే ఆ నలుగురు కిరాతకుల చేతిలో బలైపోయిందో అలాంటి ఇన్సిడెంట్స్ మరొకరికి జరగకూడదు. మా దిశ ప్రొటెక్షన్ ద్వారా ఎంతవరకు వీలవుతే అంతవరకు అమ్మాయిలకు మహిళలకు దిశ అనేది ముందుండి వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక రూపాయి కూడా ఆశించకుండా వాళ్లకు మా వంతు బాధ్యతగా వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్లకు వెన్నంట ఉండాలని చెప్పేసి మేము నిశ్చయించుకొని ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చదువుకునే అమ్మాయిలకు బిలో ఇంటర్ ఆర్ డిగ్రీ ప్లస్ ఆ పైన చదివే వాళ్ళకి ఎవరికైనా సరే చదువుకునే అమ్మాయిలకు చెప్పేది ఒకటి, బయట ఎవరైనా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పెడితే పేరెంట్స్ తో ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలా, ఇమీడియట్ పేరెంట్స్ తో షేర్ చేసుకోవాలా, ప్లస్ కాలేజ్ లో ఎవరైనా ఇబ్బంది పెడితే ప్రిన్సిపాల్ గాని కరెస్పాండెంట్ గాని ఎవరికైనా పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు విషయాన్ని తీసుకెళ్లి జాగ్రత్త పడాలా, చూసుకోవాలా, మనం చెప్తే ఏమను

0: ఉంటారు, మొహమాటం అడ్డొచ్చి లేకపోతే చెప్తే వాళ్ళు మళ్ళీ ఇంకెవరికన్నా ఎవరితోనైనా షేర్ చేసుకుంటారా అన్న భయం ఉండకూడదు. ఎప్పుడే గాని బయట ఏ విధమైన వాళ్లకు వేధింపులు గురైనా వాళ్ళు వెంటనే పేరెంట్స్ కి లేదంటే కాలేజ్ యాజమాన్యానికి చెప్పి సలహా తీసుకుని వాళ్ళ గైడెన్స్ లో కొంచెం సెక్యూర్ గా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఉదాహరణ, ఒక చదువుకునే అమ్మాయికి బయట కాలేజ్ ఎవరైనా అబ్బాయి నుండి గానీ లేదంటే ఆన్ రోడ్ లో ఎవరైనా పోకిరీల నుంచి ఏదైనా కొంచెం ఏదైనా బిడదా ఉంటే, అంటే ఎవరైనా కొంచెం ఫాలోఅప్ లో ఉండేసి కొంచెం వేధిస్తుంటారు కదా ప్రేమించమని, మనం చూస్తుంటాం అప్పుడప్పుడు న్యూస్ లో, మన వరకు కూడా విషయం తెలుస్తుంది కదా ఏది వేధింపులకు గురి చేసే వాళ్ళని. ఎలాంటి ఏ ఇష్యూ ఉన్నా వెంటనే పేరెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకుంటారు కొంతమంది. కొందరు ఏం చేస్తారంటే ఎక్కడ కాలేజ్ మానిపిస్తారో లేకపోతే ఎక్కడ రెస్ట్రిక్షన్స్ పెడతారో కొంచెం ఇబ్బంది పడతాం కదా, మళ్ళీ మనకు ఇంత ఫ్రీడమ్ ఉండదు కదా, పేరెంట్స్ ఎవరైనా వెంట వస్తుంటారు లేదంటే కాలేజ్ మానిపిస్తారన్న భయంతో పేరెంట్స్ తో షేర్ చేసుకోరు. అయితే పేరెంట్స్ వరకు వచ్చిన విషయాలు మాత్రం ఆ పేరెంట్స్ మా దిశ వాళ్ళు ఎక్కడైతే మా జనరల్ గా దాదాపు ప్రతి ఏరియాలో ఉంటారో, ఇన్ కేస్ ఆ ఏరియాలో లేకున్నా మా కాంటాక్ట్ నెంబర్ వరకు వాళ్ళకి సోషల్ మీడియాలో ఊళ్ళో ఉంటుంది దిశ ప్రొటెక్షన్, కొంచెం సోషల్ మీడియాలో సెర్చ్ చేసి మా కాంటాక్ట్ నెంబర్స్ దొరికిపోతాయి వాళ్ళకు. మా వరకు పేరెంట్స్ మా వరకు ఇన్ఫార్మ్ చేసి మమ్మల్ని సంప్రదించి హెల్ప్ తీసుకున్న సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. అలా పేరెంట్స్ ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు, వారికి మా దిశ నుండి పూర్తి సహకారం ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్ సరౌండింగ్ లో ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఉన్నాయి. ఒక 3-4 ఇంజనీరింగ్ కాలేజ్లలో కొంచెం విద్యార్థినులు ఎవరైతే ఉన్నారో జనరల్ గా కాలేజ్ బస్ లో అయితే ఇంటి దగ్గర నుండి బయలుదేరేసి కాలేజ్ లోపలికి గేట్ లోపలికి వెళ్ళిపోతుంది బస్, అలాంటి వాళ్ళకి ఇబ్బంది అంతగా ఉండదు, కంప్లైంట్స్ కూడా ఎక్కువ రావు వాళ్ళకి. ఏదైతే ఆన్ రోడ్ లో ఏది ఆర్టీసీ బస్సులలో జర్నీ చేసి లేదంటే ప్రైవేట్ బస్ ప్రైవేట్ వెహికల్స్ లో జర్నీ చేసేసి కాలేజ్ కి వెళ్తూ వస్తుంటారు, అలాంటి పిల్లలకు సంబంధించిన ఇష్యూస్ మా దృష్టికి వచ్చాయి. అంటే బయట అక్కడ బస్ స్టాప్ లో నిల్చున్నప్పుడు అక్కడ కొంతమంది అబ్బాయిలు ఉంటారు, మమ్మల్ని వేధిస్తున్నారు కొంచెం అది ఇది అని అంటుంటారు అని వాళ్ళ పేరెంట్స్ చెప్పుకోవడం, ఆ పేరెంట్స్ మా వరకు ఆ విషయాన్ని తేవడం. అలా చేస్తే మేమేంటంటే ఆ విక్టిమ్ ఎవరైతే స్టూడెంట్ ఉంటారో తన పేరు బయట పెట్టకుండా వాళ్ళ పేరెంట్స్ ని కోఆర్డినేట్ చేసేసుకుని వాళ్ళు వస్తారు కదా మా దగ్గరికి, అయితే వాళ్ళ పేరెంట్స్ త్రూ ఆ లిమిట్స్ ఏ లిమిట్స్ అయితే పిఎస్ లిమిట్స్ కి వస్తుందో వేధించి, ఎవరైతే బస్ స్టాప్ ఉంటుందో పిల్లలు ఎవరైతే వేధిస్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఇన్స్పెక్టర్ గారితో మా ఆర్గనైజేషన్ ద్వారా వెళ్లేసి ఆ పేరెంట్స్ తీసుకెళ్లి ఇలా వీళ్ళ అమ్మాయిని ఇలా వేధిస్తున్నారు స్టూడెంట్స్ బస్ స్టాప్ లో అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడితే వాళ్ళు చర్యలు తీసుకోవడం జరిగింది. అలా ఒక 3-4 కాలేజ్ కి సంబంధించిన విద్యార్థినులకు మేము హెల్ప్ చేయడం జరిగింది. పిల్లలతో ఎప్పుడు కానీ పేరెంట్స్ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలా, కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టి భయం పెట్టేసి, ఓన్లీ చదువే కాదు కదా వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది, ఓన్లీ చదువు ఉంటేనే వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది అని అనుకోకూడదు, చదువుతో పాటు కొంచెం ఫ్రెండ్లీగా మూవ్ అవ్వడము, సొసైటీలో ఒక 4 ఎలా మాట్లాడాలా ఎలా మెలగాల అన్న దాని మీద కొంచెం వాళ్ళకి అవగాహన ఉండాలా. పేరెంట్స్ ముఖ్యంగా ఏంటంటే పిల్లలతో టైం కేటాయించాలా, ప్రతి విషయాన్ని కూడా కొంచెం ఫ్రెండ్లీగా షేర్ చేసుకుంటేనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఎలాంటి సమస్య వచ్చినా దేని గురించి అయినా వాళ్ళకి డౌట్స్ వచ్చినా గానీ పేరెంట్స్ తో షేర్ చేసుకునే విధంగా ఉండాలా, అప్పుడే వాళ్ళ విషయాలు మనకు తెలుస్తుంటాయి, అప్పుడే వాళ్ళు అన్నిట్లో గ్రోత్ ఉంటుంది వాళ్ళకి అని నా అభిప్రాయం. ఇప్పుడు మనకు తెలియని ఎంతో ప్రపంచంలో ప్రతి దాని గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియా అనేది ఒక వేదిక, కానీ ఇన్స్టా ఫేస్బుక్ ఇంకా వేరే ఏదైతే సోషల్ మీడియాస్ కొన్ని ఉన్నాయో అందులో కొంతవరకు కొంచెం మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. మనకు పరిచయం లేని వ్యక్తుల ద్వారా ఏమైనా మెసేజెస్ వచ్చినా గానీ కొంచెం ఏమైనా వాళ్ళ నుండి ఇండికేషన్ మనకు అర్థమైపోతుంది వాళ్ళ మెసేజ్ ని బట్టి, దాన్ని బట్టేసేసి కొంచెం వీళ్ళకి ఏదైనా అనుమానంగా ఉంటే దాన్ని ఆ ఐడిని బ్లాక్ చేయడము అలా చేసుకుంటే బెటర్, అది ఇబ్బంది పడకుండా ఉంటారు. సోషల్ మీడియా అనేది చాలా వరకు నాలెడ్జ్ ని ఇస్తుంది, కానీ దాన్ని మిస్యూజ్ చేయకుండా చాలా జాగ్రత్తగా నాలెడ్జ్ గెయిన్ చేసుకునే దిశగా దాన్ని వాడితే బాగుంటుంది.
1: అందరికీ నమస్కారం అండి. ముందుగా బాలికల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు డాక్టర్ చేతన్, నేను చిన్నపిల్లల వైద్య నిపుణుడిని. సో మనకి పిల్లలనగా వాళ్ళకి వైద్యం విద్య రెండు చాలా ఇంపార్టెంట్. విద్యతో మనకి చాలా నాలెడ్జ్ వస్తుంది, దాని వలన మనము మన కెరీర్ ని బిల్డప్ చేసుకోవడం, ఒక స్థాయిలో ఉండడం, జీవితం పట్ల మనకి కొన్ని ఏదైతే ఎయిమ్స్ ఆబ్జెక్టివ్స్ మనము గోల్స్ రీచ్ అవ్వాలనుకుంటామో అవన్నీ కూడా విద్య వలన కలుగుతాయి. మరి విద్య బాగుండాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం కొన్ని సూచనలు పాటించాలి. దానిలో ముఖ్యంగా పిల్లలు ఎదుగుతా ఉంటే ముఖ్యంగా బాలికలు

0: శారీరకంగా చాలా మార్పులు వస్తాయి, తర్వాత వాళ్ళ ఆలోచన పద్ధతిలో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి. సో అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు మంచి సూచనలతో ముందుకెళ్ళాలి. వాళ్ళ ఆరోగ్యానికి ముఖ్యంగా కావాల్సింది పౌష్టికాహారం. సో పౌష్టికాహారం వలన ఏంటంటే దృఢమైన శరీరం కలిగి ఉంటారు. దాంట్లో ఆకుకూరలు, పప్పు, పాలు, పెరుగు, ముఖ్యంగా గుడ్లు, ఎగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. పొద్దున సాయంత్రం ఒక ఎగ్ తినడం, కూరగాయలు అలాంటి తినడం వల్ల అన్ని పౌష్టికాహారం సంబంధించిన అన్ని కూడా అందుతాయి. ఒకసారి పిల్లలకి ముఖ్యంగా 10 నుంచి 15 సంవత్సరాల 16 సంవత్సరాల టైంలో ఈ ఐరన్ అంటే హిమోగ్లోబిన్, అనీమియా అంటాం మనము, అనీమియా లోపం అనేది బ్లడ్ లో మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉండడాన్ని అనీమియా అంటాము. సో అది ముఖ్యంగా ఈ రక్తహీనత అనేది ఐరన్ తగ్గడం వల్ల వస్తుంది. సో ఐరన్ కంటెంట్ ఉన్న మనం న్యూట్రిషన్ తీసుకోవాలి. ఆకుకూరలు ముఖ్యంగా దానికి దోహదపడతాయి. అలాగే క్యారెట్ గాని, బీట్రూట్ గాని, ఇంకా వగేరా చాలా దానికి సంబంధించిన అన్ని కూడా తీసుకుంటా ఉంటే ఎప్పటికప్పుడు ఈ లోపాన్ని మనం నివారించవచ్చు, అలాగే రక్తహీనతను కూడా నివారించవచ్చు. అలాగే మన వైద్యపరంగా కూడా ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తాము. సో ఐరన్ సప్లిమెంట్స్ అనేవి అన్ని అంగన్వాడీ సెంటర్లలో, పిహెచ్సిలలో, ప్రతి ఒక్క సబ్ సెంటర్, ఆమ్ సెంటర్స్ లలో కూడా అందుబాటులో ఉంటాయి. సో ఐరన్ కంటెంట్స్ ఉన్న టాబ్లెట్స్ తినడం వల్ల మనకి రోజు వేసుకోవడం వల్ల ఐరన్ లోపాన్ని నివారించి రక్తహీనత లేకుండా చూసుకోవచ్చు. అలాగే ఋతుస్రావం సమయంలో కూడా మనం పరిశుభ్రంగా మెయింటైన్ చేయడం అవసరం. దానికి శానిటరీ ప్యాడ్స్ ఎప్పటికప్పుడు, దాని పరిశుభ్రత అనేది చాలా అవసరం. ఇన్ఫెక్షన్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అలాగే మానసికంగా దృఢంగా ఉండడం కోసం కూడా వ్యాయామం అనేది చాలా కంపల్సరీ అండి. అది రోజుకి అట్లీస్ట్ 30 నిమిషాలన్నా వ్యాయామం చేయాలి. వాకింగ్ రూపంలో గాని, సైక్లింగ్ రూపంలో గాని, ఇంకా ఏదైనా వారికి నచ్చిన గేమ్స్ ఆడడం వల్ల గాని వ్యాయామం జరిగితే వారు చాలా హెల్దీగా ఉంటారు. అండ్ ముఖ్యంగా మనము ఆరోగ్యం కోసం చెప్పడానికి టీకాల గురించి కూడా చెప్తాము. సరే, పుట్టినప్పటి నుంచి చాలా అన్ని రకాల టీకాలు షెడ్యూల్ ప్రకారంగా వేయించుకోవాలి. ముఖ్యంగా మనం ఇప్పుడు గవర్నమెంట్ 14 సంవత్సరాల పిల్లలకి ఫ్రీగా హెచ్పీవీ టీకా ఇస్తుందండి. హెచ్పీవీ అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. దీని వల్ల మనకి క్యాన్సర్ అనేది నివారించవచ్చు. సో అది హెచ్పీవీ అనేది మనకి గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సంబంధించిన వైరస్ అది. సో అది కలిగిస్తుంది. సో దాన్ని, ఆ క్యాన్సర్ ని నివారించడానికి హెచ్పీవీ టీకా అనేది ఇస్తున్నాం. ప్రతి ఒక్క సెంటర్ లో ఇది అందుబాటులో ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లలో, పిహెచ్సిలలో. సో అందరూ కూడా 14 సంవత్సరాలు ఉన్న పిల్లలు ఇది తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నప్పుడు కంపల్సరీ అక్కడ ఉన్న డాక్టర్ గారిని గాని, గవర్నమెంట్ సంబంధించిన ఆమ్ సెంటర్ లో ఏఎన్ఎంస్ కానీ వాళ్ళని సంప్రదిస్తే వారు తగినన్న సూచనలు ఇస్తారు. అవసరమైతే కొన్ని పరీక్షలు కూడా చేసి వారికి అవసరమైన మందులు ఇవ్వడం జరుగుతుంది. ఆరోగ్యమైన బాలికే ఆరోగ్యమైన కుటుంబానికి, ఆరోగ్యమైన సమాజానికి పునాది.
1: నా పేరు కేఎం తార. నేను సిడిపిఓగా ఐసిడిఎస్ బుర్గంపాడు ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాండి. 11 అక్టోబర్ న బాలికా సంరక్షణ దినోత్సవం అనేది మనము అన్ని అంగన్వాడి కేంద్రాల్లో, అదే విధంగా మండల స్థాయిలలో, జీపీలలో, జిల్లా స్థాయిలలో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం జరుపుకుంటాము. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము ఐసీడీఎస్ ద్వారా ఇంప్లిమెంట్ చేసే ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. పిల్లలందరూ కూడా, మన కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి. వాళ్ల కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, అంటే ఆర్థికంగా స్వావలంబన కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మనము అంగన్వాడి కేంద్రాల ద్వారా వర్క్ చేయడం జరుగుతుంది. అన్ని స్కీమ్స్ మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క లబ్ధిదారు కూడా ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకోవాలి. కాబట్టి అంగన్వాడి కేంద్రాల ద్వారా మీకు ఏవైతే సేవలు అందుతున్నాయో అవి కంపల్సరీ మీరు యూజ్ చేసుకోవాలండి. అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని కూడా మీకు సర్వీసెస్ అందించడానికి ఉన్నాయండి. జిల్లా మొత్తంలో కూడా ఇంద్రమ్మ అమృత హస్తం అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా కిషోర బాలికలకి, అనగా 14 to 18 ఇయర్స్ పిల్లలకి చిక్కీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. దీని ఉద్దేశం ఏంటంటే హెచ్బీ పర్సంటేజ్ 12 గ్రామ్స్ అమ్మాయిలో ఉండాలి కాబట్టి దాన్ని రీచ్ అవ్వడానికి ఈ చిక్కీస్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 2 ప్యాకెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో 15 చిక్కీస్, ఇంకొక దాంట్లో 15 చిక్కీస్ ఉంటాయి. అవి ప్రతిరోజు కూడా కిషోర బాలికలు తిన్నట్లయితే హెచ్బీ పర్సంటేజ్ అనేది పెరుగుతుంటుంది. ఇవి మన అంగన్వాడి టీచర్ కిషోర బాలికలు నమోదు చేసుకుని ఎవ్రీ మంత్ ఎఫ్ఆర్ఎస్ ద్వారా వారికి ఇవ్వడం జరుగుతుందండి. దీని ద్వారా హెచ్బీ పర్సెంట్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంది మా ప్రాజెక్ట్ లో. కాబట్టి దీన్ని ఇంద్రమ్మ అమృత హస్తము కేవలం కిషోర బాలికలు మాత్రమే తీసుకోవాలి. మన ఎయిమ్ వచ్చేసి హెచ్బీ పర్సెంటేజ్ గ్రోత్ కిషోర బాలికల్లో ఉండాలి కాబట్టి వాళ్ళు మాత్రమే తినాలండి. అదే విధంగా కిషోర బాలికలు ఎవరైతే ఉన్నారో 18 ఇయర్స్ లోపు

0: వాళ్ళకి అంగన్వాడి కేంద్రాల ద్వారా చైల్డ్ మ్యారేజ్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏవైనా బాగలేవని కారణంగా మ్యారేజెస్ చేసినా దాన్ని చట్టవిరుద్ధంగా పరిగణించి మేము వారి పైన ఎఫ్ఐఆర్ అనేది నమోదు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 1098-144-08-181 అనే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి. వాటికి కూడా మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాల్ చేయొచ్చు. మీకు ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటికీ మాకు కాల్ చేస్తే మేము వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే 18 ఇయర్స్ లోపు మనం పిల్లలందరూ కూడా మైనర్స్ కాబట్టి వాళ్ళని కాపాడడం మన బాధ్యత కాబట్టి ఎవరు కూడా బాల్య వివాహాలు అనేటివి చేయకూడదండి.
1: నా పేరు డాక్టర్ ప్రత్యూష్ సుబ్బారావు. నేను సైకాలజీ PhD. నేను 2 తెలుగు రాష్ట్రాల్లో మోటివేటర్ గా వ్యక్తిత్వ వికాస నిపుణుడుగా పనిచేస్తూ ఉన్నా. ఈరోజు ప్రధానమైనటువంటి అంశం బాలిక సంరక్షణ, బాలిక శక్తివంతంగా మారడం. బాలికా సంరక్షణ దినోత్సవ సందర్భంగా ఒక ఆడపిల్ల శక్తివంతంగా మారినటువంటి ప్రతి ప్రదేశం కూడా శక్తివంతంగా మారింది. ఆడపిల్ల బలహీనంగా ఉన్న చోట, ఆడపిల్ల రక్షణ లేని చోట, ఆడపిల్ల ఇబ్బందులు పడుతున్న చోట సమాజం గందరగోళంగానే ఉంది. సమాజం శక్తివంతంగా ఉండాలంటే బాలిక శక్తివంతంగా మారాల. ఆ బాలిక శక్తివంతంగా మారాలంటే ముందు మానసికంగా శక్తివంతంగా మారాల. భారతీయ సమాజంలో కొన్ని వేల సంవత్సరాలుగా చిన్నతనంలో తండ్రి, యుక్త వయసులో భర్త, వృద్ధాప్యంలో తనయుడు, నస్త్రీ స్వాతంత్రం కనర్హతి అనే పద్ధతుల్లో కొన్ని వేల సంవత్సరాలుగా ఆడపిల్లకి స్వేచ్ఛ లేకుండా, ఆడపిల్లకి విలువ లేకుండా, ఆడపిల్లని 2 శ్రేణి పౌరురాలుగా చూస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ అదే ఆడపిల్ల భారతదేశంలో అనేక రకాలైనటువంటి శక్తివంతంగా మారింది. తల్లిదండ్రులు ఆ పిల్లని మగపిల్లడితో సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులకి విచక్షణ ఉంటే, ఆడపిల్ల మగపిల్లడ విచక్షణ ఉంటే ఆడపిల్లకి ఆత్మనూన్యతా భావం పెరుగుతుంది. ఆత్మనూన్యతా భావంలో ఉన్నటువంటి ఆడపిల్ల శక్తివంతంగా మారలేదు, ఆత్మవిశ్వాసం నింపలేదు. మానసికంగా శక్తివంతంగా ఆడపిల్ల తయారు కావటానికి ప్రధానంగా తండ్రి స్పర్శ, తండ్రి ప్రేమ, తండ్రి నమ్మకం, తండ్రి ఇచ్చేటువంటి ఆ ఓపు ఆడపిల్లని శక్తివంతంగా మారుస్తుంది. అందుకని ఈ సమాజం ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్లాలంటే ఆడపిల్లని శక్తివంతంగా మార్చడమే, బాలికని శక్తివంతంగా ఇవాళ భారతీయ సమాజంలో, ప్రపంచంలో కూడా ఆడపిల్ల ఇప్పటికీ ఆ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తా ఉంది. ఆ డిస్క్రిమినేషన్ పోతేనే మానసికంగా శక్తివంతంగా మారుతుందని నాకున్నటువంటి అభిప్రాయం. ఆడపిల్ల తన శరీరం గురించి, తన శరీరంలో వచ్చే మార్పుల గురించి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆడపిల్ల. ఆ శరీరంలో వచ్చే మార్పులు పెద్ద మనిషి అయినప్పుడు చిన్న చిన్న అంశాల్లో నువ్వు ఆడపిల్లవి, 15 సంవత్సరాల ఆడపిల్లని బజారీకి పంపిస్తూ కూడా తల్లిదండ్రులు పక్కనున్న 7 సంవత్సరాల అబ్బాయిని బాడీ గార్డ్ గా పంపిస్తుంటారు. ఆ పద్ధతుల్లో కాకుండా ఆడపిల్లని ఆ ధైర్యంగా పెంచటం. అట్లాగే ఆడపిల్లలు కూడా ఇప్పుడున్న సమాజంలో వస్తున్న గందరగోళాల్లో ఆ ఎదుటి మనుషులు, మగవాళ్ళు మాట్లాడేటువంటి భాష, వాళ్ళు చూసేటువంటి చూపు, వాళ్ళు టచ్ చేసేటువంటి టచ్, వీటి గురించి స్పష్టంగా ఆడపిల్ల తెలుసుకోవాలి. ఆ భాషలోనే ఎదుటి మనిషి, వాడు మగపిల్లవాడు, మగ మనిషి, వాడు మాట్లాడే భాషలోనే తేడా చాలా స్పష్టంగా కనపడుతుంది. అతను చూసే చూపు, అతను మాట్లాడే భాష, అతను టచ్ చేసే టచ్ ఇవన్నీ కూడా చాలా వికృతంగానే ఉంటాయి. వాటిని అర్థం చేసుకునే స్థాయికి ఆడపిల్లని తయారు చేయాలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు. ప్రధానమైన పాత్ర తల్లి, తండ్రి, ఉపాధ్యాయుడిదే. అది అర్థమైనటువంటి ఆడపిల్ల ఆ ఏ రకమైనటువంటి అట్రాక్షన్ లోకి వెళ్ళదు, ఏ రకమైనటువంటి టెంప్టేషన్ లోకి వెళ్ళదు. ఈ టెంప్టేషన్ లోకి వెళ్ళేటువంటి పిల్లలకి కేరింగ్ కి, ఎదుటి మనిషి వేసేటువంటి బిస్కెట్ కి, కేరింగ్ కి తేడా తెలియకుండా బతుకుతా ఉంది ఆడపిల్ల. ఆ అర్థం అయ్యేటట్లుగా ఎదుటి మనిషి మాట్లాడే భాషలో అది కేరింగా లేదా మాయ చేస్తున్నారా, బిస్కెట్ వేస్తున్నారా, అది అర్థం చేసుకునేటట్లుగా. అట్లాగే ఇవన్నీ అర్థం చేసుకోవాలన్నా ముందు ఆడపిల్ల తనకు తాను అర్థం కావాలమ్మా. తనేందో తనకు అర్థం కావాలి. తను తనకి ఒక స్పష్టమైనటువంటి ఒక లక్ష్యాన్ని కూడా ఏర్పరచాల. ఈ భూమి మీద నేను నాకు తెలిసినంత వరకు ఒక సైకాలజిస్ట్ గా ఒక్క ఆడపిల్ల గెలిస్తే ఒక తరం

తెలిసింది. ఒక ఆడపిల్ల ఓడిపోతే ఒక తరం నాశనం అయిపోద్ది, ఒక ఆడపిల్ల గాడిద ఎక్కితే ఒక తరం నాశనం అయింది, ఒక్క ఆడపిల్ల గెలిస్తే ఒక తరం గెలిసింది. ఈ సమాజం అత్యున్నత

0: పిల్లల్ని కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది మేము కల్పిస్తూ ఉంటామండి. మా దగ్గరికి ఇల్లీగల్ అడాప్షన్స్ అని పిల్లల్ని లీగల్ గా కాకుండా మామూలుగా అడాప్షన్ ఇస్తూ ఉండే పేరెంట్స్ కు పిల్లల్ని చెత్తకుప్పల్లో గాని లేకపోతే ఎక్కడైనా సరే వదిలిపెట్టేసే పిల్లలు, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుందండి. ఇప్పుడు వాళ్ళని మేము తీసుకుని శిశు గృహాన్ని, బిలో 5 ఇయర్స్ పిల్లలు ఉంటేనేమో శిశు గృహాలు ఉంచుతాము, భద్రాచలంలో ఉంది అది. తర్వాత అబో 5 ఇయర్స్ అంటే 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల లోపల బాలికలనైతేనేమో బాల సదనం అని ఉంది మన జిల్లాలో, బాల సదనంలో ఉంచుతాము. ఒకవేళ పేరెంట్స్ మళ్ళీ ఇప్పుడు ఇల్లీగల్ అడాప్షన్ కి సంబంధించిన బయాలజికల్ పేరెంట్స్ గనక మన దగ్గరికి వచ్చి వాళ్ళని మాకు తెలియక ఇలా జరిగిందండి అని చెప్పేసి మళ్ళీ మేమే పెంచుకుంటాము అని అంటేనేమో వాళ్ళకి ఇచ్చేస్తామండి పిల్లల్ని. లేదంటే మేము పెంచుకోలేము అంటే గవర్నమెంట్ తరఫున మేము హోమ్స్ లో ఉంచి ఆ పిల్లల్ని చదివించడం, తర్వాత వాళ్ళ పూర్తి బాధ్యతని మేమే తీసుకుంటాము. వాళ్ళకి అమ్మా నాన్న అనేది ఉండని పిల్లలే మా దగ్గర ఎక్కువగా ఉంటారండి, అనాథ పిల్లలే ఉంటారు. వాళ్ళని చూసుకోవడానికి ఒకవేళ వాళ్ళ తరఫున ఎవరైనా అమ్మమ్మలు గాని నాన్నమ్మలు గాని అలా ఎవరైనా వాళ్ళ పేరెంట్స్ తరఫున, పేరెంట్స్ లేనప్పుడు గాని లేకపోతే పేరెంట్స్ వదిలేసి వెళ్లిపోయిన పిల్లలు అంటే నెగ్లెక్టెడ్ పేరెంట్స్ అని మేము వాళ్ళని పరిగణనలోకి తీసుకుంటాము. అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే పెంచుకునే స్తోమత ఉండి వాళ్ళు చూసుకునే కెపాసిటీ ఉంటే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తామండి. లేదంటే మన దగ్గరే ఉంచారు, వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళు అడగరు, మనం అంత బాగా చూసుకుంటాం, ఒక కుటుంబం లాగా చూసుకోవడం జరుగుతుందండి. 12 ఇయర్స్ దాటిన తర్వాత మామూలుగా వాళ్ళు చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చూపిస్తూనే ఉంటారు. తర్వాత మనకి హోమ్ లో ఉంటారు, హాలిడేస్ లో అది మన హోమ్ లోకి వస్తారు. ఒకవేళ హోమ్ లో మన హోమ్ లో ఉంచినా కూడా దగ్గరలో స్కూల్ ఏంటంటే అప్పర్ ప్రైమరీ వరకే ఉంది, మిగతా వాళ్ళని ఒక అది అయిపోయిన తర్వాత ఒకవేళ 6th క్లాస్ నుంచి ఇంటర్ వరకు వాళ్ళు ఒకవేళ కేజీపీవీలో ఉంటామని అంటే అక్కడ చదవడానికి ఒప్పుకుంటే అక్కడే పంపిస్తాం. అక్కడ దగ్గరలో నియర్ బై ఇప్పుడు మనకి పాల్వంచలో ములకల్పల్లి తర్వాత తినపాక అట్లా ఉన్నాయి, ఆ దగ్గరలో పంపిస్తామండి. వాళ్ళు హాలిడేస్ కి వచ్చినప్పుడు మళ్ళీ మన హోమ్ కే తీసుకొస్తాం. ఒకవేళ ఎవరైనా ఫిట్ పర్సన్స్ నానమ్మలు అట్లా ఎవరన్నా పిన్నిలు అలా ఎవరన్నా ఉంటేనేమో వాళ్ళతో పంపిస్తాం హాలిడేస్ వరకు, లేదంటే మన దగ్గరే ఉంటారు. ఇంట్లో ఎలా అయితే ఉంటారో మళ్ళీ వాళ్ళు ఆడుకోవడం గాని తర్వాత ఎలా ఫ్రీగా ఉంటారో అలాగే ఉంటారు మన హోమ్ లో కూడా. ఇల్లీగల్ అడాప్షన్ ఒక్కటే కాదండి, 4 విధాలుగా సఫర్ అయిన పిల్లలు వస్తారు మన దగ్గరికి. ఇల్లీగల్ అడాప్షన్ ప్లస్ చైల్డ్ మ్యారేజెస్ తర్వాత బాల కార్మికులు ఇలా వస్తుంటారండి. అయితే ఆ చైల్డ్ మ్యారేజ్ జరిగిన పాప, ఒక పాప మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము చెప్పిన కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత తను ఆ తాళి బొట్టు అవన్నీ మట్టిలు అన్నీ తీసేసి నేను చదువుకుంటానండి అని చెప్పేసి వచ్చి, ఆ అమ్మాయి చక్కగా చదువుకుంది, నర్సింగ్ చేసింది ఆ అమ్మాయి, ఇప్పుడు కేజీబీవీలో ఇంకా అబో 18 వచ్చిన సరే మన హ్యాండ్ ఓవర్ లోనే అంటే గవర్నమెంట్ తరఫునే చదివిపిస్తున్నామండి. ఆ అమ్మాయి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది ఇంటర్ లో. ప్రభుత్వం ఇప్పుడు మనకి బాలికల గురించి, చైల్డ్ మ్యారేజెస్ అయిన పిల్లలు గాని, బాల కార్మికులుగా ఉన్న పిల్లలు గాని, డ్రాప్అవుట్స్ స్కూల్ డ్రాప్అవుట్స్ అయిన పిల్లలు గాని, వాళ్ళు పేరెంట్స్ ఎవరు పట్టించుకోకుండా గాని లేదా పేరెంట్ ప్రొటెక్షన్ లేక చదువు మానేసినా కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లోకి తీసుకుని అమ్మాయిల్ని అయితే మన హోమ్ లో ఉంచి చదువుకునేలాగా ప్రోత్సహించడం, వారికి తిండి బట్టలు అన్ని కూడా గవర్నమెంట్ సమకూర్చుతుందండి. కుటుంబం లేదనే ఒక లోటు, ఏ లోటు కూడా రాకుండా వాళ్ళకి కాపాడడం అనేది మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ బాధ్యత అన్నమాట. ఆ విధంగా మేము ఆ పిల్లల్ని చదివించడము, ఇల్లు అనేది వాళ్ళకి గుర్తు రాకుండా, అంటే కుటుంబం లేని లోటు అనేది వాళ్ళకి ఎప్పుడు ఉండదండి, వాళ్ళు చక్కగా చదువుకోవడం మాత్రమే.
1: నా పేరు సరోజిని దేవి, నేను జాయింట్ డైరెక్టర్ గా డైరెక్టర్ ఆఫీస్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రిటైర్ అయ్యాను. బాలిక చదువుకుంటా ఏంటే ప్రపంచము అంతా చదివినట్టే ఆడపిల్లలు చదువు ఇంటికి వెలుగు, మరి ఆమె చదువుకుంటే మరి వాళ్ళ పిల్లల్ని చదివిస్తుంది, ఇంట్లో వాళ్ళను చదువు రాని వాళ్ళకు కూడా చదువు చెప్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి బాలికను బాలిక చదివే విధంగా చేయాలి. బాలిక చదివితే ఏం చేస్తుంది ఏంది అని అనుకోకుండా, ఈ రోజుల్లో ఆడపిల్లలే మనకు వెలుగు. ఆడపిల్ల పుట్టిందంటేనే ఒక లక్ష్మి లాంటిది, ఆ లక్ష్మిని మనము మంచిగా సక్రమైన మార్గంలో చూపిస్తే ఆమె మంచి వెలుగై మనకు ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్క బాలికను చదివించి మరి వారి అభివృద్ధికి ఆ లక్ష్యాలను నెరవేర్చాలని మరి ఆమె పాత్ర నిర్వహిస్తుంది. కాబట్టి మరి తల్లిగా, చెల్లిగా, అక్కగా బోధినగా అన్ని రకాల పాత్రను పోషించే బాలిక. ఈ రోజు మరి ఆమె చదివే ఒక ఆదర్శం కావాలి. మరి ఆమె చదువుకునే విధంగా మనం అందరం కృషించాలి. నేటి బాలలు రేపటి పౌరులు అన్నట్టుగా మరి బాలిక చదువుకుంటే ఎన్నో విధాల అందరికి క్షేమము. కాబట్టి బాలికను చదివించండి. ఆమె కాళ్ళ మీద ఆమె బతికే విధంగా ఉండాలని బాలిక చదివే మరి ఈ రోజుల్లో అందరికి వెలుగైతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి తల్లిదండ్రులు ఏ ఆలోచన లేకుండా ఆ అమ్మాయిని చదివించి మంచి అభివృద్ధి చెందే విధంగా చేయాలని. ఇప్పుడు గవర్నమెంట్ లో మరి అమ్మాయి చదువుకోవడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ మోడల్ స్కూల్ అనుకుందాం. మోడల్ స్కూల్ అయితేనేమో 10th ఇంటర్ పిల్లలకు హాస్టల్ వస్తుంది. అయితే వారికి బుక్కులు కానీ మరి డ్రెస్సులు కానీ భోజన సదుపాయం కానీ హాస్టల్ కానీ ఎన్నో రకాలుగా అమ్మాయికి కల్పిస్తారు. కాబట్టి ఏ ఖర్చు లేకుండా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచిగా చదువుకుని ఆమె అభివృద్ధి చెందే విధంగా మన ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఆమె పెళ్లి చేసుకొని పిల్లల్ని పోషించే విధంగా కూడా ఉంటది. మరి ఆమె చదువుకొని మన నా పిల్లలు కూడా అభివృద్ధి చెందాలి, నాలెడ్జ్ ఉంటది, మనం ఏం చేయాలి, రేపొద్దున ఆడైనా మగైనా అందరూ ఒకటే అనే విధంగా చూసుకునే విధంగా ఉండడానికి ముందడు వేస్తుంది. అయితే తల్లిదండ్రులు ఈ రోజుల్లో ఉద్యోగాల దృష్టాలు అయితే మరి పిల్లల్ని సరిగా పట్టించుకోవడం లేదు. కాకపోతే వాళ్ళ ఉద్యోగరీత్యా ఉండొచ్చు, ప్రెజర్స్ ఉండొచ్చు. కాకపోతే ఇంటికి వచ్చినాక పిల్లల్ని గమనించాలి. వాళ్ళు టీవీ చూసినా ఫోన్ చూసినా మరి వాళ్ళు ఏ రకమైన చూస్తున్నారు, మంచి ప్రవర్తనదా లేకుంటే చెడు ప్రవర్తనదా, మంచి దారి వెళ్లే విధంగా చూస్తున్నారా, అవన్నీ గమనించి మనము బయట ఎట్లా ఉంటది, మనం ఇంట్లో ఎట్లా ఉండాలి, అందరితో అన్నదమ్ములతో గానీ తండ్రితో గానీ మామయ్యలతో గానీ ఎవరితోటైనా గానీ ఏ విధంగా ఉండాలి, మంచిగా ప్రవర్తించే వారి దగ్గర ఉంటే ఓకే, చెడు ప్రవర్తన ఉన్న వాళ్ళకు చాలా దూరంగా ఉండాలని తల్లిదండ్రులు చెప్పాలి. ఎందుకంటే తల్లే మొదటి గురువు కాబట్టి మరి బాలికకు అన్ని విధాలా నేర్పించాలి.

మీరింతవరకు అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా బాలికా సంరక్షణ పరిచయాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి గద్దె చంద్రకాంత. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.

మీరు విన్న పాట అల్లుడా మజాక చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, చిత్రం అల్లరి ప్రియుడు.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, చిత్రం నుండి కార్తీక్ సుమంగళి పాడిన పాట.

ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమంలో శ్రీ రామచంద్ర బాలికోన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ ప్రసారంలో మధ్యాహ్నం 12:40 చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్
0: 7989701158.
2: పౌర్ణమి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

12 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

తద్భీం తద్ధిమి తత్చను తత్ధిమి తత్చను తాం తద్భీం తద్భీం తత్ధిమి తత్చను తత్ధిమి తత్చను తాం ధీం తోం నం తరగడదు తరగడదు.

0: శుక శౌనకాది వ్యాస వాల్మీకి ముని జన పూజిత శుభ చరణే
1: తరత సాహిత్య తరత సంగీత కనయుగలే తరత సాహిత్య తరత సంగీత కనయుగలే వరదే అక్షర రూపి

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎస్ జానకి పాడిన పాట చిత్రం భైరవ దీపం.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు పర్యటనలో భాగంగా ఈ ఉదయం చెన్నైకి చేరుకున్నారు. ఈ సందర్బంగా మోదీ 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. చెన్నై విమానాశ్రయంలో ప్రధానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసఫ్ విజయ్, మంత్రులు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తదితరులు ఘనస్వాగతం పలికారు. పోరూరులోని కార్యక్రమ వేదిక వద్దకు బయలుదేరిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గం మధ్యలో భారీ రోడ్ షో నిర్వహించారు. పోరూరు నుండి పూనామల్లి వరకు నూతనంగా నిర్మించిన మెట్రో రైలు సేవలను మోదీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో కలిసి మెట్రో రైలులో మోదీ ప్రయాణం చేశారు. 14.5 కిలోమీటర్ల మేర సాగే ఈ మెట్రో మార్గంలో ప్రత్యేకంగా రూపుదిద్దుకున్న 3.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ స్టక్చర్, డ్రైవర్ రహిత రాకపుకలకు అనువైన ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. అలాగే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరుద్దరించిన పళని, వేల్లూర్ కంటోన్మెంట్, అంబా సముద్రం, పరమకుడి, నామకల్ స్టేషన్లతో సహా 750 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో చేపట్టిన రైల్వే మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభిస్తారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తుంది. తమ సంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. క్రీడల ద్వారా దేశాల మధ్య వారసత్వ సంరక్షణ, ప్రజా సంబంధాలు, ప్రజల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ పోటీల ముఖ్య ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్నెస్, యువత సాధికారత, మాదక ద్రవ్యరహిత భారతదేశం అనే సందేశాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 94వ ఎడిషన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ ఉదయం వారణాసిలో ప్రారంభించింది. నమోఘాట్ నుండి సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం దీక్షా మండపం వరకు ఈ ఫిట్నెస్ ర్యాలీని నిర్వహించారు. వికసిత్ భారత్ కోసం మత్తురహిత యువత అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం చురుకైన జీవనశైలిని ప్రోత్సహిస్తూ యువతను మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి దూరంగా ఉంచడానికి యువత, ఫిట్నెస్ ఔత్సాహికులు, ప్రజలు, క్రీడా ప్రముఖులను ఒకచోట చేర్చింది. చురుకైన జీవనశైలిని అలవర్చుకోవడానికి సైక్లింగ్ను ఒక సరళమైన, అందుబాటులో ఉండే మార్గంగా ఫిట్ ఇండియా సందేశం సైకిల్ కార్యక్రమాన్ని యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, రాహగిరి ఫౌండేషన్, మైభారత్ల సహకారంతో నిర్వహిస్తుంది. ఈ సైక్లింగ్ డ్రైవ్ను అన్ని రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అలాగే జాతీయ, ప్రాంతీయ కేంద్రాల్లో ఏకకాలంలో నిర్వహిస్తారు. నవరాత్రి ఉత్సవాల సందర్బంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి బలం, ధైర్యం, మంచి వివేకాన్ని ప్రసాదించాలని రాధాకృష్ణన్ ప్రార్థించారు. జగదాంబ అమ్మవారి అనుగ్రహంతో బలమైన, సుసంపన్నమైన, అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జగదాంబిక మాత ఆశీస్సులు ప్రతి ఒక్కరికి సంతోషం, శాంతి, శ్రేయస్సు, మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయని మోదీ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఈ పండుగ జాతీయ ఐక్యత స్ఫూర్తిని, దేశ ప్రగతికి ప్రేరణ.

అందిస్తుందని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్తో నిన్న ఆందోళన చేపట్టాలనుకున్న కాక్రోజ్ జనతా పార్టీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకలను ఈరోజు ఢిల్లీ కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్లోని ఎగ్జిక్యూటివ్ మెజిస్టేట్ ఎదుట హాజరుపర్చారు. న్యాయమూర్తి వారిని విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏడాది పాటు శాంతి భద్రతలను కాపాడేందుకు 50,000 రూపాయల పూచీకత్తుపై వీరిని విడుదల చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. జాతీయ పునరుద్దరణ కోసం జయప్రకాష్ నారాయణ్ ఇచ్చిన పిలుపు ఒక సంకల్పమని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో జయప్రకాష్ నారాయణ్ ధైర్య స్పూర్తిని కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. లోక్ నాయక్ జేపీ సుపరిపాలనకు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని మోదీ పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణ దిశగా పనిచేస్తూ ఆయన ఆదర్శాల స్పూర్తితో ప్రభుత్వం పనిచేస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆయనకు పుష్పాంజలి ఘటించారు. స్వాతంత్ర పోరాటంలో యువశక్తిని ప్రేరేపించడం నుండి నావికాదళ భారతదేశాన్ని బలోపేతం చేస్తూ స్వాతంత్ర్య అనంతరం సర్వోదయ కోసం పనిచేయడం వరకు జయప్రకాష్ నారాయణ్ తమ జీవితాన్ని దేశ సేవకు, సమాజ శ్రేయస్సుకు అంకితం చేశారని అమిత్ షా పేర్కొన్నారు. లోక్ నాయక్ అంకిత భావం భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని అమిత్ షా చెప్పారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల నిబద్ధతకు జయప్రకాష్ నారాయణ్ జీవితం ఒక ప్రతీక అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజకీయాల్లో సమగ్రత, పాలనలో జవాబుదారీతనం, ప్రజా సంక్షేమానికి ఆయన చేసిన కృషి సాటిలేనిదని ఆయన చెప్పారు. గత కొన్ని రోజులుగా రియాద్లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లింది. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాల లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని న్యూఢిల్లీ పేర్కొంది. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావం నిలుస్తుందని భారత్ తెలియజేసింది. ఆ ప్రాంతంలో వీలైనంత త్వరగా శాంతి, సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశిస్తున్నట్లు కూడా మంత్రిత్వ శాఖ తెలిపింది. సౌదీ అరేబియాలోని రియాద్లో ఉన్న కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరెస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తెలిపింది. మృతుల్లో 4 సౌదీ పౌరులతో పాటు బంగ్లాదేశ్, అమెరికా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, పాలస్తీనా, సూడాన్ దేశాలకు చెందిన వారు కూడా ఉన్నారని తెలియజేసింది. ఈ దాడిని ఖండిస్తూ గుటెరెస్, పౌరులు ప్రజా మౌలిక సదుపాయాలపై దాడులు చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని, వాటిని తక్షణమే నిలిపివేయాలని సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన నేటితో 1 సంవత్సరం పూర్తి చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 100 ఆకాంక్షాత్మక వ్యవసాయ జిల్లాల్లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో గత ఏడాది ఇదే రోజున ఈ పథకాన్ని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఉండే వ్యవసాయ అవసరాలను తీర్చడానికి 11 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు చెందిన 36 కేంద్ర పథకాలను, అలాగే రాష్ట పథకాలను ప్రైవేటు రంగ భాగస్వామ్య అనుసంధానంతో ఈ పథకం రూపొందించారు. భారతదేశ వ్యవసాయ రంగం వివిధ రంగాల్లో గణనీయమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. గత ఏడాది జులైలో కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఈ 6 ఏళ్ల కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రికెట్. భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య 3వ T20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ ఈ సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. కాగా రాంచీలో నిన్న జరిగిన 2వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల ఈ సిరీస్లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. దేశంలోని కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన

0: వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్ లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి కొనసాగుతుందని తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులోని చెన్నైలో 13,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. బ్రిక్స్ సంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. సౌదీ అరేబియాలోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య 3వ టీ20 మ్యాచ్ ఈరోజు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం వినే ముందు కొన్ని ప్రకటనలు విన్నాం.

0: సైబాల్.
1: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి. సైబాల్.
0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరి చూసుకోండి.
2: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు ఎల్ఐసి బీమా ప్లాటినం తో. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

శ్రీ రామచంద్ర బాలికోన్నత పాఠశాల విద్యార్థినీలు సమర్పించు కదంబ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సరస్వతీదేవి రూపమైన గాయత్రీదేవి మంత్రంతో ప్రారంభిద్దామా?

0: శాంతి.
1: చక్కటి శ్లోకం విన్నారు కదా. దేశ భాషలందు తెలుగు లెస్స, తేనె కన్నా మధురమైంది తెలుగు. అటువంటి తేనెల తేటల మాటలతో దేశమాతనే కొలిచెదమా అంటూ దేశభక్తి గీతం పాడుతుంది ఎస్ నాగదుర్గ.

0: 见有的吗？
1: ఈ రోజు నేను ఇలా మీకు కనబడకుండా మాట్లాడగలుగుతున్నానంటే అదెలా అంటే భాష. ఈ భాష అనేది మానవులకు భగవంతుడు ప్రసాదించిన వరం. మనం ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాము, భావాలను వ్యక్తం చేస్తున్నాం కదా. అటువంటి భాషల పుట్టుక పూర్వోత్తరాల గురించి వివరిస్తానంటుంది లిఖిత.
2: శబ్దం రెండు రకాలుగా ఉంటుంది. మనం గుర్తుపట్టడానికి వీలయ్యే ధ్వని ఒకటి, మనం గ్రహించడానికి వాడే పదం ఒకటి. ఇలా శబ్దాన్ని రెండు అర్థాల్లో వాడవచ్చు. ప్రతి ధ్వనికి లేదా ప్రతి శబ్దానికి అర్థాలుండవు. సైగలు కూడా మన భావాల్ని ఇంకొకళ్ళకి చెప్పడానికి ఉపయోగపడతాయి. మనం మాట్లాడే భాషను వాగ్రూప భాష అని, రాసే భాషను లిఖిత రూప భాష అని, సైగల భాషను సంకేత రూప భాష అని అంటారు. అంటే భాష వాగ్రూపంగాను, లిఖిత రూపంగాను, సంకేత రూపంగాను ఉండవచ్చు. మనం మెలకువగా ఉన్నప్పుడు మాట్లాడే భాషే కలలో కూడా వినిపిస్తుంది. భాష వల్ల మనకు చాలా ఆనందం కలుగుతుంది. ఆనందమే కాదు, మన పూర్వీకుల గాథలు, కథలు, సంస్కృతి సంప్రదాయాలు, చరిత్ర, ఇలా ఒకటేమిటి అనేకమైన వాటిని భాష వల్లనే మనం పొందుతున్నాం. ఆటలు, పాటలు, నాటికలు, ఉపన్యాసాలు, మిమిక్రీ, ప్రకటనలు, ఇలా అన్నింటిలోనూ మనం భాషను ఉపయోగిస్తూనే ఉంటాం. రోజూ మనం చదివే పత్రికల్లో, మనం పాడుకునే గేయాల్లో, కవుల రచనల్లో, నిత్యం రాసుకునే డైరీల్లో, కరపత్రాల్లో, ఇలా అనేక వ్యవహార రూపాల్లో భాష మనకు కనిపిస్తుంది. శిలాశాసనాల్లోని భాష ఆధారంగానే మనం కొంత చరిత్ర తెలుసుకోగలుగుతున్నాం. మన రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో కొండ, కోయ, కువి, గదబ, కొలామి, బంజారా, గోండి, ఆదివాసీ, ఒరియా, సవర వంటి భాషలతో పాటు ఎరుకుల, చెంచు వంటి భాషలు మాట్లాడేవాళ్ళున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో మరాఠీ, కర్నూలు, అనంతపురం జిల్లాలో కన్నడం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తమిళం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒరియా భాషలను కొందరు మాట్లాడతారు. వరంగల్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాదు, కడప మొదలైన జిల్లాల్లో ఉర్దూ మాట్లాడే ప్రజలు చాలా మంది ఉన్నారు. ముస్లింల మాతృభాష ఉర్దూ అయినప్పటికీ ఉర్దూతో పాటు తెలుగు కూడా మాట్లాడతారు. అలాగే తెలుగు మాట్లాడే వాళ్లలో కొంతమంది ఉర్దూ కూడా మాట్లాడతారు. మన దేశంలో 1652 భాషలు ఉన్నాయి. ప్రపంచంలో 7000 పైచిలుకు భాషలున్నాయి. కొన్ని వేల ఏళ్ల నుండి వాడుకలో ఉన్న భాషను ప్రాచీన భాష అంటారు. మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే తమిళం, సంస్కృతం, కన్నడం, తెలుగు భాషలను ప్రాచీన భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు ప్రస్తుతం 22. భాష అనేది గంగా ప్రవాహం లాంటిది, ఎప్పుడు ఒకే రకంగా ఉండదు. భాష వ్యవహారం నిరంతరం మారుతూ ఉంటుంది. ఇతర భాషల్లోని పదాల్ని కొన్నింటిని తాను తీసుకుంటుంది, కొన్నింటిని వదిలేస్తుంది. ఒక భాష ప్రభావం చుట్టుపక్కల భాషల మీద పడుతూ ఉంటుంది. అది సహజం. కొన్ని భాషల వాళ్ళు వాళ్ళ భావాలను తెలపడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నారు. ఆ గుర్తులను వాడగా వాడగా రాతలో అక్షరాలు ఏర్పడ్డాయి. ఆ అక్షరాల గుర్తులతో రాసే విధానాన్ని లిపి అంటారు. మిగిలిన భాషల వాళ్ళు కొందరు రాసుకోవడానికి ఆ విధంగా లిపిని తయారు చేసుకోలేదు, ఇతరుల లిపిని వాడుకోనే లేదు. కాబట్టి కొన్ని భాషలకు లిపి లేదు. ఈ లిపి కూడా మారుతూ వచ్చింది. ఇప్పుడు అనేక భాషల లిపుల్లో ఎన్నో మార్పులు వచ్చాయి. భాషకు లిఖిత రూపం రావటం వల్లనే వైజ్ఞానికాభివృద్ధి సాధ్యమైంది. లిపిని మొదట బంకమట్టి బిల్లల మీద, ఇటుకల మీద, చెట్ల మీద, బండల మీద, బూర్జపత్రాల మీద, ఆ తర్వాత తాటాకుల మీద రాయటం అలవాటు చేసుకున్నారు. తాటాకుల మీద ఘటంతో రాసిన పుస్తకాల్ని తాళపత్ర గ్రంథాలని అంటారు. తాళపత్రం అంటే తాటాకు ఉన్నమాట. ముద్రణ కంటే ముందు రాగి రేకుల మీద చెక్కేవారు. అన్నమాచార్యుల వారు పాడిన ఎన్నో పాటలను రాగి రేకుల మీద చెక్కించారు. పుస్తక ముద్రణ అనేది అనేక భాషల సాహిత్యాలను బతికిస్తూ ఉంది.

0: అనేక వైజ్ఞానిక, సాంస్కృతిక, చారిత్రక, సాంఘిక విషయాల సంపదను తరతరాల వాళ్ళు అందుకొని కాపాడుకోవడానికి వీలు కల్పించింది.
1: నవరసాలలో హాస్యం ఒకటి, నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. అటువంటి నవ్వుల జల్లులు వినిపిస్తానంటున్నారు శ్రీహర్షిత, శివాని, భావన, లిఖిత.
2: మాస్టరండి, మాస్టరండి, సాయంత్రం మీరు మా ఇంటికి రావాలండి.
1: ఎందుకురా?
2: మా నాన్న సాయంత్రం బడి నుండి వచ్చేటప్పుడు సున్నాలు వేసేవాడిని తీసుకురమ్మన్నారండి. మరి మీరే కదండి మా పుస్తకాల్లో సున్నాలు వేసేది.
1: కాస్త మంచి క్యాలెండర్ ఇవ్వండి.
0: మంచి క్యాలెండర్ అంటే అందమైన బొమ్మలున్నదా?
1: కాదు, స్కూల్ కి సెలవులు ఎక్కువ వచ్చే ఎరుపు గల్లున్న క్యాలెండర్. కుక్క గురించి వ్యాసం రాయమంటే నువ్వు మీ అన్నయ్య ఒకేలాగా రాసుకుని వచ్చారేంటి?
3: మా ఇంట్లో ఒకే కుక్క ఉంది టీచర్, ఇద్దరం దాన్ని చూసే రాశాం.
2: తింకు, మీ ఇంట్లో మీ అమ్మగారికి ఏ పనుల్లో సహాయపడతావు?
3: పొద్దున్నే కాఫీ తాగి పెడతాను, తర్వాత టిఫిన్, రాత్రికి భోజనం తిని పెడతాను టీచర్.
2: పిడి కుటుంబానికి చెందిన మూడు జంతువుల పేర్లు చెప్పు.
3: అమ్మ పిల్లి, నాన్న పిల్లి, తాత పిల్లి.
2: కిట్టు, టర్కీ వాళ్ళని టర్క్స్ అని పిలుస్తారు కదా, మరి జర్మనీ వాళ్ళని ఏమంటారో తెలుసా?
3: జెమ్స్ టీచర్.
2: టేప్ రికార్డ్ ను ఫ్రిడ్జ్ లో పెట్టావేంట్రా?
3: కూల్ గా పాటలు విందామని.
2: అమ్మా, ఈ రోజు కడుపు నొప్పిగా ఉంది, స్కూల్ కి వెళ్ళను.
3: అయ్యో, పాయసం చేశానే, ఎలా?
2: కడుపు నొప్పి కాదు కాదు, కాలు నొప్పి.
3: నేను చేసింది పాయసం కాదు, కషాయం.
2: నేను తెల్లవారుజామునే 4:30కే నిద్రలేస్తాను తెలుసా?
3: అవునా? లేచి ఏం చేస్తావు?
2: మళ్ళీ అటు తిరిగి పనుకుంటా.
1: అమ్మంటే ప్రేమ, అమ్మ అంటే ఆప్యాయత, అమ్మంటే అనురాగం. దేవుడు అంతటా ఉన్నాడని చాటడానికి అమ్మను ప్రసాదించాడు. అనురాగమూర్తయిన అమ్మ, తన సృష్టికి కారణమైన నాన్న, ప్రేమను పంచి పెంచి పెద్ద చేసే అమ్మా నాన్నల గూర్చి తన భావాలను తెలుపుతానంటుంది శ్రీహర్షిత.
2: కళ్ళు మూసే వరకు ప్రేమించేది అమ్మ, కళ్ళల్లో ప్రేమ కనపడకుండా ప్రేమించేది నాన్న. అమ్మ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది, నాన్న ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది, జీవనం నాన్నది. ఆకలి విలువ తెలిసేలా నాన్న చేస్తాడు, అమ్మ భద్రత, నాన్న బాధ్యత. పడిపోకుండా పట్టుకోవాలని అమ్మ చూస్తుంది, పడినా పైకి లేవాలని నాన్న చేస్తాడు. నడక అమ్మది, నడవడిక నాన్నది. తన అనుభవాలను విద్యలా బోధిస్తుంది అమ్మ, నీ అనుభవమే విద్య అని తెలిసేలా చేస్తాడు నాన్న. అమ్మ ఆలోచన, నాన్న ఆచరణ. అమ్మ ప్రేమను పసిప్రాయం నుండే తెలుసుకోగలవు, బట్ కాని నాన్న ప్రేమను నీవు నాన్నవు అయ్యాకే తెలుసుకోగలవు.
1: వేషం చూస్తేనే నవ్వు వస్తుంది, మాటలు వింటే పగలబడి నవ్వాలనిపిస్తుంది. ఈ మాటలు సరిగ్గా తుపాకీ రాముడికి సరిపోతాయి. గమ్మత్తుగా ఉండే వేషం, చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ పైకి ఎన్నో డాంబికాలు చెబుతున్నప్పటికీ తన వెనకనున్న లేమిని గుర్తించండని అందర్నీ నవ్విస్తూ ఇంటింటికి తిరిగి యాచిస్తుంటాడు. పగటి వేషాల్లో ఇది ఒకటి. కనుమరుగైన జానపద కళారూపాల్లో ఒకటైన పిట్టల దొరల మనందర్నీ నవ్విస్తానంటుంది టీ భవాని.
4: వచ్చే వచ్చే ఎవడొచ్చే, ఎంకట్రాముడొచ్చే, మహారాజా మహారాజా మహారాజా, మా తాత తత్తుల దొర, మా నాన్న బుట్టల దొర, నేను పిట్టల దొర, నన్ను అందరూ లక్కో సాంబార్ అంటారు. మాటకు నేనే నవాబుని, పూటకులేని గరీబుని, నేనే నేనే వెంకట్రాముని, నేనే నేనే పిట్టల దొరని. మాటకు నేనే నవాబుని, పూటకులేని గరీబుని, నేనే నేనే వెంకట్రాముని, నేనే నేనే పిట్టల దొరని. మహారాజా మహారాజా మహారాజా, నాకేం తక్కువ లేదు, తీసుక తింటే తరుక్కుపోతుందని అడుక్కు తింటున్నా. నా పెళ్లికి అమెరికా, సింగపూర్, చైనా, జర్మనీ, జపాన్, మలేషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా నుండి అందరు వచ్చిండ్రు. అందరికి తిండి సరిపోవాలని సేర్ల బియ్యం పోసి తుమ్కింద మంట పెట్టి చింతిస్తరాకేసి ఇద్దరికిత్తి సొప్పున మస్తుగా వడ్డిస్తే బద్దం తిన్నారు బాంచెను. మీ అందరిని చూస్తుంటే అందరూ నా పెళ్లికొచ్చినట్టే ఉంది, కాని కట్నాల బుక్కులో మాత్రం ఒక్కరి పేరు లేదు.
1: నేను లేకుంటే వాళ్ళ చుక్కైనా ఉండదు అంటూ ఎవరు నేను ఎవరు నేను అంటూ గేయం వినిపిస్తానంటుంది చిన్నారి లిఖిత.
0: కొమ్మలతో ఎత్తుగా, రెమ్మలతో గుబురుగా, అవని అంతాలుముకున్న ఆకుపచ్చదనం నేను. ఎవరు నేను ఎవరు నేను, పూల పరిమళాలతో, గాలి చల్లదనముతో, పండ్ల తీయదనముతో ప్రేమగానే పిలుస్తాను.

చేస్తాను. ఎవరు నేను, ఎవరు నేను? పిట్టలు, పురుగులు, పాములు, చీమలు, నోరు లేని జీవులు, నా ఒడిలో బిడ్డలు, నా కొమ్మల్లో, రెమ్మల్లో, సందుల్లో, తొర్రల్లో గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెట్టుకుంటాయి, పురుడు పోసుకుంటాయి, పుట్ట పెట్టుకుంటాయి.

0: పిల్లలు గుర్తొచ్చానా? గుబురులు గూడులు గువ్వలు పువ్వులు నిండిన నేను. గుర్తొచ్చానా? మీకు గుర్తొచ్చానా? చెట్టును నేను, పచ్చని చెట్టును నేను. వ్యాధులను నయం చేసే పసరు మందును నేను. ప్రాణవాయువును పంచే ఆత్మబంధువును నేను. చెట్టును నేను, పచ్చని చెట్టును నేను. మీ జాతి మనుగడకు తొలిమెట్టును నేను. మొక్క లేకున్నా వాన చుక్కైనా ఉండదు. తరువు లేని చోట కరువు వచ్చి తీరుతుంది. నేను లేని వేళ నేల నేలంతా ఎడారి. ప్రకృతి సంపద లేని మనిషి అవుతాడు భికారి. అందుకే పిల్లలు, మొక్కలు నాటండి, నీళ్లు బాగా పొయ్యండి, మళ్ళీ నేను చిగురిస్తా. కొమ్మనైతే రెమ్మనైత, చిలుకమ్మకు ఇల్లునైత, చిగురాకుల ఊయలైత, చిట్టి ఉడత దోస్తునైత, కోయిలమ్మ పాటనైత, కోతి బావ సోపతైత, పిల్లల తల్లిని నేనైత, మల్లె పందిరి నేనైత, నేను బతుకునైత, మీకు బతుకునిస్తా.
1: విన్నారుగా చిన్నారులు, ఇప్పటి నుంచి మనం కూడా మొక్కలు నాటుదాం. తెలుగు పద్యాలలో సున్నితమైన హాస్యం, చమత్కారాలతో కూడిన పద్యాలను వినిపిస్తానంటుంది భావన. ఆ కుంటే వృక్షం బగు, ఈ కుంటే లోబి అవును హీనాత్ముండవు. మీకుంటే మాకిమ్మా, మాకుంటే మేము రాము మల్కిబరామా. భావం, ఓ మల్కిబరామా, ఈ లోకంలో ఆకులు సమృద్ధిగా ఉంటే దాన్ని వృక్షం అంటారు. దానం చేయకుంటే అతన్ని లోబి అని పిలుస్తుంది లోకం. అది చెడుగుణమవుతుంది. మీకు సంపదలున్నాయి, వాటిని మాకివ్వండి. మాకే గనక సంపద ఉంటే మీ దగ్గరకు వచ్చి కోరం కదా. పద్యం. మీ సానకు కాళ్ళెక్కడ వాసిగ విన్నదియూ లేదు వసుదాస్థలిలో. వాసన గంధము రాచెడు మీ సానకు కాళ్ళు మూడు మేదినింగల్గెన్. భావం, మీ సానికి కాళ్ళెక్కడుంటాయి? ఈ భూమి మీద ఇలాంటి వింత గురించి వినలేదు. సువాసనను వెదజల్లే గంధాన్ని తీసే మీ సానపీటకు కాళ్ళుంటాయి. ఇందులో మీసానకు అనే పదం చమత్కారం కోసం చెప్పినది. మీసానకు అంటే మీసానికి అని అర్థం వస్తుంది. మీ సానకు అని విడదీస్తే మీకున్న సానపీటకు అన్న అర్థం వచ్చి సమస్య పరిష్కారం అవుతుంది. వంగ తోట నుండు వరి మల్లల్లో నుండు జొన్న చేల నుండు చోద్యమగును. తలుపు మూల నుండు తలపైన నుండును దీని భావమేమి తెలిసి కొనుడు. భావం, వంగతోటలో ఏముంది, వరిమల్లల్లో ఏముంది అనే పొడుపు వస్తువు కొరకు వెదకడం సమాజం. కాని ఇక్కడ వెదకనక్కర్లేదు, వంగ తోటలో ఉంటుంది కదా, వరెక్కడుంటుంది, మల్లలోనే కదా అని వంగతోట వరిమడి, జొన్న చేను, తలుపు మూల, తల మీద అన్నవి సమాస పదాలు కాకుండా వాటిలో మధ్య ఒక అడ్డుగీత గీస్తే భావం సరిపోతుంది. మామిడేల పూచు మండువే సంగిని, బాలుండేల పోవు పశువుల వెంట. రాజు శేన నేల రహిచేచుచుండును, మూటనొక్క మాట ముద్దు కృష్ణ. ఓ ముద్దు కృష్ణ, మామిడి చెట్టు వేసవిలోనే ఎందుకు పూత పూస్తుంది? బాలుడు పశువుల వెంట ఎందుకు పోతాడు? రాజు సేనను ఎందుకు పెంచుతాడు? పై మూడింటికి ఒకే సమాధానం కాయనే. మామిడి పూసేది కాయడానికే, బాలుడు పశువుల వెంట వెళ్లడం వాటిని కాయడానికే, సేన కూడా ప్రజలను కాయడానికే, అంటే కాపాడడానికే అని భావం. ఇచ్చెను రాజు ఏమిచ్చినాండన, ఇంటి లోపల ఉండనిచ్చినాడు. పొరుగూళ్ల వెంబడి పోయి ముష్టెత్తుక, ఇంటికి మళ్లీ రానిచ్చినాడు. చలివనంకుకు ప్రక్క శయనంబు లేకుంటే చేతులు ముడుచుకో ఇచ్చినాడు. గాసానికి ఒకవేళ కలిగి ఉండకపోతే ఇంటింట పస్తుండ ఇచ్చినాడు. వీధులందున తిరగ బోనిచ్చినాడు, భిక్షకుండని బ్రతుక పోనిచ్చినాడు. చేసుకున్నంత బోంచేయ ఇచ్చినాడు, ఇట్టి పనులెల్ల రక్షించు ఈశ్వరుడు. భావం, మా రాజు మాకు చాలా ఇచ్చాడు. ఏమిచ్చినాడంటే, మా ఇంట్లో మమ్మలను ఉండనిచ్చాడు. పక్క ఊరెళ్లి బిచ్చమెత్తుకొని మళ్లీ మా ఇంటికి రానిచ్చాడు. బాగా చలిపెడుతుంటే పడుకోవడానికి ఏమీ లేకపోయినా చేతులు ముడుచుకొనిచ్చాడు. తినడానికి ఏమీ లేనప్పుడు పస్తులుండనిచ్చాడు. వీధులల్లో తిరగనిచ్చాడు, బిచ్చగాళ్లా బతకనిచ్చాడు, చేసుకున్నది తిననిచ్చాడు. ఇటువంటి పనులను భగవంతుడు రక్షించుగాక. కథలంటే ఎవరికిష్టముండదండి? అందుకే మనందరికీ గడుసుపిల్ల కథ చెప్తానంటుంది ఎస్ నాగదుర్గ.
2: ఒకసారి రాజుగారు మంత్రి మారువేషాల్లో పర్యటించి ఒక రైతుకు 20 వరహాలు అప్పు ఇచ్చారు. అతడు సొమ్ము తిరిగి చెల్లించకపోయేసరికి ఒకసారి అతడింటికి వెళ్లాడు. అప్పుడు రైతు కూతురు ఒక్కతే ఉండడంతో, మీ నాన్న ఇక్కడా అని ప్రశ్నించాడు మంత్రి.
3: పైకెక్కి సూర్యదేవుడి కన్ను కప్పడానికి వెళ్ళాడు అంది. నువ్వేం చేస్తున్నావు అని అడిగాడు. బంగారం నుంచి వెండి తీసి అగ్గిలో పెట్టాను.

0: అన్నీ మోసే మొద్దుకు ముద్ద వేసి మెరుగు పెడుతున్నాను అంది. మేం వస్తామని మీ నాన్నకు తెలియదా అన్నాడు మంత్రి. తెలుసు కాని రెండు పదులకు రెండు తక్కువైందని చెప్పడానికి సిగ్గేసి మిమ్మల్ని ఇంకో 10 సార్లు రెప్ప మూసి తెరవమన్నాడండి అంది. ఇంతకు మేమెవరో నీకు తెలుసా అని అడిగాడు. తెలుసండి, 2 షకారాలు అంటూ నమస్కారం చేసింది. రాజుకు అంతా అయోమయంగా ఉండడంతో ఆ అమ్మాయి ఏం మాట్లాడుతోంది, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు అన్నాడు. మహారాజా, వాళ్ళ నాన్న ఇళ్ల కప్పుల్లో కంతలు మూస్తాడు. ఆ అమ్మాయి వడ్లు దంచి బియ్యం చేసి పొయ్యి మీద పెట్టి ఆ తర్వాత నేలను అలుకుతున్నా అనంది. వాళ్ళ నాన్న 20 వరహాల్లో 2 తక్కువైనందుకు మన దగ్గరకు రాలేదంట. 10 రోజులు మనల్ని ఆగమన్నాడండి వివరించాడు మంత్రి. మరి మనల్ని 2 క్షకారాలు అందేమిటి అన్నాడు రాజు. ఆ మాట నిజమే ప్రభు, మనం రక్షకులం మరియు శిక్షకులం కూడా కదా అన్నాడు నవ్వుతూ. మర్నాడు రైతును పిలిపించి బాకీ చెల్లించవలసిన పని లేదనడమే కాకుండా అతడి కూతురి తెలివితేటలకు మెచ్చుకొని బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చి పంపాడు రాజు.
1: విన్నారుగా చిన్నారులు ఈ గడుసు పిల్ల యొక్క సమాధానాలు. జాతీయ భాషగా గుర్తింపు పొందిన హిందీ భాషలో దేశభక్తి గీతం ఆలపిస్తానంటున్నారు సిమ్రాన్ నాగదుర్గా.

0: గారడి చాలా బాగుంటుందండి. సరదాగా అర్చన చెప్పే ఈ మాటల గారడి విందామా మరి.
1: గ్రహం కాని గ్రహం, రాళ్ళు కాని రాళ్ళు, మాట కాని మాట, మత్తు కాని మత్తు, గొడుగు కాని గొడుగు, గోళం కాని గోళం, తాళం కాని తాళం, కట్టు కాని కట్టు, వరం కాని వరం, దేశం కాని దేశం.
0: మాటల గారడి చాలా బాగుంది కదా. వృక్షో రక్షతి రక్షితః, చెట్లను మనం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తాయి. ఇప్పుడు హరిత భారతి కవిత్వాన్ని అర్చన ప్రసన్న చెప్తానంటున్నారు.
2: మొక్క నాట మనము మొక్కలే మనమౌను, పచ్చ చెట్లే ఇచ్చు ప్రాణవాయు, ఫలములెన్నో ఇచ్చే పచ్చ చెట్లే గాదే, పచ్చ చెట్లే ధరలో ప్రగతి తోట, నిలువ నీడనిచ్చు వడగాల్పుల నాపు, గొడుగు నీడవలెను పుడమి కౌను, పూల గుత్తులెన్నో పూజలకు అందించు, కల్ప తరువే చెట్టు తల్పయమని, పచ్చ చెట్ల వల్ల వచ్చును వర్షములు, గంగ నదులు పరగ పొంగి పాలు, కుంట చెర్ల నుండి పంటలు పండెను, పల్లె వాసులెల్లా పరవశించు, ఒక్క మొక్కనైనా ఎక్కడ నాటినా గొప్ప వనము గారే కూర్చుమేలు, చెట్లు పెంచకున్నా చేకూరు హానియే, వృక్ష రక్ష వల్ల రక్ష మనకే, ఒక్క ఒక్క చుక్క వనరంగ దారయౌ, ఒక్క ఒక్క మొక్క వనముయౌను, మనిషి ఒక్క మొక్క మహిళన పెంచిన పచ్చ మందిరౌను పరగభువియు.
0: చాలా చక్కటి కవిత విన్నారు కదా. చిన్నారులందరూ సరదాగా ఆడుకునే ఆటలు పొడుపు కథలు. ఈ పొడుపు కథలు విప్పండి చూద్దాం.
3: పిడికడంతా పిట్ట అరచి గోల చేస్తుంది, ఎత్తుకుంటే చెవిలో గుసగుసలాడుతుంది, ఏమిటది? పలుకుగాని పలుకు అది ఉలకదు, మనల్ని పలకనివ్వదు, ఏమిటది? పొట్టలో వేలు నెత్తిమీద రాయి, ఏమిటది? పోకంత పొట్టి బావ కాగంత కడవ మోస్తాడట, ఏమిటది? బండకు కొడితే వెండి ఊడుతుంది, ఏమిటది?
0: పొడుపు కథలు బాగున్నాయి కదా. ఆబాల గోపాలాన్ని అలరించే ఆ చిన్ని కృష్ణుడి అల్లరిచేష్టలను మయ్యా మోరీ మై నహిమా కనకాయో అంటూ పాడతానంటుంది సిమ్రాన్.

ఇంతవరకు మీరు శ్రీ రామచంద్ర బాలికోన్నత పాఠశాల విద్యార్థినీలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత ఈ భావన.

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఇంతవరకు మీరు చిన్నారి లోకం చిన్నపిల్లల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 1:10 కావస్తుంది. ముందుగా ప్రాంతీయ వార్తలు వింటారు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి సమర్పిస్తారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ఎల్నినో ప్రభావంతో నీరు, విద్యుత్, వ్యవసాయ రంగాల్లో ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆయన కోరారు. మహిళల హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలలో భాగంగా ఈరోజు సాయంత్రం అటుకుల బతుకమ్మకు మహిళలు పూజలు చేయనున్నారు. ఎల్నినో ప్రభావంతో ఎదురవుతున్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలక సమీక్ష చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో రానున్న 8 నెలలు అత్యంత కీలకమని రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్నినోపై వార్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. నీటి సమస్య తీవ్రతరం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. మున్ముందు విద్యుత్ సమస్య తీవ్రమయ్యే ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. రాష్ట్రానికి అవసరమైన విద్యుత్ను కొనేందుకు ప్రభుత్వం ఎంత ఖర్చు చేసేందుకైనా సిద్దంగా ఉందని, కానీ మార్కెట్లో తగిన విద్యుత్ అందుబాటులో లేదన్నారు. అందుబాటులో ఉన్న విద్యుత్నే పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తులో తీవ్ర సంక్షోభం ఎదుర్కోవాల్సిన ప్రమాదం పొంచి ఉండడంతో చేపట్టాల్సిన కార్యాచరణపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన రేవంత్ రెడ్డి తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ సమస్యల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పకడ్బందీ కార్యాచరణ ప్రణాళిక అమల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై యువతలో అవగాహన కల్పించడం, ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా అక్షరమూర్తి సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నషా ముక్త్ భారత్ సైక్లింగ్ రైడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్యసభ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ పాల్గొన్నారు. సీతారాంపేటలోని బాల హనుమాన్ మందిరం నుంచి అసెంబ్లీ ప్రాంగణంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వరకు నిర్వహించిన ఈ సైక్లింగ్ రైడ్ ద్వారా మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని షీ పవర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాద్ లో మహిళా భద్రత బైక్ ర్యాలీ నిర్వహించారు. నెక్లెస్ రోడ్డులోని పీవీ మార్గ్ వద్ద ఈ ర్యాలీని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. జలవిహార్ నుంచి ట్యాంక్ బండ్ చుట్టూ బైక్ ర్యాలీ జరిగింది. మహిళల భద్రత, రహదారి ప్రయాణాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మహిళల హక్కులపై అవగాహన కల్పిస్తూ మహిళా సూపర్ బైకర్లు, స్కూటీ రైడర్లు, సైక్లిస్టులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల భద్రత, హక్కులు, ఆత్మగౌరవం, స్వేచ్ఛను కాపాడడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతని అన్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకునేందుకు, బాలికలు విద్యను అభ్యసించేందుకు, అన్ని రంగాల్లో ఎదిగేందుకు సమాన అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. చిన్నతనం నుంచే పిల్లలకు మహిళలను గౌరవించే విలువలను కుటుంబ సభ్యులు నేర్పించాలని సూచించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన పూల పండుగ బతుకమ్మ ఘనంగా ప్రారంభమైంది. నిన్న ఎంగిలి పూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు రాష్ట వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలు 9 రోజుల పాటు కొనసాగనున్నాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి వంటి రంగురంగుల పూలను మహిళలు అందంగా గుమ్మట ఆకారంలో అమర్చి బతుకమ్మపైన పసుపుతో చేసిన గౌరమ్మ ప్రతిమను ప్రతిష్ఠించి ఈ 9 రోజులు అత్యంత భక్తి శ్రద్దలతో పూజలు చేస్తారు. ప్రతిరోజు సాయంత్రం మహిళలు, యువతులు బతుకమ్మ చుట్టూ చేరి చప్పట్లతో భక్తి శ్రద్దలతో బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా నృత్యం చేస్తారు. వేడుక ముగింపులో బతుకమ్మను సమీపంలోని చెరువులో లేదా కుంటలో నిమజ్జనం చేస్తారు. ఈ వేడుకల్లో ప్రతి రోజుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన ఈ సంబురాల్లో రెండవ రోజైన నేడు అటుకుల బతుకమ్మ నిర్వహిస్తారు. 9 రోజుల పాటు జరిగే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. దుర్గాదేవి 9 రూపాలను 9 రోజుల పాటు ఆరాధించే నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నేపథ్యంలో రాష్ట ప్రజలకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో రాష్ట్రం ప్రజలు సుభిక్షంగా ఉండాలని గవర్నర్ ఆకాంక్షించారు. శక్తి స్వరూపిణి దుర్గాదేవి దివ్యానుగ్రహంతో ప్రజలందరికీ శక్తి, ధైర్యం, శాంతి, సౌభాగ్యం, సుఖ సంతోషాలు చేకూరాలని శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు హైదరాబాద్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. బల్కంపేటలో వెలసిన రేణుక ఎల్లమ్మ పోచమ్మ ఆలయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల తొలి రోజు శ్రీ బాలా త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనం ఇస్తున్నారు. దీపాలతో సుందరంగా అలంకరించిన అమ్మవారిని మంత్రి దర్శించుకుని భక్తి శ్రద్దలతో పూజలు చేశారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, రాష్ట ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. బతుకమ్మ సంబరాలు రవీంద్ర భారతిలో నిన్న అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాషా సంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంగిలి పూల బతుకమ్మ వేడుకల్లో వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. ప్రారంభ వేడుకలకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు సంప్రదాయ పాటలు పాడారు. బతుకమ్మ ఆట పాటలతో రవీంద్ర భారతి ప్రాంగణం మార్మోగింది. ఈ సందర్భంగా మంత్రులు ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అమ్మరాన్నంటాయి. కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, జమ్మికుంట పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో మహిళలు అందంగా ముస్తాబై బతుకమ్మలను అలంకరించి ఒక చోట చేర్చి ఆడి పాడారు. కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అపర్ణ దంపతులు పాల్గొన్నారు. సిరిసిల్ల జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 2021 సంవత్సరంలో 402 కోట్ల రూపాయలతో పరిపాలన అనుమతులు మంజూరైనా సిరిసిల్ల జేఎన్టీయూ శాశ్వత క్యాంపస్ నిర్మాణం ఇప్పటి వరకు జరగలేదని లేఖలో ప్రస్తావించారు. మండేపల్లి గ్రామంలో 20 ఎకరాల స్థలాన్ని కేటాయించినప్పటికీ పనులు పెండింగ్ లో ఉండడంతో ప్రస్తుతం అగ్రహారంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జేఎన్టీయూ తాత్కాలికంగా కొనసాగుతోందని తెలిపారు. మండేపల్లిలో కేటాయించిన స్థలంలో శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రికి కల్వకుంట తారక రామారావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, అత్యుత్తమ శిక్షణ అందివ్వడంతో పాటు అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట స్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను ఆయన ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానంపై అన్ని వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ జన సేవ ద్వారా దేశ సేవ అనే మంత్రంతో సమాజంలో ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం, భద్రత అందించడమే లక్ష్యంగా ముందుకు కొనసాగుతున్నారు. మోదీ నాయకత్వంలో సేవ, సుపరిపాలన మార్గదర్శకత్వంలో కేంద్ర ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ సాధించేందుకు నిరంతరం కృషి చేస్తోంది. ముస్లిం మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, వారికి రాజ్యాంగబద్దమైన హక్కులు కల్పించడంలో ట్రిపుల్ తలాక్ రద్దు చారిత్రాత్మక మైలురాయిగా నిలిచింది. సమ్మిళిత అభివృద్ది, మహిళా సాధికారత ద్వారా ప్రజల జీవితాల్లో తెచ్చిన ఆశించిన మార్పును ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
3: త్రిబుల్ తలాక్ ఆచారాన్ని రద్దు చేయడం దేశంలోని కోట్లాది ముస్లిం మహిళల దశాబ్దాల నిరీక్షణకు ఆత్మగౌరవ పోరాటానికి లభించిన విజయంగా అభివర్ణిస్తున్నారు. మహిళల ప్రాథమిక హక్కులను పరిరక్షిస్తూ ఈ అన్యాయమైన పద్దతికి స్వస్తి పలకడం సమాజ పురోగతికి ప్రతీకగా భావిస్తున్నారు. ప్రతి మహిళ స్వేచ్ఛగా గౌరవంగా జీవించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశంలో మహిళా సాధికారతకు బాటలు వేసిన ఈ చారిత్రక నిర్ణయం పట్ల హైదరాబాద్ కు చెందిన ఫర్హీన్ బేగం తమ అభిప్రాయాన్ని ఆకాశవాణితో పంచుకున్నారు.
4: ట్రిపుల్ తలాక్ కు కానూని జుర్మ్ బనానా సిర్ఫ్ ఏక్ బద్లావ్ నహీ హై బల్కి యే హమారే దేశ్ మే ఈక్వాలిటీ జస్టిస్ ఔర్ ఔరతోన్ కి సేఫ్టీ కి మజబూత్ గారంటీ హై. గవర్నమెంట్ కా యే ఫైసలా జో హర్ ఔరత్ కు ఆజాదీ ఔర్ ఇజ్జత్ కే సాథ్ జీనే కా హక్ దేతా హై ఆజ్ కి జనరేషన్ కే లియే ఏక్ ఇన్స్పిరేషన్ హై.
2: మంచిర్యాల జిల్లా అడవుల్లో జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. మంచిర్యాల జిల్లాను పర్యాటక కేంద్రంలో అభివృద్ది చేయడంతో పాటు జీవ వైవిధ్యం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే లక్ష్యంతో హాజీపూర్ మందమరి మండలాల అటవీ ప్రాంతంలో ఈరోజు జాతీయ స్థాయి మారథాన్ నిర్వహించారు. ఈ పరుగులో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహికులతో పాటు ఇతర దేశాలకు చెందిన నలుగురితో సహా సుమారు 400 మంది పాల్గొన్నారు.
5: నేచర్ లో పోయి వాక్ చేస్తే మంచి ఉంటది. ఈ కన్సెప్ట్ తో ఈ రన్ ని ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్ గా ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. వేరే రాష్ట్రం నుండి వేరే దేశం నుండి కూడా వచ్చారు. ఇది ఒక మెయిన్ సక్సెస్ అన్నమాట. బికాస్ 2-3 పీపుల్ ఫ్రమ్ జర్మనీ ఫ్రమ్ ఆస్ట్రేలియా అని వచ్చారు అంటే దీనిని ఇంకా నెక్స్ట్ లెవెల్ కి మనం తీసుకుని పోవాలి.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 మరిన్ని వింటారు.
6: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి ఈనాటి సింగిడి కార్యక్రమంలో మహిళలకు సమాన గౌరవం మీడియా పాత్ర ప్రత్యేక చర్చా కార్యక్రమం వింటారు. ఇందులో పాల్గొన్న వారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛా వటార్కర్.
1: జెండర్ ఈక్వాలిటీ ఇస్ మోర్ దాన్ ఎ గోల్ ఇన్ ఇట్సెల్ఫ్. ఇట్ ఈస్ అ ప్రీ కండిషన్ ఫర్ మీటింగ్ ద ఛాలెంజ్ ఆఫ్ రెడ్యూసింగ్ పావర్టీ, ప్రమోటింగ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ బిల్డింగ్ గుడ్ గవర్నెన్స్, సెడ్ కోఫీ అనన్. సమానత్వం అనేది మనం ఆశించాల్సిన లక్ష్యం మాత్రమే కాదు, అంటే అంతటితో ఆగిపోకూడదు, అంతకు మించి పేదరిక నిర్మూలనకి, సుస్థిరమైన అభ్యున్నతికి, సుపరిపాలనకి దారితీసే అతి ముఖ్యమైన అంశం సమానత్వం అని కోఫీ అన్నన్ అన్నారు. మరి అదే ధ్యేయంగా పలు అంశాలని గుర్తు చేస్తూ మహిళలకి అభ్యున్నతి, సమాన హక్కులు, గౌరవం దక్కాలని కృషి చేస్తున్నాము. ఈ రోజు మీడియా పాత్ర గురించి మనం చర్చించుకోబోతున్నాము. పిల్లల్ని బాగా ప్రభావితం చేసే సామర్థ్యం మీడియాకి ఉంది కాబట్టి, ప్రజల్ని బాగా ప్రభావితం చేసే సామర్థ్యం మీడియాకి ఉంది కాబట్టి మీడియా పాత్ర చాలా ముఖ్యమైనది అని చెప్పొచ్చు. టీవీ, రేడియో, ప్రింట్, సినిమాతో పాటు ఇప్పుడు సోషల్ మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనతో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రొఫెసర్ సునీతారాణి గారు ఉన్నారు, అలాగే జర్నలిస్ట్ స్వేచ్ఛ గారు కూడా ఉన్నారు. మరి ముందుగా సునీతారాణి గారి గురించి తెలుసుకుందాం. డాక్టర్ కె సునీతారాణి గారు, షీఈస్ అ ప్రొఫెసర్ అండ్ హెడ్ ఎట్ ద సెంటర్ ఫర్ విమెన్ స్టడీస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. మేడం, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం.
2: నమస్తే. థ్యాంక్ యూ నిహార.
1: మన మరో అతిథి స్వేచ్ఛ గారు. స్వేచ్ఛ గారు గత 16 ఏళ్లుగా మీడియా రంగంలో ఉన్నారు. స్వేచ్ఛ గారి ప్రయాణం మహిళా సాధికారతకి సంబంధించిన కార్యక్రమంతోటే మొదలైంది. మేడం, ఈ కార్యక్రమానికి మీకు స్వాగతం.
2: థ్యాంక్ యూ అండి.
1: మరోసారి అతిథులిద్దరికీ ఆకాశవాణి తరపున, మా శ్రోతల తరపున కూడా స్వాగతం. మరి మీడియా ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే ముందు అసలు మహిళల హక్కుల గురించి, పోరాటాల గురించి అవగాహన కల్పించడానికి మీడియా ఎలా తోడ్పడిందో చెప్పండి మేడం. సునీతారాణి గారు,
2: అసలు మీడియా ఎలా మొదలైంది, ముఖ్యంగా ప్రింట్ మీడియా ఎలా మొదలైంది, 19th సెంచరీలో ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనే దగ్గర నుంచి మనం తెలుసుకుంటూ రావాలి. ఎలా మొదలైంది, ప్రింటింగ్ అన్నది ఒక రెవల్యూషన్, ఒక షేరింగ్ ఆఫ్ ఐడియాస్. చాలా అతి ముఖ్యమైన ఐడియాస్ అన్ని కూడా ప్రింట్ మీడియా ద్వారానే స్ప్రెడ్ అయ్యాయి. సోషియాలజిస్ట్ చెప్తున్న ప్రకారం చూసుకుంటే రెండు విషయాలు ఒక రాడికల్ చేంజ్ కి దారితీసాయి. అదేంటంటే, ఒకటి పోస్టల్ సర్వీసెస్, రెండు ప్రింటింగ్. సో అక్కడి నుంచి కూడా ఎప్పుడూ మీడియాకి ఒక లక్ష్యం, ఒక ఆశయం, ఒక గోల్ ఉంటూనే వచ్చాయి. ప్రతి విషయంలోనూ మీడియా అదే పాత్ర పోషించింది. అది ప్రింట్ మీడియా న్యూస్ పేపర్స్ అనుకోండి, లేదా విమెన్స్ మ్యాగజైన్స్ అనుకోండి, లేదా నాటకాలు, తర్వాత వచ్చిన సినిమాలు అనుకోండి, ప్రతి వాటికి కూడా ఒక గోల్ ఉంది. అందులో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన విషయాల మీద, అంశాల మీద చాలా ఫోకస్ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఇండియన్ కాంటెక్స్ట్ లో తెలుగులోనే చూసుకుంటే 19th సెంచరీ నుంచి స్టార్ట్ చేసి చాలా మంది మహిళలు జర్నల్స్ నడిపారు.
1: ఓకే.
2: ఆ జర్నల్స్ లో స్త్రీలకు సంబంధించిన అంశాలు, అవి హక్కులు అనుకోండి, బాధ్యతలు అనుకోండి, ఎడ్యుకేషన్ అనుకోండి, రావాల్సిన మార్పు గురించి కూడా చాలా ఐడియాస్ స్ప్రెడ్ చేశారు. చాలా ఇన్స్పైరింగ్ గా రాసిన వాళ్ళు ఉన్నారు, కథలు రాసిన వాళ్ళు ఉన్నారు, మ్యాగజైన్స్ నడిపిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉద్యమాల్లో కూడా పాల్గొన్నారు. అక్కడి నుంచి బహుశా మొదలనుకుంటాం. ముఖ్యంగా స్త్రీలు, స్త్రీల హక్కుల గురించి మన తెలుగు కాంటెక్స్ట్ లో రాయడం జర్నల్స్ స్టార్ట్ అయింది. అట్లానే ప్రతి ఉద్యమానికి కూడా, స్త్రీల ఉద్యమానికైనా, స్త్రీవాద ఉద్యమానికైనా మీడియా తోడ్పడుతూనే ఉంది. అంటే అది ఐడియా స్ప్రెడ్ చేయడానికని, వాళ్ళ ఐడియా స్ప్రెడ్ చేయడానికైనా అనుకోండి, లేదా బయట నుంచి ఐడియాస్ తీసుకోవడానికైనా అనుకోండి, బట్ ఇట్ హాస్ బీన్ ప్లేయింగ్ అ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అండ్ ఇట్ స్టిల్ ప్లేయింగ్ అ క్రూషియల్ రోల్.
1: స్వేచ్ఛ గారు, మరి ఇప్పుడు సామాజిక పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. మేడం చెప్పినట్టు 19th సెంచరీలోనే జర్నల్స్ నడిపి మహిళలు వాళ్ళ ఇష్యూస్ అందరికీ తెలిసేలా అవగాహన కల్పించారు అంటే ఇట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్ అండ్ గర్వంగా కూడా అనిపిస్తోంది. వి ఆల్వేస్ హ్యాడ్ అ వాయిస్ అని. సో ఇప్పుడు మార్పులు చాలా వచ్చేసాయి. మహిళల సమస్యలు, వాళ్ళ అవసరాలు, ఆలోచనలు అన్నిటిలో మార్పులు వచ్చేసాయి. మరి నేటి తరం మహిళలకి అనేక మాధ్యమాలు కూడా చాలా అందుబాటులో ఉన్నాయి. మరి జెండర్ ఇష్యూస్ గుర్తించడానికి ఈ మాధ్యమాలు వేదికలు అవుతున్నాయా?
3: అంటే యూజువల్లీ మన డే టు డే లైఫ్ లో మనం చాలా వార్తలు చూస్తుంటాం. అంటే న్యూట్రల్ గా ఈ ఎలక్ట్రానిక్ మీడియా అనేది అవైలబిలిటీలోకి వచ్చిన తర్వాత, టీవీ నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఆన్ స్క్రీన్ స్టార్ట్ అయినప్పుడు న్యూస్ అనేది మగవాళ్ళు మాత్రమే ఒక టైంలో చూసేవాళ్ళు, మిగతా వాళ్ళు ఈ డివోషనల్ థింగ్స్ కానీ మహిళలకు సంబంధించి సపరేట్ గా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి, బ్యూటీకి సంబంధించినవి వీటికి మాత్రమే రిస్ట్రిక్టెడ్ అన్న ఇది ఉండేది. అంటే ఆ భావన ఎక్కడైతే కొనసాగుతుందో అవి మాత్రమే ప్రసారం చేసే మీడియా కూడా ఉంది. ఇప్పుడు కొంత చేంజ్ వచ్చింది. సో నేను ఇండివిజువల్ గా ఉంటున్నప్పుడు, నాది నేను సంపాదించుకుంటున్నప్పుడు, అంటే నన్ను ఒక రోల్ లో ఫిక్స్ చేయడం దేనికి, నేను కూడా మనిషిని. సో జెండర్ డిస్క్రిమినేషన్ కాకుండా అందరము సమానమే అన్నట్టుగా, సరే మీకు ఎట్లా కోరికలు ఉంటాయో నాకు ఉంటాయి, నాకు ఇష్టాయిష్టాలు ఉంటాయి, నన్ను కూడా గౌరవించాలి అనే ఆలోచన పెరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటుంటే మీడియాలో న్యూస్ కి సంబంధించి పర్టికులర్ గా కూడా మోస్ట్లీ విమెన్ కి సంబంధించి రోల్స్ ఏముంటాయనంటే, ఆన్ స్క్రీన్ అందంగా కనిపించే వాళ్ళు వార్తలు చదివితే చూస్తారు. విమెన్ రోల్స్ ఏంటి అంటే, వార్తలు చదవడం మాత్రమే కాదు, వార్తలు రాస్తారు, వార్తలు తీసుకొస్తారు, ఎడిట్ చేస్తారు, దానికి సంబంధించి ప్లానింగ్ చేస్తారు, అన్ని ఉంటాయి. కానీ అక్కడి దాకా మహిళల్ని రానివ్వడం అన్న పాయింట్ వచ్చేసరికి మగవాళ్ళకి పెళ్లిళ్ళు అవుతాయి. ఆడవాళ్ళు మగవాళ్ళే కదా పెళ్లిళ్ళు చేసుకునేది. ఒక మెటర్నిటీ సిచ్యువేషన్ కానీ ఇంకేదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి మెన్స్ట్రుయేషన్ రకరకాల ఇవి ఉన్నాయంటే, ఏదో ఈ బ్యారియర్స్ ని చూపించి అక్కడ దాకా వస్తే మొత్తం వ్యవస్థ డిస్టర్బ్ అయిపోతుందను, వీళ్ళని ఈ రోల్స్ లో తీసుకుంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ ఉంటే అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. అంటే మగవాళ్ళ రీజన్స్ ని కన్సిడర్ చేయాల్సింది కాదు, వాళ్ళు ఏ రీజన్స్ అయినా పెట్టుకోవచ్చు. కానీ ఆడవాళ్ళు తీసుకున్నప్పుడు ఓకే, వీళ్ళని డెస్క్ లోనే కూర్చొని ఒక ఆఫీస్ లో కూర్చొని రాసే దగ్గర మాత్రమే పరిమితం చేయాలి, వాళ్ళు నిర్ణయాలు తీసుకోలేరు, ఇట్లాంటివి వర్క్ స్పేస్ లో ఈ స్టిల్ నడుస్తున్నాయి. కానీ ఇష్యూస్ ఏవైతే అడ్రస్ చేస్తున్నామో, కొన్ని మీడియా హౌజెస్ ఎవరైతే యాజమాన్యాలు ఎవరైతే ఒక ఈక్వాలిటీ ఉండాలని ఆలోచించే వాళ్ళైతే ప్రోగ్రెసివ్ ప్రోగ్రామ్స్ ప్లాన్ చేయడం, అంటే విమెన్ హెల్త్ కి సంబంధించి ఏవైతే వెనక్కి నెడుతూ వస్తున్నాయో విమెన్ ని, వాటన్నిటినీ అధిగమించడానికి తోడ్పడే ప్రోగ్రామ్స్ అవి చేస్తూ చేస్తూ వచ్చినాయి. సో ఇప్పుడు మళ్ళీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని పెరిగిపోయినాయి. ఈ సందర్భంలో ఎవరైతే తమల్ని తాము గౌరవించుకోవాలి అన్న భావనతో పెరుగుతూ ఉంటారో, ఒక ఇండివిజువాలిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనే దేంతో ఉంటూ వస్తుంటారో, దానికోసం స్ట్రగుల్ చేస్తూ ఉంటారో, వాళ్ళు ముందుకెళ్తూ ఉంటారు.
4: మీరు 2 జనరేషన్స్ తో కనెక్ట్ అయ్యి వర్క్ చేశారు కదా స్వేచ్ఛ గారు, మరి ఈ ఆలోచన దృక్పథంలో మార్పు మీరేమన్నా గమనించారా లాస్ట్ 2 డికేడ్స్ లో?
3: ఈ విమెన్ ప్రోగ్రామ్స్ అని అంటే, ఎంతకుముందు చెప్పినాను కదా, ఈ రిస్ట్రిక్టెడ్ మాత్రమే, అంటే విమెన్ పొలిటికల్ థింగ్స్ మాట్లాడతారా, రాజకీయాలు మాట్లాడతారా, ఎందుకు ఇంట్లో కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఈవెన్ మనం ప్రాక్టికల్ గా చూస్తే పార్టీస్ లో కూడా ఎంతవరకు ఉంది ప్రాతినిధ్యం, స్టిల్ 33% కోసమే ఫైట్ చేస్తున్నాం మనం, నాట్ ఫర్ 50%. ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ జనరేషన్ లో, వస్తున్న జనరేషన్స్ లో డెఫినెట్ గా చేంజ్ ఉంది.
4: సో ఇక్కడ మేడం ని నేను అడగదలుచుకుంటున్నాను. మేడం, మీరు జెండర్ స్టడీస్ లో చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలాగే కొన్ని శాంపుల్ స్టడీస్ కూడా మీరు చేస్తుంటారు. సో మరి అందులో భాగంగా మీడియా కన్సంప్షన్ విషయానికి వస్తే, మేడం స్వేచ్ఛ గారు అన్నారు చేంజ్ అయితే వచ్చింది, ఆడవాళ్లకి ఎలాంటి కార్యక్రమాలు ప్రయోజనకరంగా ఉంటాయి అని ఆలోచించే విషయంలో, ఎందుకంటే లక్కీలీ ఇప్పుడు పాలసీ మేకింగ్ ప్లేస్ లో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు, ప్రొడ్యూసర్

0: స్వేచ్ఛ గారు లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ ఒక చేంజ్ అయితే వచ్చింది. కానీ కన్సంప్షన్ విషయానికి వస్తే ఎలా ఉంది, మీడియా ద్వారా ప్రసారం అవుతున్న ఈ సమాచారాన్ని ప్రజలు ఎలా వినియోగించుకుంటున్నారు, ఇది ప్రయోజనకరంగా ఉందా?
1: అయితే ఇక్కడ కొన్ని విషయాలు నిహారా. ఒకటి, ఒక విషయం అంటూ మీడియాలో ఉండడం, అంటే దాని గురించి మాట్లాడడం, అదే విషయాన్ని ఏ రకంగా మాట్లాడారు అన్న విషయం, ఆ రంగంలో ఆడవాళ్ళు ఉన్నారా లేదా అన్నది ఒకటైతే, నెంబర్ని బట్టి ఇంతమంది ఆడవాళ్ళు కూడా ఉన్నారని చెప్పడం ఒకటైతే, ఏ రోల్స్ లో ఉన్నారు, ఏ అజెండా మాట్లాడుతున్నారు, ఏ ఐడియాలజీ మాట్లాడేలా చేస్తున్నారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. మొదటి నుంచి కూడా అది జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు నిజమే ఆడవాళ్ళు జర్నల్స్ నడిపారు, కానీ అందులో కొన్ని జర్నల్స్ ఎలా నడిచాయంటే ఒక మంచి మహిళగా ఎలా ఉండాలి, ఒక మంచి భార్యగా ఎలా ఉండాలి అన్నట్టు కాండక్ట్ బుక్స్ కూడా నడిచాయి. సో దేనికైనా కూడా ఒక హిడెన్ అజెండా ఉంటుంది, ఒక డిస్క్రీట్ అజెండా కూడా ఉంటుంది, షుగర్ కోటెడ్ పిల్లగా నడిచే అజెండా కూడా ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు నిజంగానే మీడియా అందరికీ దగ్గరగా వచ్చేసింది. ఆ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద ఎలా ఉంటుంది అన్నది ఐ ఫీల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఏ ఐడియా కన్వే అవుతుంది, ఇప్పటికీ కూడా ఎలాంటి ఆడవాళ్ళని చూస్తున్నాం స్క్రీన్ మీద, అంటే ప్రెజెంటబిలిటీ, ప్రెజెంటబిలిటీ ఇస్ బీయింగ్ స్టిల్ డిఫైన్డ్. అదే ఇమేజ్ అన్నంత వరకు, అవే ఐడియాస్ వచ్చినంత వరకు కన్సంప్షన్ ఎంతగా ఉన్నా కూడా విమెన్ ఆల్సో బికమ్ పార్ట్ ఆఫ్ దట్ ఎజెండా. చూడండి, భాషను చూడండి ఒకసారి, మీడియాలో ఉపయోగించే భాష. స్క్రీన్ మీద ఒక అమ్మాయి నిలబడి ముద్దు గుమ్మల గురించి మాట్లాడుతుంటే అది ఎలా వెళ్తుంది? హౌ మెనీ విమెన్ వాంట్ టు బి కాల్డ్ అడ్రెస్డ్ లైక్ దట్? బట్ అవి వింటూ వింటూ వింటూ వింటూ నార్మలైజ్ అయిపోతాయి ఇవి. సో మీడియా అనుకోండి, ఏ ప్రసార సాధనం అనుకోండి, ఏ రూపంలో అయినా కూడా సంథింగ్ దట్ ఈస్ బీయింగ్ షేర్డ్, సంథింగ్ దట్ ఈస్ డిసెమినేటెడ్, ద హిడెన్ అజెండా ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద హిడెన్ ఐడియాలజీ ఏదైతే వెళ్తుందో అది కూడా చాలా ఇంపార్టెంట్.
0: స్వేచ్ఛ గారు, మరి ఇప్పుడు ఇంకో విషయానికి వస్తే, సోషల్ మీడియా యుగంలో మనం ఉన్నాం, మీరు ఇందాక చెప్పారు, మరి ఇక్కడ ప్రతి వ్యక్తి తన అభిప్రాయాన్ని బహిరంగంగా ప్రచురిస్తున్నారు, ఒక మీడియా హౌస్ ద్వారా కాదు, వాళ్లే ఒక మీడియా హౌస్ అయి ప్రచురిస్తున్నారు. ఈరోజు అందరికీ లక్షల కోట్ల ఫాలోవర్స్ కావాలి, పెయిడ్ పార్ట్నర్షిప్స్ కావాలి, ఈ రేస్ లో ఏమన్నా ప్రచురిస్తున్నారు. మరి వారి వ్యక్తిగత అభిప్రాయాన్ని ప్రచారం చేసే వేదిక వారికి ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ ఇట్. ఎంత క్రియేటివ్ గా ప్రయోగాత్మకంగా చేస్తే అంత గొప్ప ఆదరణ, డబ్బు వస్తుంది. మరి లైక్లు ఫాలోల బాటలో, ఈ వేటలో పడి బాధ్యత రాహిత్యం పెరుగుతుందేమో అని అనిపిస్తుంది. మరి మీరేమంటారు, సోషల్ మీడియా స్టార్స్ కి స్టార్డమ్ ఇచ్చే మన ప్రజలకి మీరేం చెప్తారు?
2: అంటే ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఏమైందనంటే, వాళ్ళకి జీవితంలో ఎక్కడెక్కడైతే వాళ్ళకి తీరని కోరికలు కానీ, హిడెన్ గా మాట్లాడుకోలేనివి, చెప్పుకోలేనివి, లేకపోతే వాళ్ళని హర్ట్ చేసిన సంఘటనలు ఏమైనా ఉంటే దానికి ఆపోజిట్ గా ఇంకేమైనా కనిపించినప్పుడు వాళ్ళు నెగిటివ్ వేలో వెళ్తుంటారు, నెగిటివ్ కమెంట్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి, ఒక్కో ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళు నన్ను హర్ట్ చేశారనుకోండి, అట్లాంటి వాళ్ళు ఇంకేదైనా చేసినప్పుడు తారసపడ్డప్పుడు నన్ను ఇట్లా చేసిందనే కోపంతో డెఫినెట్ గా అపోజ్ చేయడం అనేది అట్లా ఉంటుంది. అది పెరిగిపోయిందంటే సోషల్ మీడియా అయినా ఎక్కడైనా ఏదైనా సరే మనం ఏం ఆలోచిస్తున్నాము, ఏం చేస్తున్నాము అంటే ఒక రెగ్యులేషన్, అంటే ఇది మాట్లాడకూడదు. మనకి ఇప్పుడు మన ఫండమెంటల్ రైట్స్ అంటాం, ఏ వ్యక్తి ఏ వ్యక్తిని కించపరిచే హక్కు లేదు. సో మనం ఎట్లా ఉంటున్నాము, ఏం ఆలోచిస్తున్నాము, నిజంగా మనం ఒక న్యూట్రాలిటీ కోరుకుంటున్నామా, అందరూ రెస్పెక్టబుల్ గా ఉండాలని కోరుకుంటున్నామా, లేదు ఎదుటి వాళ్ళని తగ్గించి చూడడం వల్ల నేను ఆనందం పొందుతున్నాను, నేను ఇది కంటిన్యూ చేస్తున్నానని కోరుకుంటున్నామా అనేది ఆలోచన విధానం నుంచి రావాల్సిన మార్పు. ఇది ఎక్కడైతే స్కూల్స్ నుంచి ఫౌండేషన్ అనేది స్టార్ట్ అవుతుంటది. సో ఎటువంటి వాతావరణాన్ని ప్రోత్సహిస్తున్నారు, పిల్లల మధ్య ఎటువంటి ఆలోచనను పెంపొందింపజేస్తున్నారు, సో ఒక వ్యక్తిగా మనం ఏం చేస్తున్నాము, జెండర్ రోల్స్ ఏంటి, ఆడ ఏంటి మగ ఏంటి, ఒక లైఫ్ లో వీళ్ళిద్దరి రోల్ ఏంటి, మనం అందరం ఒక వ్యవస్థలో భాగం అనే దాన్ని చిన్న వయసు నుంచే తనని తాను డెవలప్ చేసుకుంటా ఎదుటి వాళ్ళు కూడా డెవలప్ అయ్యే విధంగా ఉండాలి మన ప్రవర్తన అనే దాన్ని ఎక్కడైతే నేర్పించడం, ఎక్కడైతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం. చిన్న వయసులో అంటే నేర్పించగలుగుతాం, స్కూల్స్ లో కాలేజెస్ లో అంటే నేర్పించగలుగుతాం, వర్క్ ప్లేస్ లో ఇంకో చోట అయితే నేర్పించలేని పరిస్థితి ఉండేది. ఎందుకంటే వాళ్ళు పెరిగిపోయి ఉంటారు, కానీ ఇక్కడ అటువంటివి ఎలో చేయము అనే వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో దాన్ని అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది కదా, అక్కడి నుంచి మార్పు జరుగుతుందని నేను అనుకుంటున్నాను.
0: అలాగే రెస్పాన్సిబుల్ గా వాళ్ళు కంటెంట్ పెట్టడానికి ఈ వయసు నుంచే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉండాలి అంట.
2: ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు సోషల్ మీడియా ఎవరికి నచ్చిన పోస్టులు వాళ్ళు పెట్టుకుంటారు, కానీ ఎదుటి మనిషిని ఆన్ స్క్రీన్ లో కనిపించినంత మాత్రాన, పబ్లిక్ లో కనిపించినంత మాత్రాన నువ్వు ఇట్లా ఉన్నావు, ఇట్లా వేసుకున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అనే హక్కు ఎవరికి లేదు. కానీ ఇప్పుడు ఈ సోషల్ మీడియా కంట్రోల్ చేస్తుందా లేదా అనేది చాలా క్వశ్చన్ ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు కూడా మనకి అదర్ కంటెంట్ చాలా వస్తుంటది, మనం బ్లాక్ చేస్తుంటాము, స్పామ్ స్పామ్ స్పామ్ అని కిందికి వెళ్తుంటది. కానీ అవగాహన ఉన్న వాళ్ళు ఓకే ఇది స్పామ్ అని తెలుసుకుంటారు, అవగాహన లేకుండా అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూడాలి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు డిస్కరేజ్ అయిపోతారు, డిమోరలైజ్ అయిపోతారు. ఆ ఒక్క చిన్న ఇన్సిడెంట్ వల్ల జీవితం మొత్తం వెనక్కిపోయే పరిస్థితులు ఉంటాయి. అట్లా జరగకుండా ప్రతి ఒక్కరూ కాన్షియస్ గా ఉండి బిహేవ్ చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను.
0: చాలా బాగా చెప్పారు స్వేచ్ఛ గారు. ఎందుకంటే ఇప్పుడు అదర్ మీడియంస్ కి కన్జంప్షన్ టైం తగ్గిపోయింది. న్యూస్ పేపర్ అనుకోండి 5 నిమిషాల కంటే ఎక్కువ చూడట్లేదు, టీవీలు కూడా ఏదో పని చేసుకుంటారు, కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మోర్ స్క్రీన్ టైం ఇచ్చేది సోషల్ మీడియాకి. అలాంటి సోషల్ మీడియాలోనే మనం ఎక్కువ బాధ్యత రాహిత్యం చూస్తున్నాం. మరి మేడం, సినిమాలు, సీరియల్స్, లిటరేచర్ ఇలాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో సెన్సిటైజేషన్ పేరుతో మనం సెన్సిటైజ్ చేయాలనే ఉద్దేశం, కాకపోతే హింస, వివక్షత, అవహేళన ఎలా చేయించో చూపించి అప్పుడు హక్కులు, సమానత్వము, ఆకాశంలో సగం అని చెప్తున్నాం. మరి ఇది ఎలా రీచ్ అవుతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్. మరి మీడియాలో ఇలాంటివి చూపించకూడదని, అలాగే చిన్నపిల్లలపై హింస, చిన్నపిల్లల్ని తిట్టడము, వాళ్ళని హింసించడము, వేధింపులకి గురి చేయడం, ఇవి కూడా మీడియాలో చూపించకూడదని ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు ఉన్నాయా మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి? సోషల్ మీడియా గురించి స్వేచ్ఛ గారు ఇప్పుడే చెప్పారు, అది ఒక అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ లాగా కనబడుతోంది.
1: ఒక యాక్సెస్ ఉన్నప్పుడు రెస్పాన్సిబిలిటీ కూడా తెలియాలి, కానీ చాలా సార్లు యాక్సెస్ ఉంటుంది కానీ రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. అంటే సినిమా పొడుగునా హింస చూపించి చివరిలో ఒక మాట లేదా ఒక 2 నిమిషాల మోరల్ స్పీచ్, ఆడవాళ్ళని హింసించకూడదు, పిల్లల్ని పని చేయించకూడదు, పిల్లల మీద హింస కూడదు, ఒక 2 నిమిషాలు చెప్పినంత మాత్రాన ద ఎంటైర్ మూవీ ఈజ్ నాట్ గోయింగ్ టు చేంజ్ కదా. ఇందాక మనం అనుకున్నట్టు ద హిడెన్ కరిక్యులం, ఇవన్నిట్లోనూ ఉండే హిడెన్ కరిక్యులం ని లోపల నుంచి, ఆరిజిన్స్ నుంచి మార్చాల్సిన అవసరం ఉంది. సో జెండర్ సెన్సిటైజేషన్ అన్నది కూడా ఎలాంటి జెండర్ సెన్సిటైజేషన్? ఇప్పుడు చూస్తూనే ఉంటారు చాలా మెసేజెస్ సర్క్యులేట్ అవుతుంటాయి, ఆడవాళ్ళని పూజించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి, ఆడవాళ్ళంటే మాతృదేవతని. ఇది జెండర్ సెన్సిటైజేషన్ కాదు, ఇది నిజానికి రీటరేషన్ ఆఫ్ జెండర్ స్టీరియోటైప్స్. సో ఈవెన్ దిస్ జెండర్ సెన్సిటివిటీ కూడా దాన్ని కూడా కొంచెం విమర్శనాత్మకంగా చూడాల్సింది. అది మళ్ళీ హైరార్కీని ఎస్టాబ్లిష్ చేస్తుందా, ఉన్న స్టీరియో టైప్స్ ని రీట్రేట్ చేస్తుందా అన్నది కూడా ఆలోచించాల్సింది. ఏ ప్రతి చట్టం ప్రకారం బాలల మీద, పిల్లల మీద హింస చూపించడం నేరమే, హింసను గ్లోరిఫై చేసి చూపించడం అది ఇంకా పెద్ద నేరం. మరి సెన్సర్షిప్ నిజంగా ఇదొక విషయం డిస్కస్ చేయాల్సింది. కొన్నిటికి సెన్సర్షిప్ ఉంది, ఫార్మల్ సెన్సర్షిప్, కొన్నిటికి లేదు. ఉన్నదేమైనా డిఫరెన్స్ ఉంటుందా సెన్సర్షిప్ ఉన్న చోట మూవీకి? దేశంలో చాలా చోట్ల నుంచి వ్యతిరేకత వచ్చింది, కానీ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కూడా వచ్చాయి, సెన్సర్షిప్ క్లియరెన్స్ కూడా వచ్చింది. అన్నపూర్ణి లాంటి సినిమా ఓటీటీ నుంచి కూడా విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. అది ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హార్మ్ ఎనీబడీ. అఫ్కోర్స్ అందులో చూపించింది డిజగ్రిమెంట్ ఉండొచ్చు, కానీ అది హింస కాదు. మరి ఎందుకని ఈవెన్ పాపులర్ ఒపీనియన్ వెంట్ అగేన్స్ట్ వన్ మూవీ నాట్ అగేన్స్ట్ అనదర్ మూవీ? వై ఈవెన్ సెన్సర్షిప్ డిడ్ నాట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎట్ ఆల్? ఓటీటీలో నిజమే సెన్సర్షిప్ లేదు కాబట్టి అన్ని వచ్చేస్తున్నాయి, మరి సినిమాల్లో సెన్సర్షిప్ ఉండి కూడా ఎందుకు వస్తున్నాయి అలాంటివి? ఈ క్వశ్చన్స్ అన్ని చాలా సీరియస్ గా పబ్లిక్ ఒపీనియన్ ని తీసుకుని మరీ అడగాల్సిన అవసరం ఉంది. అండ్ వీ నో హౌ పబ్లిక్ ఒపీనియన్ ఈస్ బీయింగ్ మౌల్డెడ్ బై మీడియా. ఇది ఎప్పటికీ ఆగని ప్రశ్న.
0: మీడియా పబ్లిక్ ఒపీనియన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, పబ్లిక్ ఒపీనియన్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఇట్స్ బోత్ వేస్. సో చేంజ్ హ్యాస్ టు సైమల్టేనియస్లీ కమ్ ఫ్రమ్ బోత్ ద సెక్షన్స్, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్ళు, చేయబడేవాళ్ళు. అది రోల్ షిఫ్ట్ అవుతుంటాయి, చేంజ్ అవుతుంటాయి, బట్ బోత్ హ్యావ్ టు చేంజ్. ఫర్ దాట్ ఐ వుడ్ థింక్ క్రిటికల్ జెండర్ సెన్సిటైజేషన్, నాట్ జస్ట్ ఒక పెట్రనైజింగ్.

0: డ్రామా గాను లేదా మెకానికల్ గాను లేదా టోకెనిస్టిక్ గాను మేము ఒక జెండర్ సెన్సిటైజేషన్ సెషన్ చేయాలి చేస్తాము, కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి, రాడికల్ గా ఏం చెప్పొద్దండి అని చెప్పేసి. లేదా వెంటనే ప్రశ్నలు వస్తుంటాయి విచ్ విల్ ఆబ్వియస్లీ టార్గెట్ ద కాండక్ట్ ఆఫ్ ద స్పీకర్. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో అన్ని వైపులా ఒక క్రిటికల్ జెండర్ సెన్సిటైజేషన్ అబౌట్ ఈక్వాలిటీ.
1: మేడం, ఒక అకాడమిషియన్ గా మీరు చెప్పిన విషయాలు, అలాగే ఒక యాక్టివ్ జర్నలిస్ట్ గా స్వేచ్ఛ గారు చెప్పిన విషయాలు చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ జెండర్ ఈక్వాలిటీ గురించి ఒక అవగాహన అందరికీ రావాలి, అందరూ జెండర్ సెన్సిటివ్ గా యాక్ట్ చేయాలి అని అంటే ఇది ఓవర్ నైట్ జరిగేది కాదు. అలాగే లైక్ స్వేచ్ఛ గారు రైట్లీ పాయింటెడ్ అవుట్ ఇందాక, పెంపకంలోనే అది ఉండాలి. సో పెంపకంలో ఉండాలి అంటే పేరెంట్స్ జెండర్ సెన్సిటివ్ గా ఆలోచించాలి, వాళ్ళు వెళ్లే ప్రతి పిల్లలు వెళ్లే ప్రతి ఎకో సిస్టమ్ అలా ఉండాలి. సో అది ప్రస్తుతానికి ఒక చక్కటి కలలాగా ఉంది, ఆ కళ నెరవేరుతుంది అని అనుకుందాం. స్వేచ్ఛ గారిని ఒకటి అడగాలనుకుంటున్నాను, మీడియాలో ఎక్స్టెన్సివ్ గా జెండర్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం ఈ రోజుల్లో, కానీ మహిళల్లో 2011 ఎర్లీ 2000 వరకు కూడా మహిళలు అసలు వాళ్ల రైట్స్ గురించి వాళ్లకి అవగాహన కానివ్వండి, ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో ప్రజాస్వామ్య హక్కులు వాళ్లు నిర్వర్తిస్తున్నప్పటికీ కూడా వాళ్ల ఓన్ విల్ మీద నిర్వర్తించే పరిస్థితి లేకుండింది. మరి అందులో ఇప్పుడేమన్నా, ఇప్పుడు మనం వీఆర్ టాకింగ్ అబౌట్ దేర్ విమెన్ రిప్రజెంటేషన్ యాజ్ విమెన్ క్యాండిడేట్స్, ఎలక్షన్స్ లో విమెన్ క్యాండిడేట్స్ గా వాళ్ళ రిప్రజెంటేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఎంతమంది మహిళలకి వాళ్ళ డెమోక్రటిక్ రైట్స్ పట్ల కానివ్వండి, గవర్నెన్స్ పట్ల కానివ్వండి అవగాహన ఉందని మీరు అనుకుంటున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళి మమేకమై వర్క్ చేస్తున్నారు కాబట్టి యువర్ ఒపీనియన్ విల్ డెఫినెట్లీ యాడ్ సమ్ వాల్యూ.
2: అంటే అదర్ ఫీల్డ్స్ కంటే కూడా రాజకీయంగా మహిళలు ఉండాలి, వాళ్ళు ఒక స్థాయికి రావాలి అని అంటే బ్యాక్ సపోర్ట్. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు విమెన్ అంతా కూడా వాళ్ళకి నచ్చిన పని చేద్దాం అనుకుంటున్నారు, ఏ రంగమైనా పర్వాలేదు, రాజకీయమైనా సరే మేము ఖచ్చితంగా ఉంటాము, మేము ఒక ఒక పదేళ్ళు పనిచేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పనిచేసి ఒక కెరీర్ డెవలప్ చేసుకుంటాను, నాకంటూ ఒక లక్ష్యం ఉంది, నేను దాన్ని రీచ్ అవుతాను అనే ఒక పట్టుదల. అట్ ది సేమ్ టైం మనకు సోషల్ మీడియాలో గుడ్స్ అండ్ బ్యాడ్ గురించి మాట్లాడుకున్నాం, మనకి నెగిటివ్ కంటెంట్ ఎంతైతే కనిపిస్తుందో దాన్ని ఒక టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి అంత నాశనం అయిపోతుంది అనే దాన్ని నేను అంగీకరించాను. నిజంగా ఒక అమ్మాయి పొలిటికల్ గా రావాలి అనుకుందనుకోండి, సో ఎట్లా ఉంటది ఈ కెరీర్, ఎట్లా ఉంటది, ఏం చేయాలి, ఒక రాజకీయ వ్యవస్థ ఎట్లా ఉంటది అనే అకాడమిక్ అవగాహన ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్ గా 33% కాదు, మనం ఖచ్చితంగా ఆటోమేటిక్ గా 50% అడిగే పరిస్థితి రేపు ఖచ్చితంగా వస్తుంది అన్న ఒక కాన్ఫిడెన్స్, నమ్మకం అయితే, ఆశ అయితే నాకుంది.
1: సో మీరు అంటే పాత్రికేయ రంగంలో కూడా పొలిటికల్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా మగవాళ్ళు కనిపిస్తుంటారు, అందులో కూడా చాలా హీటెడ్ గా ఉండే పొలిటికల్ డిబేట్స్ మీరు ఆన్ డైలీ బేసిస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి పల్స్ మీరు కరెక్ట్ గా క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. సో యా, మీరు అన్నట్టు అవగాహన కొంచెం పెరుగుతూ ఉంది. అయితే మన దగ్గర మెన్స్ట్రల్ హైజీన్ గురించో విమెన్ హెల్త్ గురించో పెనిట్రేషన్ ఎక్కువ ఉండదు, కాకపోతే సోషల్ మీడియా పెనిట్రేషన్ ఎక్కువ ఉంది. సో దాన్ని ఎంత బాగా మహిళలు వాడుకోవాలి అన్నది మీరు బాగా చెప్పారు స్వేచ్ఛ గారు, దాన్ని అందులో ఉన్న నెగిటివిటీ తీసేసి పాజిటివ్ గా దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి,
2: మనమే ఫిల్టరేషన్ పెట్టుకోవాలి.
1: మరి చివరిగా ఇన్వెస్ట్ ఇన్ విమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్, మరి మహిళల్లో పురోగతి సాధించాలి అంటే ఆడపిల్లల విద్య, శారీరక, మానసిక ఆరోగ్యంపై పెట్టుబడి పెట్టాలి అని అంటున్నారు. మరి ఇప్పుడు అమ్మాయిలు ఇమోషనల్ గా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి మరి వాళ్ళ ఇమోషనల్ స్ట్రెంగ్త్ కి ఎలాంటి పెట్టుబడి పెట్టాలంటారో ముందుగా మేడం మీరు చెప్పండి.
0: మీరు ఇందాకన్నా చూసారా, ఏ మార్పైనా ఇంటి నుంచే రావాలి, పేరెంట్స్ కూడా కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి. అయితే పిల్లలు కేవలం ఇంట్లోనే పెరగట్లేదు, చాలా ప్రభావాలు ఇంట్లోకి కూడా చొచ్చుకుని వచ్చేస్తున్నాయి కాబట్టి ఎంత పేరెంట్స్ కి ఎంత అయితే బాధ్యత ఉందో సొసైటీకి, స్కూల్ కి, మీడియాకి కూడా అంతే బాధ్యత ఉంటుంది. ఇందాక మీరు అన్నా చూసారా, ఇన్స్పైర్ ఇంక్లూషన్, బట్ అట్ ది సేమ్ టైం ఇంక్లూడ్ చేయడం అన్నది ఎలా ఇంక్లూడ్ చేయాలి, ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి, వాళ్ళని ఎలా ఎంపవర్ చేస్తాం, ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ ఎకనామిక్ ఎంపవర్మెంటా లేకపోతే డిస్క్రిషన్ తో కూడిన ఎంపవర్మెంటా, దట్ దే కెన్ మేక్ అ చాయిస్ అండ్ దట్ చాయిస్ విత్ డిస్క్రిషన్ అండ్ దట్ చాయిస్ విత్ డెసిషన్ మేకింగ్ ఈస్ కాల్డ్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఆ ఎమోషనల్ స్ట్రెంగ్త్ రావాలంటే కూడా సపోర్ట్ సిస్టమ్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కాన్స్టెంట్ గా వెనక్కి లాగుతూ ఉంటే నీకు ఇది చేత కాదు, నువ్వు చేయలేవు, లేదా నీకు మళ్ళీ కాన్సిక్వెన్సెస్ ఉంటాయంటే ఎవరి ఎమోషనల్ హెల్త్ అయినా ఎలా స్ట్రాంగ్ గా ఉంటుంది? నో డౌట్ అబౌట్ ఇట్. మెన్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. సో మెన్ ఆల్సో కీప్ కన్విన్సింగ్ దెమ్సెల్స్ వీఆర్ పవర్ఫుల్, వీ కెన్ డూ ఎనీథింగ్, వీఆర్ అచీవర్స్. ఈ మెంటల్ మేకప్ లైక్ మెంటల్ మ్యాపింగ్, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇస్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ అదర్ ఏజెన్సీస్. సో విమెన్ కూడా, ఆఫ్ కోర్స్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ స్ట్రాంగ్ ఫిజికలీ, మెంటలీ, ఎమోషనలీ, బట్ మిగతా ఏజెన్సీస్ కూడా ఈక్వల్ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. మీరు బలం ఇవ్వకపోయినా పర్వాలేదు, వేర్ ఆల్ స్ట్రాంగ్, బట్ వెనక్కి లాగకపోతే చాలు. ఇన్విజిబుల్ గ్లాస్ సీలింగ్స్ లేకుండా ఉంటే చాలు, ఎనీబడి కెన్ రీచ్ ఎనీవేర్. వీ ఆల్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్, వీఆర్ ఆల్ కేపబుల్, బట్ నో పులింగ్ బ్యాక్, నో డిమోరలైజింగ్. అది ఇంపార్టెంట్.
1: స్వేచ్ఛ గారు మీ అభిప్రాయం చెప్పండి.
2: శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం అన్ని ఇంటర్లింక్డ్ ఉంటాయని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఎనీ ఇండివిజువల్ వాళ్ళ వెల్బీయింగ్ మీద, అంటే నేను ఆరోగ్యంగా ఉన్నానా, నా కోసం నేనేం చేసుకుంటున్నాను అనేది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచే ఈ ఎమోషనల్ స్ట్రెంగ్త్నింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఒక వ్యక్తి ఉదయాన్నే లేచి తన హెల్త్ ఎట్లా ఉంది, సో మానసిక ఆరోగ్యం ఎట్లా ఉంది, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నాం, కొంత వర్కౌట్ చేసుకున్నాం, అది చేసినప్పుడు ఫిజికల్ గా మనం హెల్దీగా ఫీల్ అయినప్పుడు మనకి సైంటిఫిక్ గా హార్మోనల్ రెగ్యులేషన్, బ్యాలెన్సింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తాయి. అంటే నువ్వు హెల్దీగా ఉంటే చాలు అనే కాన్షియస్నెస్ ఎప్పుడైతే వస్తుందో అది ఖచ్చితంగా మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది, ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఇస్తుంది. ఫస్ట్ నేనేంటి అనేది నాకు అర్థమైనప్పుడు నాకేం కావాలనేది నాకు తెలుస్తుంది. తనను తాను తెలుసుకునే ప్రక్రియ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మార్పు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది జరగడానికి మనకి కొన్ని జనరేషన్స్ పడుతుండొచ్చు. ఇప్పుడు వర్క్ చేస్తున్నాము, చేస్తున్న దగ్గర ఒక అడ్డుకట్ట ఉంది, బ్యారియర్ ఉంది, ఒక విమెన్ అన్న దాంతో ఉంది. నేను దీన్ని క్రాస్ చేయాలంటే నాకు 10 ఏళ్ళు పడుతుండొచ్చు. నేను ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత నేను స్థాయికి వచ్చినప్పుడు ఇవాళ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి నేను స్ట్రగుల్ చేసినట్టుగా 10 ఏళ్ళు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉండకూడదు అని ఇప్పుడైతే చేస్తాను, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ ఫర్దర్ గా ప్రోగ్రెస్ అవుతుంది. ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఏ టు డే లైఫ్ లో ఇంట్లో ఉండి బాధ్యతలు చూసుకునే వాళ్ళైనా, వర్క్ చేసే వాళ్ళైనా, ఏ ప్రొఫెషన్ లో ఉండే మహిళలైనా సరే, ఈ బ్యారియర్స్ అన్నింటితో ఫైట్ చేయడానికే టైం సరిపోతున్నప్పుడు తమను తాము అప్గ్రేడ్ చేసుకునే వెసులుబాటు ఎక్కడ దొరుకుతుంది అంటే, ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి పడుతున్నప్పుడు ఓవరాల్ లాంగ్ రన్ లో మనకి ప్రోగ్రెస్ కనిపిస్తుంది తప్ప నిజంగా అంటే ఆ మోటివేషన్ ఎక్కడెక్కడో ఆగిపోతారు, ఆ ఫిల్టరేషన్ జరుగుతుంది. అల్టిమేట్ గా అనుకున్నది చేసే గోల్ రీచ్ అయ్యే దగ్గరలో మళ్ళీ ఎంతమంది ఉన్నారు ఒక్కొక్క ఫీల్డ్ లో అని చూపిస్తే మళ్ళీ వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిన సందర్భాలే ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఈ కాన్షియస్నెస్ తో చేసుకుంటూ వెళ్తామో నిజంగా ఈ నా హక్కులు ఇవ్వాలన్న ఇది కాపాడండి అని కాకుండా లాస్ట్ ఇయర్ ఈ ప్రోగ్రెస్ జరిగింది. ఒక ప్రొఫెషనల్ గా, ఒక వ్యక్తిగా నేను ఇంతవరకు రాగలిగాను. ఈ సంవత్సరానికి నా అప్గ్రేడేషన్ ఇది, నా డెవలప్మెంట్ ఇది, ఓవరాల్ గా విమెన్ లైఫ్స్ లో వెల్బీయింగ్ లో ఉన్న డెవలప్మెంట్ ఇది అని మాట్లాడుకునే రోజు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: స్వేచ్ఛ గారు చాలా బాగా చెప్పారు. మరి మన శ్రోతలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విని ఎంతో కొంత ఆలోచిస్తారు అని నేను అనుకుంటున్నాను. మరి ఇలాంటి చర్చా కార్యక్రమం 30 నిమిషాల్లో ముగించడం చాలా కష్టం, కాబట్టి ఈ చర్చను మీరు పూర్తిగా వినాలి అనుకుంటే ఏఐఆర్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్లో రోల్ ఆఫ్ మీడియా ఇన్ జెండర్ సెన్సిటైజేషన్ అ డిస్కషన్, రోల్ ఆఫ్ మీడియా ఇన్ జెండర్ సెన్సిటైజేషన్ అ డిస్కషన్ అని టైప్ చేసి యూట్యూబ్ లో వినండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రొఫెసర్ సునీతారాణి గారికి, స్వేచ్ఛ గారికి ఆకాశవాణి తరపున థ్యాంక్స్.
2: థ్యాంక్ యూ.
3: మీరింతవరకు మహిళలకు సమాన గౌరవం, మీడియా పాత్ర ప్రత్యేక చర్చా కార్యక్రమం విన్నారు. పాల్గొన్నవారు ప్రొఫెసర్ కె సునీతారాణి, జర్నలిస్ట్ స్వేచ్ఛ వటార్కర్, నిర్వహణ శ్రీమతి నిహారా కానేటి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
4: వనితా లోకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 1:50, కొద్ది క్షణాల్లో వార్త ప్రసారం, ఢిల్లీ నుండి రిలే.
5: ఆదాబ్, యే ఆకాశవాణి హై, ఖబరో కే సాథ్ మే కలీం అహ్మద్. वजीर आजम नरेंद्र मोदी ने चेन्नई मेट्रो रेल प्रोजेक्ट के दूसरे मरहले में पून मल्ली वडापलानी रेल पट्टी का इफ्तिताह किया। वजीर आजम आज ही चेन्नई में 13,000 करोड़ रुपए से ज्यादा मालियत के तरक्याती प्रोजेक्टों का आगाज करने वाले हैं। भारत ने सऊदी अरब में रियाज के हवाई अड्डे पर बार बार हमले होने की मजम्मत की है और जानो माल के नुकसान पर तशवीश का इजहार किया है। दिल्ली में खुसूसी एग्जीक्यूटिव मजिस्ट्रेट की अदालत ने सीजेपी के अभिजीत दीप के, आशुतोष रांका और सौरभ दास को रिहा कर दिया है। सुप्रीम कोर्ट ने हुक्काम को हिदायत दी है कि पुरअमन तरीके से इकट्ठा होने वाले लोगों की गैर कानूनी हिरासत की रोकथाम की जाए और लोगों की आजादाना नकलो हरकत को यकीनी बनाया जाए। नेपाल के गोरखा जिले में कई मकानों के पानी में बह जाने के बाद बूढ़ी गंडकी दरिया के इलाके में लोगों को मुंतकिल किए जाने के ताल्लुक से वार्निंग जारी की गई है। और भारत और वेस्टइंडीज के दरमियान तीसरा T20 मैच आज शाम इंदौर में खेला जाएगा। अब खबरें तफसील से। वजीर आजम नरेंद्र मोदी आज चेन्नई में 13,000 करोड़ रुपए मालियत के प्रोजेक्टों का इफ्तिताह करने वाले हैं। वजीर आजम ने चेन्नई में पोरूर में तकरीब के मुकाम तक जाते हुए रोड शो किया। जनाब मोदी ने पोरूर से पूनमल्ली तक मेट्रो रेल सर्विस को झंडी दिखाकर रवाना किया। वजीर आजम ने तमिलनाडु के वजीर आला जोसेफ विजय के हमराह मेट्रो रेल में सफर किया। 14.5 किलोमीटर की मेट्रो रेल सर्विस में 3.7 किलोमीटर का एक मुनफरिद डबल डेकर स्ट्रक्चर है और इसमें ट्रेन को बगैर ड्राइवर के चलाने में मदद के लिए जदीद तर्ज का सिग्नल निजाम नस्ब है। वजीर आजम 750 करोड़ रुपए से ज्यादा मालियत के रेल बुनियादी ढांचे के प्रोजेक्टों को भी वक्फ करेंगे और इफ्तिताह करेंगे। इनमें 5 अमृत स्टेशन भी शामिल हैं। अमृत भारत स्टेशन स्कीम के तहत इनकी तजयीनकारी की गई है। जनाब मोदी IIT मद्रास कैंपस के लिए रवाना होंगे जहां वो सुधा गोपाल कृष्णन ब्रेन सेंटर वक्फ करेंगे और जलकंटेश्वर शिवा मंदिर में दर्शन और पूजा अर्चना करेंगे। भारत ने पिछले कुछ दिनों में सऊदी अरब में रियाज के शाह खालिद बैन अल-अक़वामी हवाई अड्डे पर बार बार हमले किए जाने की सख्त मजम्मत की है। इनमें कल का शदीद हमला भी शामिल है जिसमें कई लोग हलाक और जख्मी हुए और इमलाक को भी नुकसान पहुंचा। एक बयान में वजारत खारजा ने मरने वालों के कुंबों से ताजियत का इजहार किया है और जख्मियों की जल्द सेहतयाबी की दुआ की है। भारत ने कहा है कि आम शहरियों और सिविलियन बुनियादी ढांचे पर बार बार हमले पूरी तरह नाकाबिले कबूल हैं और ये सिलसिला बिला ताखीर रोका जाना चाहिए। भारत ने कहा है कि वो सऊदी अरब के अवाम और वहां की सरकार के इख्तदार आला के दिफा में उनके साथ यगानगत का इजहार करता है और उम्मीद करता है कि खित्ते में अमन और मामूल के हालात जल्द बहाल होंगे। नई दिल्ली में सीजेपी के अभिजीत दीप के, आशुतोष रांका और सौरभ दास को खुसूसी एग्जीक्यूटिव मजिस्ट्रेट की अदालत ने आज रिहा कर दिया। इन तीनों को कल एहतियाती इकदाम के तौर पर गिरफ्तार किया गया था। दिल्ली पुलिस के मुताबिक कानूनी तरीकेकार पर अमल करते हुए इन तीनों को आज सुबह दिल्ली कैंट में मजिस्ट्रेट के सामने पेश किया गया। दिल्ली पुलिस ने कहा है कि सीजेपी के बानी अभिजीत दीपके की दादी के इंतकाल के बारे में इत्तला कल बिला ताखीर उन तक पहुंचा दी गई थी। पुलिस ने कहा है कि उन्हें आखिरी रसूम के वक्त के बारे में भी जानकारी दी गई और इंसानी हमदर्दी की बुनियाद पर उन्हें उनके आबाई कस्बे जाने में सहूलत के लिए हर मुमकिन इमदाद की पेशकश भी की गई थी, लेकिन उन्होंने इसे कबूल करने से इनकार कर दिया। दिल्ली पुलिस ने सोशल मीडिया पर फिर से सर्कुलेट होने वाले एक गुमराहकुन वीडियो को खारिज कर दिया है जिसमें एक शख्स ये झूठा दावा करते हुए दिखाया गया है कि वो दिल्ली पुलिस का सब इंस्पेक्टर था और उसने एहतजाज में शामिल होने के लिए अपने ओहदे से इस्तीफा दे दिया। एक बयान में दिल्ली पुलिस ने ये वजाहत की है कि महकमे के रिकॉर्ड से तस्दीक के बाद मालूम हुआ है कि मजकूरा दावे में जिस सब इंस्पेक्टर के होने का तस्करा किया गया है हकीकत में ऐसा कोई अहलकार नहीं है। ये खबरें आकाशवाणी से नशर की जा रही हैं। सुप्रीम कोर्ट ने हुक्काम को हिदायत दी है कि वो इस बात को यकीनी बनाएं कि पुरअमन तरीके से इकट्ठा होने वाले लोगों को गैर कानूनी तरीके से हिरासत में न लिया जाए और ये कि ट्रैफिक जाब्तों को मलहूज़े खातिर रखते हुए लोगों की आजादाना नकलो हरकत की इजाजत हो। अदालत आलिया ने दिल्ली में बैरिकेडिंग के

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం వింటారు. కార్యక్రమంలో దేవరగట్ల నరసింహారావు, ధనలక్ష్మి, డివికే ప్రసాద్, స్వప్న, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, చాతుర్య, ప్రశస్తి, కోటమ్మ వీరందరూ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం సంజయ్ నగర్ నుంచి కోరుతున్నారు. వీరు కోరుతున్న చిత్రం మురిపించే నువ్వులు. చిత్రం నుండి ఎస్ జానకి పాడిన పాట.

చిరుజల్లు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నాపాసి, కన్నాపాసి, బాలాపాసి, అరుణ్ కుమార్, అరుణాదేవి, అమృత, బబిత, కృష్ణచరిత, చాపెల్, చేతు, అక్షయ, అమృత, అనుష, అనుదీప్, కీర్తి, శతాక్షి, అంబు, జశ్వంత్, భానురాజ్, రాజా, మోనిక, రాధాపాసి, భవాపాసి, రోహిత్, రోషిణి, రోహితవల్లి, ఉమా, పార్వతీబాయి, చోటాపురాన్ పాసి, రాజ్విక, ఉమాశంకర్, ఎండి షాకిర్, షహజాది, మెహ్రూన్, జగన్మాత, రాంఫాల్ పాసి, వీరందరి కోసం చిరుజల్లు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటకు సంగీతం సమకూర్చారు వందేమాతరం శ్రీనివాస్. సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో అశ్వాపురం మండలం గోపాలాపురం గ్రామం నుండి నెమలికొండ పెదనాగాచారి రత్నం, సుజాత, సతీష్, నెమలికొండ వీరబ్రహ్మచారి, మహేశ్వరి, వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవచారి, ప్రవీణ్చారి వీరందరి కోరికపై గాంధీవం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీకుమార్ పాడిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వీరందరి కోరికపై క్రిమినల్ చిత్రం నుండి ఎంఎం కీరవాణి చిత్ర పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సమయం 3 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం

0: రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ బిబి రాజేంద్ర ప్రసాద్. వామనుడు నాటకం.
1: గురువర్య, నా ఆవేదన అర్థమేమనుకుంటాను? భలే, నా అంతర్యాన్ని మీరు మాత్రమే గ్రహించగలరని అనుకున్నాను. నన్ను ధర్మ సంకటంలో ఎరికిస్తున్నావయ్యా. అంటే రాక్షస కుల గురువుగా మీరు మీ ధర్మాన్ని నిర్వహించలేనంటారా? బలి, మీ తాతగారు ప్రహ్లాదు వారి మాట
2: ఉత్తర శోకంతో ఆయన చింతాక్రాంతులై ఉన్నారు. మీరే మార్గాంతరం చెప్పాలి.
1: ఏం చెప్పమంటావు బలి? మీ వంశమే అంత.
2: అదేమిటాచార్య?
1: అవునయ్యా, అన్నింటికీ తొందరపాటే. ఆవేశం వస్తే వెనక ముందు ఆలోచిస్తారు, ఆనందం వస్తే పూర్వాపరాలు యోచించరు, ఆవేదన వస్తే మాత్రం నా వైపు వస్తారు, నా సాయనికై చూస్తారు. మిగిలిన సమయాల్లో నా మాట ఖాతరు చేయరు.
2: ఆచార్య, మాట పట్టింపులకు పంతాలకు ఇది సమయం కాదు. ఓ ఇంద్రుడిపై పగ సాధించే ఉపాయం చెప్పండి.
1: అదిగో అదిగో మళ్ళీ అదే.

0: మాట ఆ మాటే అనొద్దంటున్నాను.
1: అదేమిటి ఆచార్య?
0: తాతగారికి తీరని గర్భశోకాన్ని కలిగించాడు, నాకు పితృశోకాన్ని మిగిల్చాడు, పైగా కపటంతో తండ్రి గారిని నిర్జించాడు. ఓ ఇంద్రుడి గర్వం అణుస్తాను, దేవలోకాన్ని ముప్పు తెప్పని పెడతాను. మీరు ముహూర్తం నిర్ణయం చేసి వ్యూహరచనకు ఆదేశించండి.
2: దూరదృష్టి లేని ఇలాంటి ఆకతాయితనం వలనే ఆనాడు క్షీరసాగర మథనంలో అమృతం వచ్చిన మీ రాక్షసుల కులం దాన్ని దక్కించుకోలేకపోయారు. అంత తొందరపడతను, అల్లరితనం. ఇన్ని సంవత్సరాలు గడిచినా మీరు ఆ ప్రవృత్తి పోవటం లేదు.
0: అంటే మీ మానసికంగా వెనుకబడి ఉన్నామనే?
2: అవును, మీలోని ఈ బలహీనతను ఆసరాగా తీసుకుని ఆ దేవతలు మిమ్మల్ని ఆట పట్టిస్తున్నారు. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు కళ్ళు తెరవటం లేదు. మీ తండ్రి విరోచన చక్రవర్తి అలాగ చేశాడు. ఆ ఇంద్రుడు హఠాత్తుగా దిగువచ్చి మాటల్లో దించగానే అతని ఆంతర్యాన్ని అంచనా వేసే సహనాన్ని దూరదృష్టిని ప్రదర్శించక తల తీసిచ్చేశాడు. ఇప్పుడు నువ్వేమిటి? దేవలోకంపై దాడి చేస్తానంటావు, ఇంద్రుడి గర్వాన్ని అణుచానంటావు, ఏమైనా ఆలోచించే ఈ మాట అంటున్నావా?
0: నా తండ్రిని మోసంతో నిర్తించిన ఇంద్రుడిపై ప్రతీకారం నా రాజధర్మం కాదా?
2: ఆ ఇంద్రుడు కపటం చేశాడని నువ్వే అంటున్నావు కదా, అలాగే నువ్వు కపటం చేయి.
0: కపటమా?
2: అది మీ వల్ల కాదు. ఆ మాటకు వస్తే మీ రాక్షసుల వల్లనే కాదు, ఎందుకంటే మీరు ఉత్త అమాయకులు. చీటికి మాటికి కోపం తెచ్చుకుంటారు, కష్టపుష్టమంటారు, లేకపోతే ఆనందంతో ఉయ్యాలలుగుతారు. అమృతం పొందటానికి జగన్మోహన్ వస్తే జరిగింది అదే కదా. ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించి కష్టపడి సాధించిన అమృతాన్ని భాగం లేకుండా నష్టపోయారు. నాకు మృత సంజీవని సిద్ధి ఉంది గనక బ్రతికిపోయారు, లేకుంటే ఏమైపోయేవారు?
0: ఇప్పుడు నన్ను

0: ఆ దేవతల వలె సద్గుణవంతులు చేయాలని నా ఆకాంక్ష. నీలోని ఆగ్రహావేశాలను నిర్జించు, ఉత్తమ ఫలాన్నిచ్చే యజ్ఞయాగాదుల్ని చేయి.
1: అంటే దేవగుణాల్ని ఆరాధించాలి, దేవగణాన్ని అధిగమించాలి అంతేనా?
0: అవును బలే. మీ వంతు గురువుగా మిమ్మల్ని అంతకన్నా పెద్దవారుగా చేస్తాను. శుక్రాచార్యుడి శిష్యగను లోకోత్తర గుణ సంపన్నుడని 14 లోకాలు కీర్తించేలా చేస్తాను. నా మంత్రతంత్ర యంత్ర శాస్త్ర విద్యలన్నింటినీ మీకై ధారపోస్తాను. ఇక నువ్వు అమరావతిపై దాడి, ఇంద్రుడిపై పగ వంటి ఆలోచనలు కట్టిపెట్టు, దేవగుణారాధనం ఆరంభించు. అర్థమైందా?
1: చిత్తం ఆచార్య, ఇకపై ఈ పాతాళలోకం స్వర్గలోకమై త్రిభువన ప్రశస్తిని పొందేటట్లు చేస్తాను. ఈ బలి లోకోత్తర గుణ సమన్వితుడు అనే కీర్తిని మీకు అనుగూరుస్తాను. ఇంతవరకు ఏ దానవ చక్రవర్తి సాధించని అమరత్వాన్ని సాధించి తీరతారు. ఆశీర్వదించండి గురువరా.
0: సంకల్ప సిద్ధిరస్తు, ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు. రా, సామ్రాజ్యాన్ని చూసి వద్దాం. పాతాల సామ్రాజ్యపు లోపాలేమిటో తెలిసినది కదా.
1: అయ్యా, మీరే వివరించి చెప్పండి.
0: ఇక్కడ విచిత్ర జీవులు యథేచ్ఛగా జీవించగలవు. వింత వాతావరణ పరిస్థితులున్నాయి. కాంతి తక్కువ, చీకటి ఎక్కువ. అందువల్ల ఇది చీకటి లోకంగా పేరుంది కదా. దీనికి నువ్వు చక్రవర్తివి.
1: ఇది దేవతల కుట్రలో భాగమేనా స్వామి? చెప్పండి ఆచార్య.
0: చీకటి గుజారం వలె ఉన్న ఈ పాతాళాన్ని కాంతివంతం చేయి
1: ఆచార్య.
0: సంధ్యాకాంతుల వంటి వెలుగు నీడలు ప్రసరించేది రాజ్యంలో కోటి సూర్యప్రభలు ప్రసరింపచేయి.
1: ఏమిటిది ఆచార్య?
0: కోరిన చోటున విష్ణుమూర్తినే క్రిందకు నేలకు దించిన ప్రహ్లాదుల వారి

0: విక్టోరియ అనేది పట్టుదల ఉండాలి, ఇంద్రుడి తొలదన్నాలనే ఆశ ఉండాలి, దేవరాజ్యమును మించి ఈ పాతాల రాజ్యమును పల్లెవెల్ల చేయాలనే ఆకాంక్ష ఉండాలి. బలి, నీ సమస్త శక్తులన్నీ ఉపయోగించు, వెనుకంజ వేయకు, ఈ పాతాళంలో కొత్త కాంతులు వికసింపచే.
1: ఏం చేయమని గురు ఆజ్ఞ?
0: సూర్యమండల వినిర్గతమైన తేజవరాశిని పాతాళంలోకి ప్రసరింపచే.
1: అంటే
0: ఏముంది? సూర్యుడి కక్ష్యని సవరించు, కొద్దిగా మార్చు.
1: ఆచార్య,
0: బలము చాలదా? నీ యుక్తి చాలదా? మంత్రశక్తి లేదా? అంతటి అసమర్థుడివి ఇంద్రుడితో స్పర్ధను ఎందుకు పెంచుకుంటావు బలి? ప్రగల్భాలు మాని పరాక్రమించు, బీరాలాపాలు కట్టిపెట్టి వీరత్వం ప్రదర్శించు.
1: సూర్య కక్ష్యని మార్చడం ప్రమాదం.
0: నువ్వు పాతాళ చక్రవర్తివి, నీ రాజ్యక్షేమం, నీ రాజ్యాభివృద్ధి, నీ ప్రాంత వైభవ వికాసాలు నీకు ముఖ్యం, మిగిలిన గొడవలు నీకు అనవసరం. ఆ దేవతలకు బుద్ధి చెప్పాలంటే ఇదే మార్గం. ఉద్యమించు.
2: అలాగే ఆచార్య, పాతాళానికి యుగ యుగాల చీకటి చెర విడిపిస్తాను, కాంతి ద్వారాలు తెరుస్తాను, నవోషస్సులకు నంది పలికిస్తాను. ఆశీర్వదించండి.
0: విజయీ భవ.
3: గురుదేవా, వేడి మీ దుర్భరం, మార్గాంతరం చెప్పండి.
2: బలి, యోగశక్తిచే సాధించు.
0: అలాగే గురుదేవ, మీ ఆశీస్సులు, తాతగారి శుభాకాంక్షలు నా సాధన కలిసి ఈ మహత్కార్యాన్ని సాధించి పెట్టగలవని నా విశ్వాసం. విజయం, దిగ్విజయం.
2: సృష్టి ప్రారంభమై గ్రహగతులు ఏర్పడిన తరువాత ఇంతవరకు ఎవరు
0: నియమిత వేగాలతో తిరుగుతున్న ఈ గ్రహాల స్థితిగతులలో కొద్దిపాటి మార్పులు వచ్చేట్లు సూర్యుడి కక్ష్యను స్వల్పంగా సవరించగలిగాను. పాతాళానికి ఇది సుప్రభాతం, పాతాళ రాజస్థులకు ఇది శుభోదయం. ఈ అద్భుత పరిణామ దర్శకుడు ఆచార్య శుక్రులకు రాక్షస లోకమంతా శతధారణ పడి ఉంది. ఆచార్య, శతకోటి వందనాలు మీకు.
4: ప్రభు, నేడు గురు పూర్ణిమ, ఆచార్య సమారాధనం, ఋష్యాశ్రమ సేవనం, పౌరజనుల పలకరింపు మన విధి కదా, అందుకే ఈ సంభారాలు చేయించాను.
1: భర్తాంతర్యాన్ని గ్రహించి నడుచుకునే భార్య లభించడం లోకంలో ఎంతటి వారికైనా గొప్ప అదృష్టం. నాకు అటువంటి అతిలోక అదృష్ట యోగం పట్టింది. మన ఈ అనుకూల దాంపత్యం పెద్దల ఆశీ ఫలం. అది సరే, అకాలంలో ఈ విచిత్ర ఫలాలేమిటి?
4: ఆచార్య శుక్రుల వారు తమ వృక్షశాస్త్ర పరిజ్ఞానంతో ఈ ప్రత్యేక ఫలాలను సృష్టించి పంపించారు. ఇది శూన్య ఋతువే అయినా, ఆషాఢమాసమే అయినా, దోహద క్రియ ద్వారా వీటి సృష్టి జరిగింది. ఈ గ్రీష్మ ఋతువులు ఇవి గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారంగా పనికి వస్తాయి, అందుకే వారి కోసం వీటిని పంచి పెడతాను.
1: పాతాళ రాక్షస సామ్రాజ్యాన్ని అభినవ స్వర్గధామంగా, దివ్యానంద సంథాయక క్షేత్రంగా రూపొందించాలన్న మహత్కృషిని శుక్రాచార్యులు వారు చేస్తున్నారు. ఆయన భావలతిక అనే కొత్త పుష్పజాతిని సృష్టించాము అని చెప్పారు, పంపలేదా?
4: అదింకా నా వరకు రాలేదు. పరిచారిక తెస్తుండగా బాణుడు తీసుకున్నాడట.
1: ఆ తొలి పుష్పాన్ని మహాదేవికి సమర్పించి వేద విధులకు ప్రసాదంగా పంపాలనుకున్నాను.
4: అదిగో చిరంజీవి బాణుడితే వచ్చుచున్నాడు, అతన్ని అడగండి.
5: మాతాపితరులకు వందన శతాలు.
3: మా కోసమే ఎదురు చూస్తున్నట్లున్నారు.

0: అవును కుమారా, భావలతిక పుష్పం గురించి చక్రవర్తులు అడుగుతున్నారు.
1: అటులనా తండ్రి, ఈ నవసుమ సృష్టి నా కన్నులను ఆకర్షించినది. ఇదిగో చూడండి
2: బాణ, ఆ పువ్వు విలువ నీకు తెలుసా?
1: నా చేతిలో ఉండటమే దీనికి విలువ. వేరే విలువేమిటి తండ్రి?
2: బాణ, వస్తువు విలువ తెలియకుండా ఏమిటా మాటలు? అది దివ్యశక్తులు గల విచిత్ర పుష్పం. పట్టుకున్న వారి సంకల్పాన్ని బట్టి అది రంగులు మార్చుకునగలదు.
1: అంతటి శక్తి దీనికున్నదా?
2: ఆచార్య శుకురుల శక్తిని సందేహిస్తున్నావా బాణ?
1: పరీక్షలో నెగ్గితేనే కదా శక్తి అల్లడయ్యేది. ఈ పుష్పంలో ఇప్పటి వరకు తెలుపు రంగులో ఉన్నది.
2: అది సత్వగుణ ప్రధానం. నువ్వే రంగు కోరుకుంటున్నావు.
1: నలుపు కలిసిన ఎరుపు.
2: అది తమోగుణం ఆవరించిన రజోగుణ సంకేతం. చూడు రంగు ఎలా మారుతోందో.
1: భలేగా ఉన్నది. నలుపు రంగు ఎరుపు రంగు కరిగిన నీళ్ళలా ఈ రేకులు ఎలా ప్రకాశిస్తున్నాయో.
2: వించా, నువ్వే రంగు కోరుకుంటున్నావు?
0: ఉదయ సూర్య కిరణం వంటి కాషాయ రంగు.
2: అది త్యాగ చిహ్నం. చూడు ఎలా మారుతోందో.
0: మహాదేవికి చేసే పూజా కుంకుమ రంగులు ఈ రేకులు ఎంత పవిత్రంగా ప్రకాశిస్తున్నాయో.
2: ఇటువంటి అపురూపమైన ఈ పుష్పాన్ని యజ్ఞవేత్తలకు కానుకగా పంపిస్తాను. ఇదే నా నిశ్చయం. మహామంత్రులు వారేమిటి చెప్పదలిచారు?
3: ప్రభువులు తలపెట్టిన కొత్త కార్యక్రమాల గురించి మన వారిలో భేదాభిప్రాయాలు ఉన్నాయి ప్రభు.
2: విప్రచిత్తే,
3: పాతాళ సామ్రాజ్యంలో రాక్షస సంప్రదాయాలకు బదులు దేవ సంప్రదాయాలు ప్రవేశపెట్టడాన్ని మన వారిలో సేనాధిపతి మొదలవ వారు ఆమోదించలేకపోతున్నారు ప్రభు.
2: విచిత్రంగా ఉండే.
3: విచిత్రం ఏమీ లేదు మహాప్రభు, నేను కూడా వారి మాటనే సమర్థిస్తున్నాను.
2: మరిక నా వైపు ఎవరు?
3: మీ విధానాలకు మేమంతా కట్టుబడి ఉంటాం, కాని రాజ్యంలోని వివిధ వర్గాల అభిప్రాయాన్ని మనం తెలుసుకోవాలి కదా.
2: చెప్పండి మాచ్య.
3: మనల్ని దేవతలు గుర్తించడం లేదు కనుక మనం వారి సంప్రదాయాలను ఎందుకు పాటించాలి అని కొందరి వాదన.
2: అంటే వేరే కారణం కూడా ఉందే?
3: ఉంది మహాప్రభు. తరతరాల దానవరాజ్య సంప్రదాయాన్ని మనం ఎందుకు మార్చుకోవాలి అని మరికొందరు విమర్శిస్తున్నారు. మన రాక్షస సంస్కృతి పరిరక్షణలోనే మన ఉనికి పదిలంగా ఉంటుందని మీరు ఉపపత్తిని చూపిస్తున్నారు.
2: దీన్ని బట్టి నాకు ఒక అంశం స్పష్టంగా తెలుస్తున్నా మాచ్య.
3: ఏముందురు మహారాజా?
2: ఈ బలిసార్వభౌముడి పథకాలను విమర్శిస్తున్న వారందరూ తమ తమ ఆలోచనలో నుంచే వాదిస్తున్నారు తప్ప కొంచెం దూరదృష్టిని ప్రదర్శించడం లేదు అని నా అభిప్రాయం.
3: కొంచెం వివరించగలరా?
2: అలాగే. రాక్షస గణాల్లో అందరి మనసులలో ఒక భావన మాత్రం అంతర్లీనంగా ఉందని మీరు అంగీకరించగలరా?
3: ఏమిటా భావన?
2: ప్రతిరోజు ప్రతి రాక్షసుడు ఒక్కసారైనా దేవతల గురించి స్వర్గం గురించి ఆలోచిస్తాడు.
3: ఆలోచిస్తారు
2: ఎందుకని?
3: పగ.
2: ఎందుకు ఆ పగ?
3: వారికి గల భోగభాగ్యాలపై ఈర్ష్య వలన.
2: ఆ భోగభాగ్యాలు వాళ్లకు ఎలా సంప్రాప్తించాయి?
3: యజ్ఞ యాగాదులలోని హవిర్భాగాల వలన.
2: అంటే యజ్ఞ సంస్కృతి దేవ సంస్కృతిని సుసంపన్నం చేసింది అని అనుకోవాలి. ఈ బలి సామ్రాజ్యంలో కూడా అటువంటి సుసంపన్నత రావాలని ఈ దేవ సంప్రదాయాన్ని అమలు చేస్తున్నాను. వేద విధుల్ని సమాదరిస్తున్నాను. ఉన్నత ప్రమాణాలను పరిపోషిస్తున్నాను. ఈ రాజ్యానికి అన్ని విధాల ఉపయోగకరాలైన యజ్ఞయాగాదుల్ని నిర్వహింపచేస్తున్నాను. రాజ్యంలో ఎక్కడా లేమి అనేది ఉండకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ప్రతిభావంతో పురస్కారాలతో ప్రోత్సహిస్తున్నాను. సమాజానికి మంచి జరిగే సంప్రదాయాన్ని అనుసరించడంలో తప్పు లేదని మీరంతా మన ప్రజలందరికీ తెలియచేయాలి. బలి

0: పాతాళ సామ్రాజ్యాన్ని మరొక స్వర్గలోకం వలె జగజ్జయమానం చేస్తాడని వారికి నమ్మకం కలిగించండి. దేవలోకమే మన నిత్య అసూయపడే స్థితికి మనం అభివృద్ధి చెందుదాం.
1: ప్రభు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నీ దేవేంద్రులకు దేవతాగణాలకు తెలియకుండా ఉంటాయంటారా?
0: వారికి తెలియడం తెలియకపోవడంతో మనకు నిమిత్తం ఏమిటా మాత్య?
1: శత్రువు బలపడ్డాన్ని ఎవరూ చూస్తూ ఊరుకోరు కదా ప్రభు.
0: అంటే ఈంద్రుడు కుట్రలు చేసి మనల్ని దెబ్బతీస్తాడని మీ అభిప్రాయమా?
1: అవును, శ్రమ ఉజ్జీలుగా రాక్షసగణాలు పెరగడాన్ని ఇంద్రుడు సుధరాము అంగీకరించడు. అందుచేత మనం మన పద్ధతులలో మన రాజ్యాభివృద్ధిని సాధించాలని మన వారి ఆలోచన ప్రభు.
2: ప్రభువులకు ప్రణామములు. దేవలోకం నుంచి కొందరు ఋషులు తమ దర్శనానికి వచ్చారు ప్రభు.
0: వెంటనే ప్రవేశపెట్టు.
3: చిత్తం. రాక్షస చక్రవర్తి బలికి మంగళాశాసనాలు.
0: మహర్షులకు ప్రహ్లాద పౌత్రుడు, విరోచన నందనుడు బలి ప్రణమిల్లుతున్నాడు.
3: విజయీ భవ.
0: తమ ఆగమనానికి హేతువు దేవలోకం అంతా కుశలమే కదా?
3: అంతా కుశలమే బలి, కానీ
1: సందేహించక వివరించండి. మా బలి చక్రవర్తి ధర్మపరాయణులు, దాన నిరతులు.
3: అందుకే కదా ఇంత దూరం వచ్చాం.
0: చతుర్లోక సంచారం చేస్తూ ఇటు వచ్చారనుకున్నాం. కావాలని మా పాతాళానికి విజయం చేయడం మేం చేసుకున్న పుణ్యం.
3: బలి, ఇంద్రలోకంలో భోగ సంస్కృతి తిష్ట వేసింది. జ్ఞానతృష్ణ, సాధన, నిష్ట తగ్గిపోయాయి. దేవతలు తమ పుణ్యకర్మ ఫలాన్ని భోగతృప్తికి ఉపయోగించుకుంటున్నారు. అందుకే అక్కడ ఉండలేక ఇటు వచ్చాం.
1: అదేమిటి మహర్షులారా, దేవలోకంలోని సంభారాలు ఇక్కడ మీకు లభించగలమనుకుంటున్నారా?
3: మాకు నిర్మల మనస్కులైన పౌరులున్న ప్రదేశం కావాలి. కామాసక్తులు భోగపరాయణులు కాదు. బలి చక్రవర్తి రాజ్యంలో అటువంటి ప్రశాంతత లభించగలదని విని మా దివ్య దృష్టితో చూసి ఆర్తిగా ఇటు వచ్చాము.
0: సత్పురుషులారా, మీ ఆగమనంతో మా రాజ్యం పవిత్రమయ్యింది. మీరు యథేచ్ఛగా మా రాజ్యంలో ఉండి జప తపాదులు సాగించుకోండి, యజ్ఞయాగాదులు నిర్వర్తించండి, భూతతృప్తి దిక్పాలక తృప్తి చేయండి. మహానుభావులారా, మీ సేవలకై మా పరివారం, మా కోశాగారం ఎప్పుడూ సర్వసిద్ధంగా ఉన్నాయి.
3: సంతోషం బలి చక్రవర్తి. ఆజన్మ శత్రుత్వం ఉన్న దేవరాజ్యం నుంచి వచ్చిన మాకు ఇక్కడ ఆశ్రయం లభిస్తుందో లభించదో అని భయపడ్డాం. మా అనుమానాలు తీరాయి, మా మనస్సులు ఊరట చెందాయి. నీకు నీ రాజ్యానికి శుభమస్తు.
0: ధన్యుని మహాత్మా. అమాత్య,
1: ప్రభు
0: వీరికి కావలసిన అన్ని సదుపాయాలు చూడండి.
1: అలాగే ప్రభు.
4: ఆచార్య బృహస్పతి, దేవలోకానికి మునిపెన్నడూ లేని సంకటం వచ్చిపడిందేమి?
5: కాలవైపు ఇచ్చి మహేంద్ర,
6: అటులని మా శక్తిని మా కాంతిని కోల్పోయి మేము ఏం చేయగలం ఆచార్య?
5: అగ్ని భట్టారుగా, నీ ఆవేదన అర్థమైనది.
6: ఇది నా ఒక్కరి ఆవేదనయే కాదు ఆచార్య, దిక్పాలకులందరికీ ఇదే దుర్గతి పట్టినది. వరుణుడు, వాయువు, నేను ఇలా శక్తిహీనులమై కాంతిహీనులమై ఓజోహీనులమైపోయి ఋతుచక్ర భ్రమణం ఎలా చేయించగలం ఆచార్య?
4: ఇంతటి వికృతికి కారణం ఏమిటాచార్య? అగ్నికి దాహక శక్తి తగ్గినది, వాయువుకి స్వేచ్ఛతో శక్తి క్షీణించి ప్రాణశక్తిని ఇవ్వలేకపోతున్నాడు. వర్ణుడు మేఘ నిర్మాణ కౌశలాన్ని కోల్పోయి సకాల వర్షకారకుడు జలదాత కాలేకపోతున్నాడు. దిక్కులన్నీ ధూళి దూసర వర్ణంతో జ్ఞానాలై భయంకరంగా నిలదీస్తున్నాయి. ఏమిటిదంతా ఆచార్య?
5: మహేంద్ర, యజ్ఞాహుతులు వీరికి అందడం లేదు.
4: అదేంటాచార్య? యజ్ఞాలు జరుగుతున్నాయి, హవిష్యులు సమర్పితమవుతున్నాయి, వీరికి కాక మరెవరికి దక్కుతున్నాయవి? ఇంతటి విపరీత ధోరణి ఏంటాచార్య?
5: మహేంద్ర, ఎక్కడ యజ్ఞం జరిగినా హోతలు, ఉద్గాతలు, హోమద్రవ్య భాగాలలో అధిక శాతాన్ని బలిచక్రవర్తి

0: వాటికి అందేటట్లు చేస్తున్నారు.
1: బలి చక్రవర్తికి యజ్ఞాహుతుల?
0: అవునయ్యా. ఏ మంత్రం చెప్పి స్వాహ అంటే ఆ మంత్రాధిష్టాన దేవుడికి ప్రీతిహోత్రుడు హవిర్భావాన్ని అందజేస్తాడు.
1: అంటే అందరూ బలికే స్వాహ చెప్తున్నారన్నమాట.
0: అవును. దేవఋషులు మానవ ఋషులు ఎవరు యజ్ఞం చేసినా ఇదే క్రమం సాగుతోంది.
1: ఇది అక్రమం, క్రమం కాదాచార్య
0: అని నువ్వు ఆగ్రహిస్తే అయ్యేదేమీ లేదు. యజ్ఞవిధి ప్రకారం హితిహోత్రుడు ప్రవర్తించాలి, జరుగుతున్నది అదే.
1: మరి దీనికి పరిష్కారం ఏమిటాచార్య?
0: ప్రస్తుతం మనం చేయగలిగింది ఏమీ లేదు.
1: అదేమిటాచార్య? ఎన్నో విపత్తుల నుంచి దేవజాతిని కాపాడిన మీరే అలా అంటే ఇంకా మాకు దిక్కెవరు?
0: మహేంద్ర, ఇప్పుడు మనకు వ్యతిరేకముగా కాలము నడుచుచున్నది. కాలం కలిసి రానప్పుడు ఎవ్వరినీ ఏమీ చేయజాలము.
2: అలా అని మేము ఈ బాధలన్నీ భరించవలసినదేనా?
0: ప్రస్తుతానికి శ్రీమన్నారాయణమూర్తి స్మరణమే శరణ్యం.
3: ఓం నమో నారాయణాయ నమః.
4: యజ్ఞయాగాది ధర్మ కార్యాలకు, దాన ధర్మాలకు కోశాగారాన్ని వెచ్చించి వేశాను ఆచార్య. ఇప్పుడు ధనాగారం శూన్యమైనది, మరి మార్గాంతరం
5: ఏమున్నది? ప్రజలపై పన్నులు విధించడమే.
4: ఇప్పటికే వారిపై పన్నుల రూపంలో చాలా భారం పడి ఉంది. వేరే పరిష్కార మార్గం సూచించలేరా?
5: ఆనాడు క్షీరసాగర మథన వేళ దేవతలు మీరు కొంత ధనాన్ని సముద్రుడి దగ్గర దాచారు కదా.
4: అవును.
5: దానిలోని మీ భాగాలు తెచ్చుకునే అవకాశం ఉంది.
4: మంచిదాచార్య. ఈనాడే సముద్రుడి దగ్గరికి వెళ్లి రాక్షస భాగంలోని ధనరాశిని తరలించుకు.

0: జలనిధిలోని ఆ ప్రభుత్వ సంపదను కలుస్తున్నది ఎవరు?
1: సముద్ర, నేను బలిని.
0: గంగవలం ఏంటిది మహాత్మా?
1: సాగర, ఇది మా నిధి, నేను తీసుకొనిచున్నాను. దొంగతనమేమున్నది?
0: ఇది మీ ఒక్కరి సొత్తు కాదు బలి చక్రవర్తి, దేవతలకు ఇందులో భాగం ఉంది. పైగా ఇప్పుడు ఇది వరుణదేవుని అధీనంలో ఉంది.
1: తప్పుకో, నాతో వాగ్యుద్ధానికి దిగకు.
0: బలీంద్ర, నేను కాపలాదారుని మాత్రమే, నాపై నేను ఇట్లా ఆయుధం ఎత్తుట పాడి కాదు.
1: ఇది దేవతలకు రాక్షసులకు సమభాగస్వామ్యం ఉన్న నిధి. మాలో ఎవరు వచ్చినా ఇచ్చి తీరవలే. నీ ఒట్లు చేయకుండా అడిగించితేవో దండోపాయం తప్పదు.
0: ఇంద్రా, దేవంద్రా, పహిమాం పహిమాం.
2: ఒరీ బలి, దేవనిధులను తరలించకపోయే దుస్సాహసమా?
1: దుస్సాహసము కాదు, మా భాగాన్ని నేను తీసుకున్నాను.
2: ఈ భాగమా? ఎక్కడిది? ఎక్కడ నుంచి వచ్చినది?
1: క్షీరసాగర మథనం వేళ దేవదానవులు సాధించుకున్న అపురూప వస్తువులను ఈ దేవతలే కాజేశారు. ఇక మిగిలిన ఈ ధనరాశుల్ని ఉభయులకు ఉద్దేశించి ఇక్కడ నిల్వ చేసిన ఉదంతం నీకు తెలియదా ఇంద్రా? నువ్వే విధంగా దేవతలకు రాజువో అలాగే నేను దానవ కుల రాజుని, రాక్షస రాజ్యాధిపతిని. మాకు చెందవలసినది నేను తీసుకుంటున్నాను, ఆ హక్కు నాకుంది.
2: క్షీరసాగర మథన విజేతలం మేము, మా మాటే చెల్లాలి, ఆ అధికారం నాదే.
1: ఇంద్రా, నీ దేవతల్ని అన్ని వేళలా రక్షించుకోవడం నీ విధైనట్లే నా దానవ వంశాన్ని కాపాడుకోవడం, వారి భవ్య జీవనానికై శ్రమించడం నా కర్తవ్యం. అమరావతికి నువ్వు రాజు అయినట్లే పాతాళానికి నేను చక్రవర్తిని. ఈ సంపదని సమంగా తీసుకునే హక్కు సహజంగానే నాకు ఉంది.
2: బలే, ముండి వదలు మారును, వెళ్ళును. లేదా
1: శక్తి నీకే కాదు, నాకునూ కలదు.
2: మీరు యజ్ఞాలు చేసి సాధించిన మహేంద్రత్వాన్ని అవమానపరుస్తున్నావు. కాసుకో, దండనీతితో తప్ప మీ రాక్షసులకు బుద్ధి రాదు. ఒయ్యి బలి, నీ తండ్రి తన తలను తానే తీసిచ్చాడు. నేను ఇప్పుడు నీ తలను తీసివచ్చి శత్రు నిశేషం చేసుకుందును.
1: అంతటి మనగాడివా?
2: ఈ వజ్రాయుధమే నీ ప్రశ్నకు సమాధానం.
1: ఇంద్ర, అహంకారంతో అధికార దర్పంతో నాపై వజ్ర ప్రయోగం చేస్తావా?
2: శత్రునాశనం రాజనీతి, నీకు మరణం తప్పదు.
1: ఆచార్య, ఆచార్య, తాత, తాత ప్రహ్లాద.

0: నిత్యదాన తత్వం నెడుతున్నది ఒక సాధకుడికి ఎటువంటి దుర్మరణమా? నిజమై దురిచ్చను కాక మరేమిటి?
1: తాతగారు ఎంతటి దుర్దశ ప్రవర్తించినది.
0: అమ్మా విచ, ఈ కష్టాలన్నీ చూచటికి స్వామి నాకు ఈ చిరాయువును ప్రసాదించినట్లున్నాను. సమయానికి శుక్రాచార్యులు వారు వచ్చి మృత సంజయుని ప్రయోగించి బతికించారు కనుక ఆపద గడిచింది. ఇక భవిష్యత్తు ఆయనపై ఆధారపడి ఉంది.
1: ప్రభు, ఇంటిలోనే స్వర్గంపై దాడికి సన్నాహల.
2: అవును వింధ్యా, ఇంద్రుడి దుర్నయాన్ని దుశ్చర్యాన్ని సహించే ప్రసక్తి లేనేలేదు. స్వర్గలోక విరాజితమైన ఒక అపూప వృక్షపు విత్తనాలకై పంపిన మన భటుల్ని అవమానించాడు. దూతను గౌరవించాలన్న రాజనీతిని పాటించని అహంకారి అతడు. సముద్రంలో దాచిన అక్షయ నిధుల్లో మన భాగాన్ని తెచ్చుకుందుకు వెళ్లిన నా ప్రాణాలనే హరించిన అధికార ధన మదోన్మత్తుడతడు. శుక్రాచార్యుల ఆశీర్వాదం వలన పునర్జీవితుడయ్యాను. సహనాన్ని మంచితనాన్ని అసమర్థతగా భావిస్తున్న ఓ ఇంద్రుడికి బుద్ధి చెప్పక తప్పదు.
3: అదే నీ తక్షణ కర్తవ్యం బలి.
2: తమ ఆశీర్వాదం గురుదేవ.
3: సంకల్ప సిద్ధిరస్తు.

0: ఆ బలి విజృంభణం ముందు దేవ సైన్యాలు మట్టి కరుస్తున్నాయి. వీరాజువీరులైన అమరయోధులు పరాజితులై పలాయనం చిత్తగిస్తున్నారు. ఆచార్య బృహస్పతి, ఏమిటి వైపరీత్యం?
1: దేవేంద్ర, కాలం మనకన్నా బలమైనది. కాల నియమాన్ని, గమనాన్ని మనం ధిక్కరించలేము. కాల ధిక్కారం ప్రాణాంతకమే. ఇప్పుడు ఆ కాలం బలికి అనుకూలంగా ఉంది. అతడు ద్వియాస్త్ర శస్త్ర సంభరితుడై మహాసైన్యంతో వచ్చాడు.
0: మీరు యజ్ఞాల విశేష ఫలంతో దివ్య శక్తిని సాధించిన నాకు పలాయనమా? అమరమైన దేవ సైన్యానికి తిరోగమనమా? నా మనస్సు అంగీకరించటం లేదు.
1: ఆ అభిజాత్యాన్ని, అహంభావాన్ని వదిలి స్థిమితిగా ఆలోచించు. అజ్ఞాతవాసమే మనకు శరణ్యం.
0: దేవగణిత ఈశ్వరులైన మీరే ఇలా అంటూ ఉంటే ఇక నాకు ఆ శ్రీ మహావిష్ణువే శరణు.
1: దేవేంద్ర, ఇది వరకు ఒకసారి ప్రహ్లాదుడు నీపై దాడికి వచ్చినప్పుడు విష్ణువు ఏం చేయగలిగాడు? తన నిర్మల భక్తుడైన ప్రహ్లాదుని వైపు నిలిచి సమర్థించి నీ శక్తి కన్నా అతడి భక్తి అయ్యేయమని లోకానికి తెలియజేశాడు.
0: శత్రువులు స్తుతిస్తూ నన్నులా నిరుత్సాహపరచటం బాగాలేదు. అది నా ఇంద్ర పదవికి, నీ ఆచార్యత్వానికి అవమానం.
1: ఇంద్ర, శాంతించు. ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా లేదు. కాలం ఎల్లప్పుడూ ఇలాగే ఉండిపోదు,
0: మారుతుంది.
1: మనకు మంచి కాలం వస్తుంది, సహనం వహించు. మనం దేవగణాలతో అజ్ఞాతవాసానికి వెళ్దాం.

పిరికి పంప. ఇంద్రుడు అమరావతిని వదిలి పారిపోయాడు. స్వర్గసీమల్ని వదిలి దేవగణాలు కారడవులకు పలాయనమయ్యాయి. ఇక నాదే రాజ్యం, జరీరక్ష సంస్కృతి. అష్టదిక్పాలకుల్ని కొత్తగా నియమిస్తారు. అంతా కొత్త పరిపాలన. శుక్రాచార్య

0: ఆశించినట్లు ఇప్పుడు దేవలోకంలో రక్ష సంస్కృతి అమలు జరుగుతుంది. కొత్త నాగరికత ఇక్కడ పరిణమిల్లుతుంది. ఇదంతా శుక్రనీతి సాధించిన విజయం, బలి పరాక్రమానికి ఫలశ్రుతి. జై శుక్రాచార్య, జై రక్ష సంస్కృతి.
1: నారాయణ నారాయణ, నీవే మాకు దిక్కు.
2: ఏమిటి ఇంద్ర, త్రింసత్కోటి దేవతాగణాల్ని వెంటబెట్టుకుని వచ్చినావు?
1: జగన్నాథక సూత్రధారివి, నీకు తెలియని సంగతులా ఇవి?
2: మహేంద్ర, ఏమైనది? నీ అందరి వదనములు కళావిహీనములై విషాద భరితములై ఉన్నవేమి?
1: పాహిమాం పరందామా పాహిమాం, శరణు శరణు జగద్రక్షక శరణు.
2: విషయమును చెప్పుడు.
1: చెప్పుటకేమున్నది శ్రీమన్నారాయణ, దేవతలు స్వర్గ నిర్వాసితులయ్యారు. ఆ బలి చక్రవర్తి అమరావతిని ఆక్రమించినాడు. అతని కుమారుడు బాణుడు నౌకాధిపతి అయినాడు. మాకు దిక్కెవరు? నీవే శరణు. మరి మౌనము అర్ధాంగీకారము, మరి మందహాసము సంపూర్ణ అంగీకారమా?
2: కాదు సుమా.
1: శ్రీమన్నారాయణ, స్వర్గంపై విలయమేఘాలు ఆవరిస్తున్నాయి. అగ్ని దాహక శక్తి తగ్గుతున్నది. వాయువు ప్రవాహ వేగం సన్నగిల్లుతున్నది. వరుణుడి వర్షశక్తి అడుగంటుతున్నది. ఆ బలి మాపై విజయం సాధించి దిక్పాలకుల్ని మార్చి మాకీ గతి పట్టించినాడు. ఇక నీవే మాకు శరణు.
2: సకల దేవతలారా, దిక్పాలకులారా, మీ మీ వ్యధలు బాధలు నాకు అర్థమైనవి. మరికొంతకాలము మీకీ కడగండ్లు బాధలు తప్పవు. మీరందరూ మారువేషములలో సాధారణ పౌరుల వలె అజ్ఞాతవాసములకు పొండు. సమయము రాగానే నేను అవతరించి ఆ బలి గర్వమును త్రుంచి మీకు మీ మీ స్వస్థలములు స్వస్థానములు అనుగ్రహించును. ఈలోగా మీలో ఎవ్వరూ తొందరపడి ఏ అగాధ్యమును కాని ఏ అకృత్యమును కాని పాల్పడకండి. అజ్ఞాతవాసంలో సాధన చెయ్యండి, అంతా మంచి జరుగుతుంది.
1: మీ ఆజ్ఞ శ్రీమన్నారాయణ.
0: రాజ్యంలో అల్లకల్లోలాలు జరుగుతున్నాయి, విపరీతాలు సంఘటిల్లుతున్నాయి. ఆచార్య, ఏం చేద్దాం?
3: ఈ ఉపద్రవాలు ఉపశమించాలంటే 7 సంవత్సరాల దివ్యయజ్ఞాన్ని చేయాలి బలి.
0: మీ ఆజ్ఞ. శుక్ర, ఇన్నేళ్లుగా చేసిన యజ్ఞఫలం మాటేంటి?
3: అవన్నీ ఒకెత్తు, ఈ యజ్ఞం ఒకటే ఒకెత్తు. ఈ యజ్ఞఫలం వలన బలికి సకల శుభాలు జరుగుతాయి.
0: నాకు అలా అనిపించడం లేదు శుక్ర.
1: అదేమిటి పితామహ?
0: బలి, నువ్వెవరి అనుమతి తీసుకుని దిక్పాలకుల్ని మార్చావు?
3: నా అధికారోద్ధతి అలాంటిది.
0: ఎవరి అనుమతి తీసుకుని యజ్ఞక్రమాన్ని మార్చావు?
3: ఇంద్ర పదవికి అధికారం లేదా తాత?
0: చాలా తప్పు చేశావు బలి.
3: ఏది తప్పు పితామహ? సామదాన భేద దండోపాయాలతో శత్రువును జయించడం తప్ప పితామహ. అయితే ఇక ఈ రాజనీతి ఎందుకు, రాజ్య వ్యవస్థ ఎందుకు?
0: ఏది ఏమన్నావు?
3: ఈ రాజ్య వ్యవస్థ ఎందుకు అన్నాను తాత?
0: నువ్వు ఆ వ్యవస్థనే తారుమారు చేశావు బలి.
3: పితామహ,
0: ఈ సృష్టి విలాస క్రమాన్ని వికాస లీలను శ్రీ మహావిష్ణువు నిర్దేశించాడు. ఎవరు ఏం చేయాలి ఆయన స్పష్టంగా విధి నిషేధాలు చెప్పాడు. నువ్వు ఆ క్రమాన్ని ఉల్లంఘించడమే ఈ విపరీతానికి కారణమైన అభిప్రాయం.
4: ముత్తాత గారు, విష్ణు భక్తులైన మీరు ఇంతకన్నా ఏమంటారు? మా తండ్రి గారు నిజ భుజ పరాక్రమంతో దానశీలంతో సాధించిన విజయాలకు ఆ శ్రీహరి కారణమా? చెప్పండి.
0: విజయాలు వేరు, వాస్తవాలు వేరు బాణ. శాశ్వత మూల్యాన్ని ఈ తాత్కాలిక విజయాలు భ్రష్టం చేయరాదు.
4: ఇవి శాశ్వత మూల్యాలు, ఇవి తాత్కాలిక మూల్యాలు అని మనవ కొన్ని ముద్రలు కొట్టి కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నా వాటిని సవరించుకునే తెలివి మనకు లేదా?
0: సవరణకు వీలేదు కావయ్యా. శాశ్వత మూల్యాలు ఆకాశం శూన్యత్వాన్ని, అగ్ని దాహకత్వాన్ని, జలము రసతత్వాన్ని మార్చుకోగలవా?
4: ఈ వేదాంతం మాటలు మాకు వద్దు ముత్తాత.
0: సరే, మీ ఇష్టం.
5: ఈ శుద్ధాశ్రమ ప్రాంతంలో తపస్సు చేసుకుంటున్న కశ్యపాశ్రమానికి రావటం మా అదృష్టం మహావిష్ణు.
6: దేవమాత, అదితి అమ్మ చేతి మీద తినాలని వచ్చానమ్మా.
5: షడ్రుచులలో ఏ రుచి కావాలో కోరుకో.
6: షడ్రుచులకు అందిని అమ్మ వాత్సల్యాన్ని, ఆత్మీయ రసం చాలు నాకు.
5: సకల రసస్వరూపిణి భూదేవిని, అష్టైశ్వర్య స్వరూపిణి శ్రీదేవిని వక్షాన్ని ధరించిన నీ మాతృపక్ష భావన త్రిలోకాదర్శనమైన
6: అమ్మా, తల్లి చేతి గోరు ముద్దులు పంచభక్షాల కన్నా నిన్న
5: అమ్మ మీద ఆపేక్షతో అలా వైకుంఠం దిగి ఇంత దూరం వచ్చావు. నీ కోరిక ఎందుకు కాదంటాను, మరి నా కోరిక తీరుస్తావా?
6: నీవు కోరడం నేను తీర్చకపోవడమేనా? నీ ఆంతర్యం అర్థమైనది. బలిచే పరాభూతులై అజ్ఞాతవాసంలో ఇడుములు పడుతున్న నీ పుత్రులు దేవగణాన్ని రక్షించడానికి నేను నీ గర్భవాసాన్ని జన్మిస్తాను, మాతృరుణం సమాజ రుణం తీర్చుకుంటాను.
5: ధన్యురాలను, తల్లి పేగకు ఇంతకన్నా సార్థక్యం ఏమిటి?
2: సమస్త సన్మంగళాన్ని భవంతు.
5: ఏమండి, పిల్లవాడి గురించి ఆలోచించారా?
7: వామనుడు కారణజన్యుడు, ఏ కల్పాంతరాల నాటి పుణ్య విశేషము. శ్రీమన్నారాయణ మూర్తికి జననీ జనకులనీయం, దివ్య బాలుడైన వామనుడికి ఉపనయనం చేశాం, కుబేరుడు అక్షయ భిక్షాపాత్రం పంపించాడు, ఇంద్రాది దేవతలు ఈ వేడుకకు వచ్చి ఆశీర్వదించారు.
5: అవును స్వామి, మాతృభిక్ష పితృభిక్ష అయ్యాయి, ఆచార్య భిక్ష మిగిలి ఉంది. ఈ మహర్షులు మన చిన్నారికి ఏం భిక్ష వేస్తారో?
8: తల్లి, అతడు ఏమి అడిగితే అదే ఇస్తాం.
9: జ్ఞానభిక్ష కావాలి. భిక్షాందేహి వామనా. మహర్షులారా, అది మనకి ఇచ్చే సందేశం ఏమిటి?
10: ఎప్పుడు పవిత్రంగా ఉండమని.
9: కాదండి.
8: మరి ఏమిటి?
9: అగ్నిదేవుడు త్యాగమునిని ఆదర్శంగా చేసుకున్నాడు, తనను తాను దహించుకుంటూ లోకోపకారం చేస్తుంటాడు. అగ్ని మనకు ఇచ్చే సందేశం అర్థమైందనుకుంటాను. త్యాగం జన్మ జన్మలకు అందరికూ ఆరాధనీయం. ఈ లోకంలో అగ్ని వంటి త్యాగశీలి దానశీలి ఎవరైనా ఉన్నారా? మీరు దేశాత్మం చేస్తుంటారు కదా, చెప్పండి.
10: ఎందుకు లేరు? ఉన్నారు.
9: ఎవరు వారు?
8: ఇంకెవరు? బలి చక్రవర్తి.
9: అంతటి దానశీల బలి?
10: అలాంటి దానశీలి లేనే లేడు. కావాలంటే నువ్వు వెళ్ళి పరీక్షించుకో, ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడు బలి. దానం అంటే బలి, బలి అంటే దానశీలం. ఇది ముల్లోకాలు అంగీకరించిన సత్యం.
9: అలాగా అయితే వెళ్తాను.
3: బలి, ఇది అగ్ని శాంతి హోమగుండం అగ్నయే నమః. ఇది వరుణ శాంతి హోమం కర్పూర హవిస్సు వేస్తున్నాను. ఇది పృథ్వీ శాంతి హోమగుండం నవధాన్య హోమం చేస్తున్నాను. ఇది అంతరిక్ష శాంతి హోమం నా హృదయాన్ని నివేదనం చేస్తున్నాను. ఇహ ఈ హోమగుండాలకు ప్రదక్షిణాలు చేయండి. అలాగే. ఎవరు బ్రహ్మచారి ఇటు వచ్చాడు?
9: భవతు భిక్షాందేహి నవవటువుని ప్రణవోపాసవుణ్ణి.
3: ఏం కావాలి బ్రహ్మచారి?
9: బలి.
11: ఏమిటా ఏకవచన సంబోధన?
9: పెద్దల్ని పిన్నులు అలా పిలవచ్చుని లోకనీతి. ఏం బలి
3: చెప్పు బ్రహ్మచారి, ఏం కావాలి? ఏ భిక్ష కావాలి అడుగు.
10: నాయన బలి.
3: ఆచార్య, ఇది చంద్రుడు జ్యేష్ఠ మూలా నక్షత్రాలలో సంచారం చేసే దివ్యమైన ముహూర్తం. నీ యజ్ఞ ఫలం అంది వచ్చే సమయం.
9: భవతి భిక్షాందేహి.
3: ఏమి ఇవ్వనయ్యా బ్రహ్మచారి?
9: అడిగింది ఇస్తానని మాట ఇస్తేనే అడుగుతాను, లేకుంటే వెళ్ళిపోతాను.
11: భిక్షాటనానికి వచ్చి బెదిరిస్తున్నదే.
3: బలి అంటే ఎవరో తెలుసునా?
9: ఏకవచన ప్రయోగం చేయకు బాణా.
11: చేయి చాచిన ఇంద్రుడికి ఆయుర్ధాయాన్ని దానం చేసిన విరోచనల వంశింహాది. బలి చక్రవర్తి దానానికి మారు పేరు.
3: దానా, ఆవేశపడకు. ఈ బాలకుడు సామాన్య వటువులే కనిపించడం లేదు.
11: ఇంద్రుణ్ణే గడగడలాడించిన మనకు ఈ అంగుష్టమాత్రులకు లెక్క ఆచార్య.
3: బాణ, చిన్నవారైనా పెద్దవారైనా
12: అతిథిని గౌరవించాలి.

0: అయ్యా,
1: అలా గడ్డి పెట్టు.
0: ముత్తాసా
2: బాణ. బాలక, నీ నామధేయం?
3: నన్ను వామనుడు అంటారు.
4: వామ అంటే సౌందర్యం అని, శుభకరం అనే అర్థాలున్నాయి. నువ్వు నిజంగా అలాగే ఉన్నావయ్యా.
2: నీకేం కావాలో కోరుకోవయ్యా.
3: ఎలాంటి పరిస్థితుల్లోనూ మాట తప్పనని మాట ఇవ్వు, అప్పుడే అడుగుతాను.
2: సత్యవాక్పాలనం చేస్తానని పంచభూతాల సాక్షిగా ఇంతకు ముందే శాంతి ప్రీతి చేసిన నేను యజ్ఞ పురుషుని సాక్షిగా వాగ్దానం చేస్తున్నానయ్యా. అడుగు.
3: అడుగుతున్నా బలి.
2: అవశ్యం
3: అడుగుతున్నా. ఏం బాణా?
0: అది మీ ఇద్దరి మధ్య వ్యవహారం.
3: అడుగుతున్నా ఏం ఆచార్య?
0: ధర్మ సంకటం తెస్తున్నావయ్యా.
2: సందేహించక అడుగు బాల. సప్త ద్వీప విలసితమైన వసుంధర కావాలా?
3: అన్ని చోట్ల ఉండే నాకు భూమి ఎందుకు?
2: మరి బంగారు రాసులా?
3: సువర్ణ వేదాధ్యాయకి వేరే బంగారం ఎందుకు?
2: పోని అశ్వ గజ రథ పదాతి దళాలు కావాలా? ప్రపంచ సుందరాంగనలు కావాలా?
3: ఏమీ వద్దు.
2: ఏమీ వద్దా?
0: మరేం కావాలట? ఇతగాడికి మతిస్థిమితం లేదేమో.
3: ఏమీ అడగకుండానే నాకు మతిస్థిమితం లేదని బాణుల వారు హాస్యం చేస్తున్నారు. తీరా అడిగాక వారి మతి పోదు కదా.
0: అధిక ప్రసంగం మాను. అడుగు.
2: అడుగు బాలక.
3: ఏం శుక్రాచార్య, అడగనా?
2: అడుగు.
3: ముగ్గురు మూడుసార్లు అడుగు అడుగు అడుగు అన్నారు గనక మూడు అడుగుల స్థలగానం చెయ్యి బలి, అదే నాకు ఆనందం. నేను చెప్పాను కదా నా మాటలు విని బాణుడి మతి గతి తప్పుతుందని.
0: పిచ్చి నాయనా, సముద్రము దగ్గరకు వెళ్లి ఎవ్వరూ రాగి చెంబుతో నీళ్లు తెచ్చుకోరు. ఆలోచించుకో, ఇంకో అవకాశం ఇస్తున్నాం.
2: చిరంజీవి, మరొక్కసారి ఆలోచించు అయ్యా.
3: శుక్రులు అలా చూస్తున్నారేమిటి?
0: నువ్వేదో కుట్రదారులుగా ఉన్నావు.
2: ఆచార్యదేవ, ఈ యజ్ఞ పరిపూర్తి వేళ దాన మండపంలో అటువంటి నిందలు నేను భరించలేను. బ్రహ్మచారి ఆలోచించు అయ్యా.
3: చక్రవర్తి, నువ్వు సముద్రమంతటి దాతవే, కాని నేను ఆశల్ని వ్యామోహాల్ని జయించిన వటువుని. సంతోషం సంతుష్టి ఇవే తేజస్సును కీర్తిని వృద్ధిపరుస్తాయి. అంచేత మూడు అడుగుల స్థలం నాకు చాలు, అంతకన్నా ఏమీ అక్కర్లేదు.
2: బాలయ్య, నీ ఇష్టం అయ్యా.
0: మూడు అడుగులు దానవా? ఆశ్చర్యంగా ఉంది. నేలకు మూడెడున్న మరుగుజ్జువాడు కదా, శరీరమే కాదు బుద్ధి కూడా పెరగలేదు.
2: బాణ, ఈ వటువుని తక్కువగా అంచనా వెళ్ళకు. ఇతడు కపటి వలె కనిపిస్తున్నాడు.
0: కుర్ర కుంక, ఏం చేస్తాడు ఆచార్య?
2: బలి, నువ్వు ఈ దానం చేయవద్దు. ఇతడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువులా మాయావటు రూపంలో వచ్చాడు.
0: శ్రీ మహావిష్ణువా? మాయావటువా
2: అయి ఉండవచ్చు. అతన్ని చూడగానే నా మనసు ఎందుకూ ఆనందపడింది.
3: బలి, దాన్ని ఇవ్వనంటావా? చెప్పు, వెళ్ళిపోతాం.
2: వాగ్దాన వీరుననుకుంటున్నావా వామన? ఏది ఏమైనా ఈ దానం ఇచ్చి తీరతాను.
0: బలి వద్దు, నా మాట వినవు. ఇతడు కపటి.
2: కాని శ్రీ మహావిష్ణువు అంటున్నాడు కదా గురువరా. శుక్రాచార్య, త్రిభువన పాదకుడైన విష్ణుమూర్తి భిక్షాందేహిని చేయి చేస్తే అంతకన్నా ఈ బలికి మహద్భాగ్యం ఏముంది? ఆడిన మాట తప్పను.
0: బలి పట్టుదల వద్దు, కొంచెం ఆలోచించు.
2: నేను ఇచ్చిన మాట తప్పను ఆచార్య. లోక పాదకుడు సృష్టి పోషకుడు అయిన విష్ణుమూర్తి చేయి క్రింద నా చేయి పైన ఉండడం కన్నా ఆచార్య జీవితానికి ఏం కావాలి?
0: ఇతడు మాయావామనుడు వేషధారి, నీకు ఇతడి కుట్ర అర్థం కావటం లేదు. బలి, ఈ దానం చేయవద్దు.
2: ఆచార్య, నేను వెనుకాడే ప్రసక్తి లేదు. ఇచ్చిన మాట వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదు. వింధ్య, కమండ రోదకం.
4: అలాగే ప్రభు.
2: బలి ఈ దానం చేయకుండా మా ఉపాయించే నిరోధిస్తాను. కమండల ధారకు అడ్డుగా నిలుస్తాను. దర్పపడుతుకుంది, కళ్ళు పోయింది. వామనవటు రావయ్యా, చతుర్దశ లోకాలు ఆనందించేటట్లు నా దానాన్ని స్వీకరించి మా వంశాన్ని కాపాడు. బ్రహ్మ కడిగిన పాదం.
3: ఇంకా కొలత ప్రారంభిస్తాను.
1: ఆచార్య చెప్పినట్లే జరుగుతోంది. ఇతడు కపటి
2: బాణ. ఇతడిని బంధించే మార్గం ఆలోచించు.
1: ఈ విశ్వరూపాన్ని బంధించగలవా ఆచార్య?
2: శాంబరి మాయల్ని ప్రయోగించని బాణా?
1: శాంబరి మాయలు ప్రయోగించారు, అయినా ఏమి లాభం లేకపోయింది. ఇది ఆచార్య
2: విష్ణుమాయ.
5: నేను ముందే చెప్పాను మీ ఆటలు సాగు అని. ఎందుకు వృధా ప్రయాసాలు?
1: ముసలి ముత్తాతో
2: ఆవేశపడకు బాణ.
1: ఇంత వైపునిత్యం జరుగుతుంటే విన్నకుంటారేమిటి? ఆజ్ఞయమండి. మన సైన్యాలు ఇతడిని నామరూపాలు లేకుండా చేస్తాయి.
5: నామరూప శూన్యుడైన ఆ పరాత్పరుణ్ణి వేరే నామరూపాలు లేకుండా చేద్దామనుకోవటం అమాయకత్వం మనవడా.
0: నేను చెప్పినట్లు ఇతడు మాయావాటుడు. వామనుడై వచ్చి గరిమాది అష్టసిద్ధులు ప్రదర్శించి ఇప్పుడు ఏకంగా ఈ భూమండలాన్ని ఏకపాదంతో కొలిచేశాడు.
5: శుక్రాచార్య, తొట్టుపడకండి. మనవడి దానశీలాన్ని భంగపరచకండి. ఈ వటు భూధవుడు మాధవుడు కనుకనే ఈ భూమండలాన్ని ఆవరించాడు. దాన సమయంలో కమండలోదకాన్ని కట్టు తగిలిన
2: నీ కళ్ళు పొడిచి ఏకాత్మ చేశాడు.
0: ప్రహ్లాద, జరగబోతున్నది చూడు. ఈ కపట వటువు త్రివిక్రముడై రెండవ పాదాన్ని అంతరిక్షంలోకి విస్తరిస్తున్నాడు. బుధాది నవగ్రహ మండలాన్ని అధిగమించి గ్రహశకల వలయ సీమను తన్ని శోకచుక్కల మండలాన్ని తరించి తారామండలాన్ని కొలిచి అనంత విశ్రాంతరాలాన్ని పాదాక్రాంతాన్ని చేసుకున్నాడు.
5: వేలెడంత వటువు పెరిగి పెరిగి ధోల భోంతర విశ్రాంతరాల పరివ్యాప్తుడయ్యాడు. బలిని మోసగించాడు. పిచ్చి ఆచార్య, ధనిష్ఠా నక్షత్ర మండలాంతర్గతమైన గోలోకధామం వైకుంఠం అతని నివాసం. అందుకే అంతవరకు వ్యాపించాడు. నమో నారాయణ.
0: విష్ణు భక్తులైన మీరు అంతకంగా ఏం చెప్తారులేండి?
5: పరమదయాలు అయిన శ్రీ మహావిష్ణువు బలిని అనుగ్రహిస్తాడు.
3: బలి, రెండడుగులు కొలిచేశానయ్యా, ఇక మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు?
2: ఇంకెక్కడ మహానుభావా, నా శిరస్సును అవతరించండి, నన్ను కృతార్థుణ్ణి చేయండి.
3: అటులనే
2: శిరస్సు వంచాను, చేయి చాచాను. నా అరచేతి మీద నీ పాదార విందాన్ని ఉంచితే శిరస్సును ధరిస్తాను స్వామి. బ్రహ్మకడిగని ఈ పాదాన్ని, గంగ పుట్టిని ఈ పవిత్ర ప్రసాదాన్ని సేవించుకుంటాను స్వామి.
3: శుభం భూయాత్.
1: ఏమి శుభమో, ఈ రాక్షస కులపు చిరకాల కాంక్ష మరో మన్వంతరానికి వాయిదా పడింది కదయ్యా. ఏమి కాపట్యము, ఏమి వైష్ణవ మాయా
4: బాణా! ఏమిటా దీనాలాపాలు? నిగ్రహం పాటించు త్రివిక్రమ. నా భర్తకిటు అంటే శిక్ష నీకు భావ్యమేనా?
3: వింధ్య, ఈ సృష్టి విలాసం అంతా నైసిక లీల. ఈ లీలకు ఒక క్రమాన్ని, నియమాన్ని, పద్ధతిని ఏర్పరిచాను. ఇదే సృష్టి పరిపోషణం. ఈ పాలనలో భాగంగా కొన్ని కట్టుబాట్లు నిర్దేశించాను. ఎవరి పనులు వారు చేస్తున్నంతకాలం సృష్టి నియమాలు పరిరక్షితాలై ఋతు కాల మానగతులకు ఎలాంటి వైపరీత్యాలు రావు. కాని బలి అలా కాక తన పరిధిని అతిక్రమించి వ్యవహరించాడు.
2: మిగిలిన అన్ని లోకాల వలెని నా పాతాళ లోకాన్ని సంపద్వంతం సమృద్ధివంతం చేశాను. అన్ని లోకాల పాలకులు చేస్తున్నదే నేను చేశాను కాదా స్వామి?
3: బలీంద్ర, ప్రకృతికి ఒక నియమం ఉంది, సృష్టికి ఒక క్రమం ఉంది. ఆ నియమాన్ని క్రమాన్ని గ్రహతారకతుల్ని మార్చే అధికారం నీకు లేదు. నువ్వు నీ పాతాళ లోక సుఖానికై అభివృద్ధికై సూర్యకాంతిని అక్రమంగా ప్రసరింపచేశావు. అగ్ని వాయు అయస్కాంత ఇంధన శక్తుల్ని ఆకర్షించేశావు. ఫలితంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతిని విపరీత పరిణామాలు వచ్చాయి. ఏ గ్రహానికి ఏ లోకానికి ఎంతటి కాంతి ప్రసరించాలో, ఎంతటి ఉష్ణం ప్రసారం కావాలో ఒక నియమం ఉంది. అది విచ్ఛిన్నం చేశావు, కనుకనే ఇంతటి కథ నడిచింది.
5: అయినా అతడు మహాదానశీలి, ధర్మనిరతుడే కదా.
3: అందుకే ఈ యుక్తితో అతడికి గుణపాఠం నేర్పాను.
2: నా కళ్ళు తెరిపించావు మహానుభావ.
4: కాలమే ఎంత, నా మాంగళ్యానికి ఈ సామ్రాజ్యానికి ఎటువంటి కీడు రాకుండా రక్షించవయ్యా.
3: బలిదాన నిరతికి సద్గుణ సంపత్తికి మెచ్చి అతనికి సావర్ణ మనువు కాలంలో ఇంద్ర పదవిని అనుగ్రహిస్తున్నాను.
2: తమ ఆశీస్సులు.
0: నా జీవితాశయం మన్నంతర కాలానికి వాయిదా పడినది.
3: బలి, నువ్వు పాతాళానికి వెళ్లి నీ పాలనం నువ్వు చేసుకో. అమరావతిని ఇంద్రుడికి దత్తం చేస్తున్నాను. ఈ మన్వంతరం అంతా ఇదే వ్యవస్థ నడుస్తుంది. అంతేకాదు బలి, నీ వంటి చరితార్థుడి తలపై కాలుంచినందుకు ప్రాయశ్చిత్తంగా నేను నీ ద్వారపాలకున్నై ఉంటాను.
2: స్వామి, అంతటి శిక్షను మీరే విధించుకోవడం?
3: ధర్మం అందరికీ ఒకటే బలి, ధర్మపాలన అందరికీ విధి కాదా?
2: నాదో చిన్న కోరిక మహాశయ.
3: అడుగు.
2: నాకు ఈ భూలోక ప్రజలపై ఎంతో మక్కువ ఏర్పడినది. వీరిని చూడకుండా ఉండలేను కనుక ఏడాదికి ఒకసారి పాతాళ నుంచి పైకి వచ్చి నా ఈ లోకవాసుల్ని చూసుకుని ఆనందించే అవకాశాన్ని అనుగ్రహించు.
3: తథాస్తు బలి. ప్రజారంజక పాలనకు మారుపేరుగా 14 లోకాలకు ప్రసిద్ధమవుతుంది. మకర సంక్రాంతి పర్వదినాలలో నువ్వు భూలోకానికి వచ్చి నీ ప్రజల్ని ఆనందంగా చూసుకుంటావు. నీ రాకకు ఆనంద గౌరవ సూచకంగా ప్రజలు తమ లోగిళ్లలో ముంగిళ్లలో రంగురంగుల రంగవల్లులు అలంకరించి నీకు స్వాగతం పలుకుతారు.
2: ధన్యుని స్వామి.
3: బలి, నీ జీవితం లోకానికి గుణపాఠంగా నిలుస్తుంది. భౌతిక సుఖభోగ లాలస ప్రధానమైన ఐశ్వర్య సంపాదన మీ రక్ష సంస్కృతి నాగరికతల లక్ష్యం. ఇక్కడ ఆధ్యాత్మిక మానవీయ స్పందనలకు, మారణాయుధాలకు, వికృత భావాలకు ఉన్న ప్రాధాన్యం నిత్య సత్యాలకు, నియమనిష్టలకు లేదు. అందుకే నువ్వు రక్కసి ధనం, రక్కసి అధికారం మాయలో పడి నీ లోక పరిధిని అతిక్రమించావు. నీవలు ప్రకృతికి విరుద్ధంగా సంచరించి ప్రవర్తించే మనిషి ఎవరైనా, ఎంతటి వాడైనా పాతాళానికి పతనమై తీరుతాడని నీ జీవిత కథ హెచ్చరిస్తూ ఉంటుంది. ఆధ్యాత్మిక మానవతామృతం నిండిన సనాతన ధర్మం ఆచరించేట్టు మనిషి మార్గదర్శనం చేస్తూ ఉంటుంది. కేవలం భౌతికవాద విశృంఖలత్వం వద్దు, అలాగే కేవలం ఆధ్యాత్మికవాద అకర్మణ్యత వద్దు. భౌతిక ఆధ్యాత్మిక తత్వ సమ్మేళనమైన జీవన విధానం అందరికీ అనుసరణీయం. వామనావతారంలో త్రివిక్రమ సందేశం ఇదే.
2: ధన్యోస్మి మహానుభావ. తాతగారు మంగళాశాసనం పరగపోతున్నారు. భక్తవత్సల, నారాయణమూర్తి, నా తండ్రి కారణంగా ఆనాడు నరసింహాతారంలో దర్శనమిచ్చావు. నా మనవడు పరికారకుడుగా ఈనాడు వామన త్రివిక్రమ రూపంలో కన్న పండుగ చేశావు. ఒక జన్మలో 2 అవతారాలు చూసి అదృష్టం నాకు కలిగించావు. నీ స్మరణ, నీ దర్శనం అందరికీ శ్రేయదాయకం. ఈ మానవాళిని ఎప్పుడూ ఆశీర్వదిస్తూ ఉండు నా స్వామి. ఇంతకన్నా

0: పురాణుడు నాటకం విన్నారు. రచన శ్రీ పురాణపండ రంగనాథ్, నిర్వహణ శ్రీ ఏబి ఆనంద్, పర్యవేక్షణ శ్రీ డిబి రాజేంద్ర ప్రసాద్. ఇందులో వామనుడు నీలంరాజ్ హరిత, ప్రహ్లాదుడు శ్రీ ఏ శివరామరెడ్డి, శుక్రుడు శ్రీ ముసులూరు రత్నబోస్, బలి శ్రీ ఏబి ఆనంద్, వింధ్యావళి శ్రీమతి వై రాజకుమారి, బాణుడు శ్రీ ఎంఈఎస్ వర్మ, విప్రచిత్తు డాక్టర్ ఎస్వి సుబ్బరాజు, అదితి శ్రీమతి ఏ లక్ష్మీబిందు, కశ్యపుడు శ్రీ ఎన్ వాసుదేవరావు, ఇంద్రుడు శ్రీ కొప్పుల అశోకానంద్, విష్ణువు శ్రీ సిహెచ్ హేమాద్రి, బృహస్పతి శ్రీ మండూరి వెంకట్రావు, సముద్రుడు శ్రీ జె సంజీవరావు, అగ్ని శ్రీ వివి స్వామి, ఋషులు శ్రీ కె దేవదాస్, శ్రీ బి వెంకటేశ్వర్లు, శ్రీ డేవిడ్ రాజు, దౌవారికుడు శ్రీ పసుపుదేటి కృష్ణ, సాంకేతిక సహకారం శ్రీ ఏ మురళీకృష్ణ, వాద్య సహకారం శ్రీమతి బివి దుర్గా భవాని, శ్రీతులు ఎస్ జగన్మోహన్ రావు, కెవి కృష్ణ, టికె మల్లికార్జున శర్మ, పి సుబ్రహ్మణ్యేశ్వరరావు. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు. దశావతారం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు. చిత్రం దేవాలయం.

చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సిద్ శ్రీరామ్ పాడిన పాట చిత్రం అతిథి దేవోభవ.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి హనుమాన్ చిత్రం కోసం గౌరాహరి పాడిన పాట.

హెచ్ సునీత బృందం వారిచే ఆలపింపబడిన బతుకమ్మ పాటలు విన్నారు. నూరు పాయింట్ ఒకటి మెగాహెర్స్పై చిత్రగీతాలు వింటారు. ఫిదా చిత్రం నుంచి హేమచంద్ర పాడిన పాట.

0: Natano la soga.
1: హాయ్ చిత్రం నుంచి ఆర్పి పట్నాయక్ ఉషా పాడిన పాట.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మీకోసం
2: కాదు దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అక్క పెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. క్యాన్సర్ పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రాష్టంలో పొడి వాతావరణం కొనసాగుతోంది, నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోవా బయలుదేరి వెళ్లారు. గోవా కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న గోయ్ రాకోన్ యాత్రలో ఆయన ఈ సాయంత్రం పాల్గొనున్నారు. చీప్టెంప్స్ స్మారకం నుంచి కుంకోలిం బస్టాండ్ వరకు సాగే పాదయాత్రలో పాల్గొని అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి గోవా నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. విద్యారంగంలో సాంకేతిక పరిజ్ఞానం కీలక మార్పులు తీసుకొస్తోందని, ఏఐ ఆధారిత పరిష్కారాలు విద్యార్థుల అభ్యాస ప్రక్రియను మెరుగుపరుస్తాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎడ్యూటెక్ 2025 సర్వే ప్రకారం ఎడ్యుకేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న పిల్లల్లో 77% మంది ప్రాక్టీస్ లెర్నింగ్ కోసం వినియోగిస్తున్నారని చెప్పారు. సంప్రదాయ విద్యా విధానాలకు సాంకేతికతను జోడిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని, విద్యాసంస్థల సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు అందుబాటులోకి రావాలని సూచించారు. ఈ రోజు హైదరాబాద్ లో బ్రిలియన్స్ ఏఐ సాఫ్ట్వేర్ సూట్ ను మంత్రి ప్రారంభించారు. క్యాన్సర్ పై సమిష్టి పోరాటంతోనే విజయం సాధ్యమని మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ అన్నారు. గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన క్యాన్సర్ రన్ను వారు జెండా ఊపి ప్రారంభించారు. క్యాన్సర్ పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించి వ్యాధి నివారణ, ముందస్తు గుర్తింపు ప్రాముఖ్యతను తెలియజేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా మంత్రులు పేర్కొన్నారు. కాంగ్రెస్ కి ఢిల్లీలో ఒక న్యాయం, తెలంగాణలో బీజేపీకి మరో న్యాయమా అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ద్వంద్వ విధానాలపై ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ధర్నాలు, నిరసనలకు పోలీసులు అవకాశం కల్పించారని, రాహుల్ గాంధీ స్వేచ్ఛగా సభలు నిర్వహిస్తున్నా అడ్డుకోలేదని గుర్తు చేశారు. కానీ తెలంగాణలో బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావు సహా నేతలను పదే పదే గృహ నిర్బంధం చేస్తున్నారని ఆరోపించారు. దక్షిణాఫ్రికా పర్యటనను ముగించుకుని రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క

0: ఈ రోజు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాంగ్రెస్ శ్రేణులు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్ లో రాష్ట బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ముఖ్య సమావేశం జరిగింది. ప్రజలచ్చే ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా, ముఖ్యమంత్రిగా, అనంతరం ప్రధానిగా నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా పరిపాలన పూర్తి చేసుకున్న సందర్బంగా నేతలు ఆయనకు అభినందనలు తెలిపారు. మోదీ అనుసరిస్తున్న నాగరిక్ దేవోభవ సూత్రాన్ని కొనియాడారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ సహా పలువురు ఎంపీలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో విజయదశమి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఆరంభమయ్యాయి. నవరాత్రుల తొలి రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీదేవి రూపంలో దర్శనమిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ నవరాత్రి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ధ్వజారోహణ కార్యక్రమంలో పాల్గొన్నారు. సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా హైదరాబాద్ గన్ ఫౌండరీలో నిర్వహించిన ఉచిత మెగా మెడికల్ క్యాంపును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. గడిచిన 25 ఏళ్లుగా ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థంగా దేశానికి సేవ చేస్తున్నారని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట అధ్యకుడు రామచంద్రరావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. ఓటు హక్కు కోల్పోయిన బాధితులను ఆధారాలతో సహా తీసుకొస్తానని, అందుకు తేదీ సమయం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటర్ల జాబితా సవరణపై జరుగుతున్న ఆందోళనను తప్పుబడుతూ ఓటు కోల్పోయిన వారెవరైనా ఉన్నారా అని రామచంద్రరావు ప్రశ్నించడం సరికాదన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటును గతంలో వ్యతిరేకించిన నాయకులే నేడు ఆవిర్భావ దినోత్సవాలు జరుపుతున్నారని రాష్ట ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ విమర్శించారు. జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ,
1: తమ ఉనికిని కోల్పోయిన ఈ జిల్లాలో తమ ఉనికిని మళ్లీ ప్రభావాన్ని చూపేటువంటి ప్రయత్నంలో భాగంగానే మేము భావిస్తా ఉన్నాం. ఆవిర్భావ దినోత్సవం పేరిట 10 సంవత్సరాలు పూర్తవుతుందని, దశాబ్ది ఉత్సవాలు అనేటువంటి ఒక పేరిట బీఆర్ఎస్ ఈరోజు చేస్తున్నటువంటి నాటకాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు గమనించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.
0: రాష్టంలో పొడి వాతావరణం కొనసాగుతోంది. నైరుతి ఋతుపవనాలు బలహీనంగా ఉన్నాయని, వాటి ఉపసంహరణ రేఖ తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, జనగాం, భూపాల్పల్లి మీదుగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. మహబూబ్నగర్లో అత్యధికంగా 37 డిగ్రీల సెల్సియస్, పటాన్చెర్లో అత్యల్పంగా 17.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హనుమకొండలోని చారిత్రక శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజు అమ్మవారి మూలమూర్తికి 21 కలశాలతో అభిషేకం నిర్వహించారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారి ఈ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, నీలిమ దంపతులు ఉత్సవాలను ప్రారంభించగా వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అటవీ నేరాల నియంత్రణ, అటవీ సంపద సంరక్షణకు ఫారెస్ట్ కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ విక్రమ్ సింగ్ తెలిపారు. అక్రమ కార్యకలాపాలను అరికట్టడంతో పాటు అటవీ సంబంధిత ఫిర్యాదులు, సమాచారాన్ని సత్వరమే అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందన్నారు. జనగాం జిల్లా ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు జనగాం శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా ఉద్యమ సాధన కమిటీ వివిధ సంఘాల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు. రాష్ట సాధన కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు నివాళులర్పించి ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు. సంగారెడ్డి నియోజకవర్గంలోని సైదాపూర్ గ్రామ పంచాయతీ టీబీ ముక్త్ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ రాధికా రామ్ గౌడ్ సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ లో ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. మహబూబాబాద్ జిల్లాలో వానాకాలం 2026 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాల వడ్లను గుర్తించేందుకు సాంకేతిక నిపుణుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మొత్తం 230 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు నిర్ణయించగా వీటిలో 199 కేంద్రాలను సన్న రకాల ధాన్యం కొనుగోలుకు కేటాయించినట్లు పేర్కొన్నారు.

0: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలలో 2 రోజుల పాటు ఆసిఫాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ జిల్లా అధ్యకుడు బీజేపీ నాయకుడు కోవా విజయ్ నేతృత్వంలో జరిగే 12వ రాష్ట స్థాయి అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2026ను ఎంపీ గడం నగేష్ జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. దసరా పండుగ సందర్భంగా నేరాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రజల ఇళ్ల నుంచి బయటికి వెళ్లే ముందు తలుపులు కిటికీలకు పటిష్టమైన తాళాలు వేయాలని, వెనక తలుపులు బాల్కనీలను కూడా తనిఖీ చేసుకోవాలని సూచించారు.
1: నేను ఇక్కడే ఉన్నా.
2: మీకోసం కాదు, దీనికోసం మొబైల్ చార్జ్ చేయాలి.
1: బుర్రని చార్జ్ చేయి.
3: ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ చార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్.
1: చూసావా?
2: నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు.
3: ఇప్పుడు ఎలా మరి?
2: ఉందిగా ఫ్రీ వైఫై.
1: బుర్రని వాడు కాస్త.
3: పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై
2: అంటే మోసాలకి చెప్పే బై బై.
3: ఆర్బీఐ అంటుంది
1: చేయండి సరైన ఆరంభం అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
4: ముఖ్య వార్తాః ప్రధానమంత్రి అద్య తమిళనాడు రాజ్యే 13,000 కోట్యధిక రూప్యకాణాం నైకాసాం వికాస పరియోజనానాం శుభారంభం అకరోత్. అత్రావసరె తేనోక్తం యత్ ఇమాః పరియోజనాః సంపర్క వ్యవస్థాం వృత్తేః అవసరాంచ జనయిష్యంతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. ఏతేషాం సమాధాన ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్త ప్రతిభా వర్తతే. సర్వోచ్చ న్యాయాలయేన అధికారిభ్యః శాంతిపూర్ణ రీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం నిర్బాధ అంతర్జాలం చ సునిశ్చేతుం నిర్దిష్టం. నేపాలస్య గోరఖా జనపదె బూఢీ గండకీ నద్యాం జలవృద్ధి కారణేన ప్రభావితాః 50 జనాః సముద్ధారితాః. అపి చ భారత వెస్టిండీస్ దళయోః తృతీయా 20-20 స్పర్ధా అద్య ఇందోర్ నగరే ఆయోజ్యతే. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే భారతీయ ప్రౌద్యోగికీ సంస్థానస్య ప్రాంగణే ఆయోజితే భవ్య సమారోహే తమిళనాడు రాజ్యాయ 13,000 కోటి రూప్యతోప్యధికానాం వివిధానాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనం శిలాన్యాసం చ కృతవాన్. ఏతాసు పరియోజనాసు మార్గరేల పరివహనం, పత్తన మూలభూత సంరచన, పెట్రోలియం క్షేత్రం అథ వైజ్ఞానికానుసంధాన ప్రకల్పాః సమ్మిళితాః సంతి. అత్ర 7,00,000,000,000 రూప్యకాణాం రాష్ట్రీయ రాజమార్గ కార్యాణి, చెన్నై పత్తన వికాస పరియోజనాః, అమృత భారత స్థానక యోజనాయాః అంతర్గతం రేల స్థానకానాం నవీనీకరణం చ ముఖ్యమంగమస్తి. అత్రావసరే తమిళనాడు రాజ్యస్య ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయః అపి ఉపస్థితః ఆసీత్. సభాం సంబోధయతా ప్రధానమంత్రిణా అయం దివసః ఐతిహాసికావసరత్వేన వర్ణితః.
5: This is a historic day for Tamil Nadu. Today's program involves projects worth 13,000 crore rupees. We are inaugurating many completed projects and laying foundations for new ones. Some will make daily travel easier. Others will strengthen industry and trade. Together, they will create jobs for young people across Tamil Nadu. I congratulate the people of the state on this occasion.
4: సహ అవోచత్ యత్ ఏతైః పదక్రమైః సంపర్క వ్యవస్థా సుదృఢా భవిష్యతి. ఉద్యోగ వ్యాపారయోః విస్తారః సంపత్స్యతే, రాజ్యస్య యువభ్యశ్చ నూతనాః ఉద్యమావసరాః సృజ్యంతే. జనసేవాయాం స్వకీయ యాత్రాం సంస్మరన్ శ్రీమోదినా ఉక్తం యత్ సర్వకార ప్రముఖత్వేన సహ 25 వర్షాణి సంపూరితవాన్. యతః 1,000,000,000 వర్షస్య అక్టోబర్ మాసే గుజరాత్ రాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథగ్రహణాత్ ఆరభ్య ప్రధానమంత్రిత్వ పర్యంతం ఇయం యాత్రా అవిరతం ప్రచలతి. సహ ప్రత్యపాదయత్ యత్ భారతస్య ప్రగతిః స్వకీయాయాః సమృద్ధ సాంస్కృతిక న్యాసాత్, వైజ్ఞానిక ఉపలబ్ధిభ్యః ఆధునిక మూలభూత సంరచనాయాశ్చ శక్తిం గృహణాతి. ಪ್ರಧಾನಮಂತ್ರಿಣ ಐಐಟಿ ಮದ್ರಾಸ್ ಪರಿಸರೇ

0: సుధా గోపాలకృష్ణన్ మస్తిష్క కేంద్రమపి రాష్ట్రాయ సమర్పితం. ఇదం కేంద్రం శత సంఖ్యాధిక మానవ మస్తిష్కానాం కౌశికీయ సూక్ష్మతాయాం త్రి ఆయామీయ మానచిత్రీకరణస్య యుగాంతరకారి వైజ్ఞానిక ప్రయాసస్య భాగః అస్తి. యత్ర భ్రూణావస్థాతః వార్ధక్య పర్యంతం సంపూర్ణ ఆయుకాలస్య అధ్యయనం భవిష్యతి. ఇతః పూర్వస్మిన్ దివసే ప్రధానమంత్రిణా చెన్నై మెట్రో రైల ప్రకల్పస్య ద్వితీయ చరణస్య పూనమల్లి వడపల్లని మార్గఖండః అపి లోకార్పితః. యస్య నిర్మాణం ప్రాయః నవశతాధిక చతుస్సహస్ర కోటి రూప్యకైః అస్తి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య చెన్నై నగరే అవోచత్ యత్ సంప్రతి సంపూర్ణ విశ్వం ఉదీయమానానాం నూతనాహ్వానానాం నివారణాయ సమాధానాని అన్విష్యతి. సహ దృఢ విశ్వాసం ప్రాకటయత్ యత్ ఏతేషాం సమాధానానాం ప్రదానాయ భారతస్య యువసు పర్యాప్తా ప్రతిభా సామర్థ్యం సంభావనాశ్చ సంతి. అద్య సాయంకాలే చెన్నై నగరే జయగోపాల్ గారోదియా హిందూ విద్యాలయే ఆయోజితే స్వర్ణ జయంతి మహోత్సవే భాషమాణః ప్రధానమంత్రీ ఏతదుక్తవాన్. సహ విశేషతయా అవదత్ యత్ వికసిత భారతస్య సంకల్పం పూరయితుం దేశస్య యువశక్తిః మహత్వపూర్ణాం భూమికాం నిర్వక్ష్యతి. సర్వోచ్చ న్యాయాలయేన శాంతిపూర్ణరీత్యా ఏకత్రితానాం జనానాం అవైధ నిగడనం వారయితుం సామాన్యం ఆవాగమనం సంచాలితుం చ అధికారిణః నిర్దిష్టాః. న్యాయాలయేన దిల్ల్యాం మార్గావరోధాయ బ్యారికేడింగ్ వ్యవస్థాయాః సమీక్షా మెట్రో సేవాయాః సమయానుసారం సంచాలనం అంతర్జాల సేవా చ నిర్బాధరూపేణ ప్రవర్తయితుం ఆదిష్టం. న్యాయాలయేన ఉక్తం యత్ అధివక్తృణాం దాయిత్వానాం నిర్వహణే బాధా న కర్తవ్యా. సర్వోచ్చ న్యాయాలయస్య నిర్దేశానాం కథితోల్లంఘనాయ అవమానన కార్యాచరణ సంబద్ధ యాచికాయాం న్యాయాలయేనోక్తం యత్ అసౌ సమేషాం పక్షాణాం మంతవ్యం శ్రోష్యతి సునిశ్చితం చ కరిష్యతి యత్ కస్మయపి అసౌవిధ్యం న భవేత్. సంస్కృత వార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే.
1: విశద వృత్తాంతాయ ఎక్స్ మాధ్యమే @AIR న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. యూట్యూబ్ మంచే చ న్యూస్ ఆన్ AIR ఆఫీషియల్ వాహిన్యాః అనుగ్రాహకాః భవంతు.
0: నవదినాత్మకః నవరాత్ర మహోత్సవః అద్య మహతా ఉత్సాహేన భక్తిభావేన చ ప్రారబ్ధః. అయం మహోత్సవః దుర్గాదేవ్యాః నవానాం స్వరూపాణాం ఆరాధనాయై సమర్పితః అస్తి. శారదీయ నవరాత్రస్య ప్రథమదినే మాతుః దుర్గాయాః శైలపుత్రి రూపస్య అర్చనా విధీయతే. హిమాలయతనయా శైలపుత్రి శక్తిం స్థైర్యం నవారంభం చ ద్యోతయతి. శ్రద్ధాలవః దేశస్య ప్రసిద్ధేషు దేవీమందిరేషు దర్శనార్థం గచ్ఛంతి. అత్రావసరే ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చ దేశవాసిభ్యః నవరాత్ర పర్వణః శుభకామనాః దత్తవంతౌ. రైల్వే చయన పరిషదా 26వ 2000తమస్య స్నాతకస్తరీయ నియుక్తయే అధిసూచనా ప్రకాశితా. రైలమంత్రాలయేన సూచితం యత్ 48వ 5500తమ స్నాతకస్తరీయ పదానాం కృతే ఇయం చయన ప్రక్రియా ఆయోజ్యతే. రైలమంత్రాలయస్య వివరణానుసారం అస్యాం నియుక్తి ప్రక్రియాయాం చత్వారః ప్రముఖ సంవర్గాః సమావిష్టాః. యేషు ముఖ్య వాణిజ్యిక సహ యాత్రాపత్ర పర్యవేక్షకః వస్తుయాన ప్రబంధకః కనిష్ట లేఖా సహాయక సహ టంకకః అథ చ వరిష్ఠ లిపిక సహ టంకకః ఇత్యాదీని పదాని అంతర్భవంతి. అస్యాః ప్రక్రియాయాః కృతే అంతర్జాల మాధ్యమేన ఆవేదన గ్రహణం అక్టోబర్ మాసస్య 8వ దినాంకే ప్రారబ్ధం. యోగ్యాః అభ్యర్థినః చ ఆగామి మాసస్య 6వ దినాంకం యావత్ స్వ ఆవేదనపత్రాణి ప్రేషయితుం శక్నువంతి. గతదినే పూర్వోపాయరూపేణ నిగడితాః సిజెపి సమూహస్య నేతారః అభిజిత్ దీప్కె ఆశుతోష్ రాంకా సహైవ సౌరవదాసః ఇత్యేతే అద్య నవదిల్ల్యాం విశేష కార్యపాలక దండాధికారి న్యాయాలయేన విమోచితాః. దిల్ల్యారక్షిదళేన సంసూచితం యత్ సర్వవిధానాం విహిత వైధానిక ప్రక్రియాణాం పాలనానంతరం ఏతే త్రయః జనాః అద్య ప్రాతఃకాలే దిల్లీ ఛావనీ స్థితే విశేష కార్యపాలక దండాధికారిణః సమక్షం ప్రస్తుతాః. ఆరక్షి ప్రశాసనేన స్పష్టీకృతం యత్ ఏకవర్ష పర్యంతం

0: शांति व्यवस्थां सदाचारं च रक्षितुं एतेभ्यः 50,000 रूप्यकाणां प्रतिभूबन्ध प्रपत्रं स्वीकृत्य मुक्तिः प्रदत्ता। नेपालस्य गोरखा जनपदे बूढी गण्डकी नद्याः जलस्तरे आकस्मिक वृद्धेः अनन्तरं तटवर्ती निवासिनः सुरक्षितस्थानेषु गन्तुं परामृष्टाः। जलवृद्धिकारणेन प्रभाविताः 50 जनाः समुद्धारिताः। अद्य प्रातःकाले जलवृद्धिकारणेन अनेकानि गृहाणि जलप्रवाहे गतानि। भारत वेस्टइंडीज दलयोः 20-20 क्रिकेट स्पर्धा मालिकायाः तृतीया क्रीडा अद्य इंदौर नगरे आयोज्यते। भारतीय समयानुसारेण इयं स्पर्धा रात्रौ 7 वादने आरप्स्यते। इतः पूर्वं दलद्वयं श्रृंखलायां साम्यत्वं संधत्ते। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ సాయంత్ర ప్రసారాలను మీకోసం వినిపిస్తున్న మీ రేడియో నేస్తం డాక్టర్ డిఎల్ అనురాధ. ముందుగా ఈ సాయంత్ర ప్రసారంలోని అంశాలు. ఈ సాయంత్రం 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:50 వ్యవసాయ సూచనలు. 7 మార్కెట్ ధరలు. 7:05 తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 శంకర్రావు బృందం వారి జానపద గేయాలు వింటారు. 7:45 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమములు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వింటారు. 10:00 అఖిల భారత రవివాసరీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి ఈపూట ప్రసారంలోని ముఖ్యాంశాలు.

ఇక రేపటి ప్రసారంలోని అంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎన్ తేజశ్రీ. 6:35 రైతు సమాచారంలో గులాబీ సాగు సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వీచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం. 10:00 బతుకమ్మ పాట తెలంగాణ ఆట రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజన్ సర్జన్ మిశ్రా గార్లి గాత్రయుగళం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నవదుర్గలను కొలుద్దాం ప్రసంగం. ఇంకా ఆర్థిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దూ వార్తలు. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహార్ సమాచార్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఏకచిత్రగానం వింటారు. 4:00

చిత్రగీతాలు 5 గంటలకు ఎన్ శిరీషా బృందం వారి బతుకమ్మ పాటలు వినవచ్చు. 5:30 చిత్రగీతాలు వింటారు. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 6:35 చిత్రగీతాలు వినవచ్చు. 6:45 హిందీ సామూహిక గీతం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారంలో పీసీఓఎస్ సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం. ఇంకా భూసారం ఎరువులకు గల సంబంధం టాక్ వింటారు. 7:45 వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్దశేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 8:30 కిన్నెర లహరి. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ 9. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. 9:30 మధురిమ. 10:00 శ్రీ విజయకృష్ణ నాట్య మండలి వారి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. చిత్రగీతాలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
1: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158.

చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సమయం 6:50 కావస్తుంది. మరి

కొద్దిసేపట్లో వ్యవసాయ సూచనలు 7 గంటలకు మార్కెట్ ధరలు, 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి.

అందరికీ నమస్కారం. నేను డాక్టర్ నేరుడు హారిక, అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ పెబ్బేర్ లో పనిచేస్తున్నాను. ఆక్వాపోనిక్స్ విధానంలో చేపల పెంపకం ఎలా? ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలము మరియు తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఎందుకు జరుగుతుంది అనంటే, నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచడంలో ఈ వ్యవస్థ అనేది తోడ్పడుతుంది. చేపలను ట్యాంకులలో పెంచుతూ ఉంటాము. చేపలకే అవసరమైన ఆహారం వేసినప్పుడు చేపలు ఆహారాన్ని తిన్న తర్వాత వ్యర్థాలని బయటికి వదులుతూ ఉంటాయి. ఈ వ్యర్థాలని వదిలిన తర్వాత ఏదైతే నీరు ఉంటుందో అది కలుషితం జరిగే అవకాశం ఉంటుంది. మనకి నార్మల్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ లలో ఈ వాటర్ అనేది ఎప్పుడు బయటికి పంపించి కొత్త నీటిని వాడుతూ ఉంటాము. బట్ ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను రిలీజ్ చేస్తాయి. వదిలిన తర్వాత ఈ వాటర్ అనేది మళ్లీ తిరిగి దీన్ని వాడుకునే వ్యవస్థలో భాగంగా నీటిలోని పోషకాలు ఏదైతే విడుదలవుతున్నాయో అవి మొక్కల పెరుగుదలకి మనము వాడుకోవచ్చు. ఈ పోషకాలు అనేది నేరుగా ఒక సహజ వనరుగా ఉపయోగపడుతుంది. అండ్ మనం ఇప్పుడు ఎక్కువగా ఆర్గానిక్ ఫుడ్ తినడంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాం కాబట్టి ఆక్వాపోనిక్స్ విధానంలో వ్యవసాయం చేయడం అనేది కూడా ఒక రకంగా ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్షన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో దీంట్లో చేపలు వ్యర్థాన్ని నీటిలోకి వదిలిన తర్వాత ఆ వ్యర్థాల నుంచి వచ్చేటువంటి పోషకాలనేవి మొక్కలనేవి తీసుకుంటాయి. ఈ మొక్కలు ఆ వ్యర్థాన్ని వ్యర్థపున్నటువంటి నీటిని శుభ్రపరిచిన తర్వాత ఆ నీరు అనేది మళ్లీ చేపల పెంపకానికి తిరిగి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇందులో మనకి రెండు ప్రధాన వ్యవస్థలు ఉంటాయి, రెండు భాగాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చి ఆక్వాకల్చర్ భాగము, ఇంకొకటి హైడ్రోపోనిక్ భాగము. ఆక్వాకల్చర్ భాగంలో చేపలను మనం పెంచుకుంటాము, హైడ్రోపోనిక్ భాగంలో మనం మొక్కల్ని పెంచుకునే భాగము. ఇందులో మొక్కలు, మనకు అవసరమైన మొక్కలన్నింటినీ కూడా ఇందులో పెంచుకుంటూ ఉంటాము. ఆక్వాపోనిక్స్ లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంకు, ఇంకొకటి ఫిల్టరేషన్స్. సో ఎట్లా జరుగుతుంది ఫిల్టరేషన్ అనంటే, చేపలు వ్యర్థాలను బయటికి వదిలిన తర్వాత ఈ మెకానికల్ ఫిల్టర్, తర్వాత బయోలాజికల్ ఫిల్టర్, ఈ ఫిల్టర్స్ లలో అవి మొత్తము ఆ మలినాలన్నింటినీ తీసేస్తుంది. తర్వాత హైడ్రోపోనిక్ యూనిట్, ఎక్కడైతే మొక్కలు పెరుగుతాయో ఆ పెంచే భాగంలోకి ఫిల్టర్ అయిన వాటర్ అనేవి వెళ్తాయి. అక్కడ ఏదైతే నీటిలో కరిగి ఉన్న పోషకాలు అనేవి అన్ని కూడా మొక్కలనేవి తీసుకోవడం జరుగుతుంది. సో దీంట్లో మెయిన్ గా మనకి నైట్రేట్లు అనేవి మొక్కల పెరుగుదలకి అండ్ ఇతర పోషకాలు అనేవి కూడా ఉపయోగపడతాయి. దాని తర్వాత ఏదైతే వాటర్ లో నుంచి పోషకాలు అనేవి మొత్తము వెళ్ళిపోయిన తర్వాత, సో క్లీన్ అయిన వాటర్ కూడా మనకి సంపులోకి అనేది వెళ్తుంది. సంపులు ఏంటంటే, వాటర్ అనేవి తాత్కాలికంగా కొద్ది సమయం వరకు నిల్వ చేయడం కోసం మేము సంపును వాడుకుంటాము. ఈ సంపులో నుంచి మళ్ళీ నీరు అనేది తిరిగి చేపల ట్యాంక్ లోకి మళ్ళీ ఒక పంపు ద్వారా మనము దీన్ని పంపిస్తూ ఉంటాము. సో ఇలా ఆక్వాపోనిక్స్ లో వాటర్ అనేది

తిరుగుతూనే ఉంటుంది. అండ్ ఆక్వాపోనిక్స్ విధానంలో ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఈ ప్రయోజనాలు వచ్చేసి మనకి నీటి పొదుపు. సో మొదటిగా వచ్చి ప్రయోజనాలలో ఆక్వాపోనిక్స్ వల్ల నీటి పొదుపు అనేది, నీటిని పదే పదే ఉపయోగించడం వల్ల సాధారణ వ్యవసాయం లేదా చేపల చెరువులలో పోలిస్తే నీటి వినియోగం అనేది చాలా తక్కువ అవుతుంది. తర్వాత తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి సాధించడం. తక్కువ స్థలంలోన చేపలు మరియు మొక్కలను కూడా పెంచవచ్చు కాబట్టి ఇంటి దగ్గర పెరట్లలో అండ్ పట్టణ ప్రాంతాలలో కూడా ఈ ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కల పెంపకం అనేది చేసుకోవచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి తక్కువ స్థలంలో ఉత్పత్తి అనేది రెండు భాగాలుగా వస్తుంది. ఒకటి ఏమో మనకి చేపల నుంచి రావచ్చు, ఇంకొకటి మొక్కల నుంచి రావచ్చు. అండ్ రెండు రకాల ఉత్పత్తులు అనేవి కూడా వస్తున్నాయి కాబట్టి మనకి వచ్చే ఆదాయం అనేది కూడా రెండింతలు అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంకొకటి చేపల వ్యర్థాల వినియోగం. సో చేపల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలలో పోషకాలు ఉంటాయని చెప్పాను. పోషకాలు కూడా ఏమవుతాయంటే మొక్కలు తీసుకోవడం వల్ల ఈ మొక్కలకి ఎటువంటి బయట నుంచి రసాయనాలు అవసరం లేకుండా మొక్కలు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎక్కడ చూసుకున్నా మనకి మొక్కలు అనేవి కానీ కూరగాయలు అనేవి ఎక్కువ రసాయనాలు ఎరువులు వాడి వాటిని పెంచుతున్నారు. చేపలతో అనుసంధానించి మనం పెంచడం ద్వారా చేపల వ్యర్థాల నుండి వచ్చే పోషకాలు మొక్కలకి ఉపయోగపడడం వల్ల అదనపు ఎరువులు వేయడం అనేది కొంచెం తగ్గుతుంది. తరువాత కాలుష్యం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మెయిన్ గా నీరు అనేది వాడిన తర్వాత నీటిని ఏదైతే పాడైపోయిన నీరు అంటే చేపలు పెంచిన తర్వాత కాలుష్యం అయిపోయిన నీరుని మనము వ్యర్థాలని బయటికి పంపిస్తూ ఉంటాము. ఈ వ్యర్థాలు అనేవి బయటికి వెళ్లకుండా ఆ వ్యర్థాలలో ఉండేటువంటి పోషకాలని మొక్కలు తీసుకోవడం వల్ల ఆ నీరు అనేది అక్కడే సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి కాలుష్యం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ సంవత్సరం పొడుగునా ఈ ఉత్పత్తి అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం చెరువులలో చేపలు పెంచుకోవాలి అని అంటే కొన్ని సందర్భాలలో నీరు ఉండకపోవడము, చెరువులు ఎండిపోవడము అలాంటివి జరుగుతుంటది. ఇట్లాంటి సిస్టమ్స్ లలో మనము తక్కువ నీటితో ఎక్కువ ప్రొడక్షన్ అనేది చేయవచ్చు. సో సంవత్సరం పొడవునా కూడా ఉత్పత్తి జరిగే అవకాశం అనేది ఉంటుంది. ఇందులో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి రెండు రకాల పంటలు అనేవి కూడా ఎక్కువగా వస్తాయి. దీంతోపాటు కొన్ని పరిమితులు నష్టాలు కూడా ఉంటాయి. ఏంటి అని అంటే ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనము ఈ సిస్టమ్ ని డెవలప్ చేసుకోవాలి అని అంటే ట్యాంకులు కానీ పైపులు కానీ ఫిల్టర్లు ఈ పరికరాలన్నింటినీ ఏర్పరచుకోవాలని అంటే మొదట కొంచెం ప్రారంభ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకొకటి వచ్చేసి విద్యుత్ అవసరం. సో మీకు ఇక్కడ పంప్ అనేది తీసుకోవాలని చెప్పాను. ఈ పంప్ అనేది ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ కి నీటిని పంపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ పంపు వల్ల అది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి. నిరంతరం నడవాలి అని అంటే విద్యుత్ అనేది కూడా అవసరం. సో దీనికి కొంచెము విద్యుత్ని ఎక్కువగా వాడుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో విద్యుత్ అవసరం అనేది ఎప్పుడు ఉండాలి. లేదు అని అంటే ఆల్టర్నేట్ గా మనము వేరే బ్యాకప్ సిస్టమ్స్ నైనా పెట్టుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. ఎందుకు అనంటే చేపలు మొక్కలు బ్యాక్టీరియా వీటి మధ్య సమతుల్యతను సరిగ్గా నిర్వహించాలి. నిర్వహించకపోతే చేపలు మొక్కలు సరిగ్గా ఉండి బ్యాక్టీరియా మంచిగా పనిచేయలేకపోయిందనుకోండి అప్పుడు బ్యాక్టీరియా అనేది చేసే పని ఏదైతే ఉందో నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది సరిగ్గా జరగకపోవడం వల్ల మనకి నైట్రేట్స్ అనేవి రిలీజ్ అవ్వవు. సో ఈ నైట్రేట్ రిలీజ్ అవ్వనప్పుడు మొక్కలకు అవసరమయ్యే పోషకాలు అనేవి కూడా దొరకవు. సో దాని ద్వారా ఏమైతుంది మొక్కలు అనేవి పెరుగుదల అనేది ఆగిపోతుంది. సో ఈ సిస్టమ్ లో ఈ మూడిటి యొక్క కలయిక అనేది సమతుల్యత అనేది చాలా అవసరం. అండ్ నెక్స్ట్ వచ్చేసి పరికరాలు పనిచేయకపోతే సమస్య అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. సో మెయిన్ గా చెప్పినట్టు పంప్. సో మనం వాటర్ ని ఒక దశ నుంచి ఇంకో దశలోకి పంప్ చేస్తున్నాం కాబట్టి ఈ పంప్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఏరేషన్ వ్యవస్థ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లయితే జీవించడానికి ఆక్సిజన్ అవసరమో చేపలు కూడా నిరంతరం జీర్ణక్రియకి కానీ అవి బతికి ఉండడం కోసం ఏరేషన్ అనేది చాలా అవసరం. నీటిలో నీటి నాణ్యత అనేది చాలా ఇంపార్టెంట్. నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి. సో ఇందులో ఏంటంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో పిహెచ్ కానీ ఉష్ణోగ్రతలు కానీ ఎక్కువ ఉష్ణోగ్రత ఉందనుకోండి చేపలు అనేవి ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ మొక్కలు కూడా

ఎక్కువగా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ అదే విధంగా బ్యాక్టీరియా కూడా ఒక నియంత్రిత ఉష్ణోగ్రత దగ్గర మాత్రమే పనిచేస్తుంది. అండ్ పిహెచ్ లో కూడా మొక్కలు ఒక నియంత్రిత పిహెచ్ లో మాత్రమే అవి పోషకాలను తీసుకునే సామర్థ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ మూడు

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వ్యవసాయ సూచనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం, నువ్వంటే నాకిష్టం. ఈ చిత్రం కోసం సోను నిగమ్ సంగీత ఆలపించిన గీతం విందాం. గీత రచన కందికొండ, సంగీతం కోటి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది అక్కపెద్ద మృణాలిని. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్లలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సాయంత్రం చెన్నైలో జయగోపాల్ గరౌడియా హిందూ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ వేడుకల్లో మోదీ ప్రసంగించారు. వికసిత్ భారత్ ను సాకారం చేయడంలో యువత కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. దేశ యువతకు అపారమైన అవకాశాలు అందిస్తోందని, వారు తమ సామర్థ్యాన్ని గ్రహించి దేశాభివృద్దికి దోహదపడాలని కోరారు. యువత అభివృద్ది చేసే వినూత్న ఆలోచనలు, పరిష్కారాలు దేశ భవిష్యత్తునే కాకుండా ప్రపంచ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దాయని పేర్కొన్నారు.
1: विकसित भारत के लिए जो नए आइडियाज चाहिए, जो नए सॉल्यूशंस चाहिए, उनसे भारत ही नहीं विश्व का भविष्य भी तय होगा. टुडे द वर्ल्ड इज लुकिंग फॉर सॉल्यूशंस एंड यू हैव द पोटेंशियल टू प्रोवाइड दिस दोज सॉल्यूशंस.
0: దేశ తయారీ రంగ వృద్ధిని ప్రస్తావిస్తూ, ఈ రంగం విస్తరణ యువతకు ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించిందని మోదీ అన్నారు. దేశ రక్షణ రంగ ఎగుమతులు 50 రెట్లు పెరిగాయని, ఇంజనీరింగ్ ఎగుమతులు కూడా కొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయని మోదీ చెప్పారు. భారత్ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద మొబైల్ ఫోన్ల తయారీదారుగా అవతరించిందని ప్రధానమంత్రి అన్నారు. 2014 నుంచి ఎలక్ట్రానిక్స్ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు.
1: आज कंपोनेंट से टेक्नोलॉजी और फिनिश प्रोडक्ट का हर राज्य में केंद्र सरकार प्रोडक्ट चेन को मजबूत कर रही है और इन्हीं कोशिशों का परिणाम है आज हम दुनिया के सेकंड लार्जेस्ट मोबाइल मैन्युफैक्चरर है. 2014 से अब तक हमारे इलेक्ट्रॉनिक्स एक्सपोर्ट 11 टाइम्स बढ़े हैं, हमारे डिफेंस एक्सपोर्ट 50 टाइम्स बढ़े हैं.
0: ప్రభుత్వాలు మారినప్పటికీ తమిళనాడు అభివృద్దికి, దాని ప్రజల సంక్షేమానికి తన నిబద్దత మారలేదని ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ సహకారంతో ఈ ప్రయాణాన్ని తను కొనసాగిస్తానని మోదీ తెలిపారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు చెన్నైలోని ఐఐటి మద్రాస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో తమిళనాడు వ్యాప్తంగా 13,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులలో రోడ్డు, రైలు రవాణా, పోర్టు మౌలిక సదుపాయాలు, పెట్రోలియం, శాస్త్రీయ పరిశోధన వంటి రంగాలున్నాయి. ఈ కార్యక్రమానికి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కూడా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులలో సుమారు 3,700 కోట్ల రూపాయల విలువైన జాతీయ రహదారి పనులు, చెన్నై పోర్ట్, కామరాజర్ పోర్ట్, విఓ చిదంబరనార్ పోర్టులలో చేపట్టిన కార్యక్రమాలు, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రైల్వే స్టేషన్ల అభివృద్ది వంటివి ఉన్నాయి. గుజరాత్లోని అహ్మదాబాద్లో రేపు ప్రారంభం కానున్న బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ప్రారంభించనున్నారు. భారతదేశ బ్రిక్స్ అధ్యక్షతన గుజరాత్ ప్రభుత్వ సహకారంతో కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఈ క్రీడలను నిర్వహిస్తోంది. తమ సాంప్రదాయ దేశీయ క్రీడా పద్దతులను ప్రదర్శించడానికి బ్రిక్స్ సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధుల బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొనున్నాయి. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటీ తీరంలో 305 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ మునిగిపోవడంతో 15 మంది పిల్లలతో సహా 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస సంస్థ వెల్లడించింది. జిబౌటీ నుంచి యోమన్కి వెళ్తున్న ఈ పడవ గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది. 80 మందికి పైగా ప్రాణాలతో బయటపడగా కనీసం మరో 110 మంది ఆచూకీ గల్లంతయ్యారు. హార్న్ ఆఫ్ ఆఫ్రికా ప్రాంతానికి చెందిన 1,000,000 మంది వలసదారులు మెరుగైన ఆర్థిక అవకాశాలు, భద్రత కోసం జిబౌటీ మీదుగా ప్రయాణించి బాబ్ ఎల్ మండెడ్ జలసంధిని దాటి గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారని అధికారులు తెలిపారు.

ఆకాశవాణి వార్తలు వింటున్నారు. సౌదీ అరేబియాలోని రియాద్ లో ఉన్న కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో హౌతీలు జరిపిన దాడిని ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ దాడిలో 12 మంది మరణించగా మరో 309 మంది గాయపడ్డారు. ఈ దాడి నిన్న జరిగిందని, దీనివల్ల పలువురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ జీఏసీఏ తెలిపింది. గత కొన్ని రోజులుగా రియాద్ లోని కింగ్ ఖాలిద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై వరుసగా జరుగుతున్న దాడులను, ముఖ్యంగా నిన్న జరిగిన దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడుల వల్ల ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లిందని మృతుల కుటుంబాలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ సంతాపం తెలిపింది. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ప్రజలు మౌలిక సదుపాయాలే లక్ష్యంగా పదే పదే జరుగుతున్న దాడులు ఆమోదయోగ్యం కాదని, అటువంటి చర్యలను తక్షణమే నిలిపివేయాలని అధికారులు తెలిపారు. సౌదీ అరేబియా సార్వభౌమాధికార పరిరక్షణలో ఆ దేశ ప్రజలకు, ప్రభుత్వానికి భారత్ సంఘీభావంగా నిలుస్తుందని అధికారులు తెలిపారు. రాయల్ నేవీతో కలిసి భారత్ యూకే ద్వైపాక్షిక సముద్ర విన్యాసం కొంకన్ 26లో పాల్గొనేందుకు భారత నావికాదళ నౌక ఐఎన్ఎస్ త్రిశూల్ యునైటెడ్ కింగ్డమ్ లోని ప్లైమౌత్ కు చేరుకుంది. ఈ విన్యాసాలు గురువారం వరకు ప్లైమౌత్ తీరంలో రెండు దశల్లో జరుగుతాయని, ఇరు దేశాల నౌకాదళాల మధ్య పరస్పర సహకారాన్ని, అవగాహనను పెంచుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. లైంగిక దుష్ప్రవర్తన ఆరోపణల కారణంగా జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం నుండి తొలగించిన పార్లమెంటు సభ్యుడు బిమోల్ అకోయిజంపై చర్యలు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని బీజేపీ విమర్శించింది. ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో బీజేపీ ఎంపీ బాన్సురి స్వరాజ్ మాట్లాడుతూ, ఈ విషయంపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం మౌనం వహించడంపై ప్రశ్నలు లేవనెత్తింది. పార్టీ ఎంపీపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని, ఆయనను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆమె కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీని డిమాండ్ చేసింది. రాస్ అల్ ఖైమా తీరంలో ఎంటీ జమ్ నెంబర్ 2 అనే చమురు ట్యాంకర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 22 మంది భారతీయ సిబ్బందిని రక్షించినట్లు దుబాయ్లోని భారత కాన్సులేట్ జనరల్ ధృవీకరించింది. యుఏఈ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని, భారతీయ నావికులకు సాధ్యమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నామని కాన్సులేట్ తెలిపింది. నిన్న ఒక చమురు ట్యాంకర్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న తర్వాత యుఏఈ నేషనల్ గార్డ్ కమాండ్ కు చెందిన కోస్ట్ గార్డ్ విభాగం 22 మంది భారతీయులను రక్షించింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులు నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ రిక్రూట్మెంట్ 2026 కోసం నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఇండియన్ రైల్వేస్ వ్యాప్తంగా 3548 గ్రాడ్యుయేట్ స్థాయి పోస్టుల కోసం ఈ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ రిక్రూట్మెంట్ లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సహా 4 కేటగిరీల పోస్టులు ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 8 ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు వచ్చే నెల 6వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ రాజస్థాన్లలో ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మంగళవారం వరకు కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కర్ణాటక, కొంకన్, గోవాలో ఈ రోజు అక్కడక్కడ వేడిగా, ఉక్కపోతగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న 3వ T20 మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. కాగా రాంచీలో జరిగిన 2వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ 6 వికెట్ల తేడాతో భారత్ పై విజయం సాధించడంతో 5 మ్యాచ్ల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1 సమంగా ఉన్నాయి. ప్రపంచం ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కారాల కోసం చూస్తోందని, వాటిని అందించే ప్రతిభా సామర్థ్యం భారత యువతకు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. బ్రిక్స్ సాంప్రదాయ దేశీయ క్రీడల ప్రదర్శన 2026ను కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రేపు ప్రారంభిస్తారు. తూర్పు ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ మునిగిపోయిన ఘటనలో 109 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ వలస

0: సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. శంకర్రావు బ్రహ్మం వారిచే ఆలపింపబడిన జానపద గేయాలు వింటారు.

మము రచించేరు తల్లి మాయవ మేడారం సమ్మక్క. మా ఊరు వాడా గొడ్డు గోదను సల్లంగా కాపాడు తల్లే. మా పిల్ల జల్లా సల్లా సవరును సల్లంగా కాపాడు.

ఈ విధంగా సమ్మక్క భర్త పగిడిద్దరాజు మేడారం మండలాన్ని కాకతీయ చక్రవర్తులకు సామంతరాజుగా కోయ ప్రజల్ని పరిపాలించాడు. అయితే విధి వక్రించి ఈ ప్రాంతం వరుసగా నాలుగేళ్లు వర్షాలు లేక కరువు కోరల్లో చిక్కింది. అప్పుడు పడిగిద్దరాజు కాకతీయ ప్రభువులకు

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8357576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. పూజ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లెందు బాటం ఫీడ్ బస్తీ నుంచి చిన్నపాసి, కన్నపాసి, బాలాపాసి, అరుణ్దేవి, అరుణ్ కుమార్, అమృత, అనుష, కీర్తి, బబిత, కృష్ణ చరిత, శతాక్షి, అంబు, రాధాపాసి, బాబాపాసి, రోహిత్, రోష్ని, రోహిత్ వల్లి, రాజా, అమృత, అక్షయ, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, వెంకటేశ్వరరావు, జగన్మాత, ఎండి షాకీర్, ఉమా, పార్వతీబాయి, చోటా పూరన్ పాసి, ఉమాశంకర్.

ఇదాలోకం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెంది 14వ నెంబర్ బస్తీ నుంచి భారత్ లాల్ పరదేశీ, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, లక్ష్మీప్రసాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్.

కిన్నరం లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. అంకుశం చిత్రం నుంచి పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుంచి సుబ్బలక్ష్మి, కార్తీక్, ప్రత్యూష, విజయ్, వాణి, ప్రభావతి, పార్వతీశం, రాజేశ్వరి, హరీంద్రనాథ్, కృష్ణకుమారి, మూర్తి, భానుమతి, రవీంద్రనాథ్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు సంగారెడ్డి జిల్లా హతిమూర్ మండలం నుంచి దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్ మరియు వారి కుటుంబ సభ్యులు

సప్తపది చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, ఇల్లెందు కాలరీస్ కళాశ్రీ బస్తీ నుంచి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మీదేవి, రూపేష్ కుమార్ యాదవ్, కళ్యాణ్ చక్రవర్తి, అనూష, దూడం ఉమాశంకర్, రజిత, కుమారస్వామి, సుజాత, రాములు, జయలక్ష్మి, ఆనంద్, నరసింహారావు మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రామవరం ఎస్సీబీ నగర్ నుంచి మారేపల్లి శ్రీనివాస్ శర్మ, భాగ్యలక్ష్మి, మనోజ్, గాయత్రి, విహారీ, విరించి, మాధవ్, భార్గవి, ప్రశాంత్, దీప్తి, అనురాధ, సీత, సుధాకర్, శిరీష, శ్రీరామ్, సుహాస్, అర్జున్, చిన్మయీ, వినోద్, వర్ధాన్, విధున్.

జగదంబ కదంబ వన ప్రియ వాత విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకేతవ భంజని కైటవ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే ఛన్న ఛన్న ఛన్న ఛన్ను హీకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నట నాయక నా

శైలని పుంజగతే మృగగణ భూత మహాశబరి గణ శృంగణ సంభృత కేలిపుతే జయ జయతే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని

లక్ష్మీదేవి పల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం నుంచి. నరసింహారావు, ధనలక్ష్మి, కిరణ్, స్వప్న, జ్యోతి, అవినాష్ వర్మ, కిషోర్ బాబు, లావణ్య, కోటమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు.

వాల్మీకి రామాయణం చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ మండలం గరీబ్పేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జస్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరాస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ నుంచి శ్రీనివాస్, యశోద, సతీష్, ప్రశాంతి, శైలజ, శ్రీనివాస్, ఫణి, విజయ, శ్రీ సూర్యకుమార్, పద్మావతి.

రుద్రనేత్ర చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం నుంచి శ్రీనివాసరావు, పద్మ, నరేష్, హర్షిత, జోషిక, అకుల్, సుధాకర్, లలిత, రామ్మూర్తి, స్వరూపరాణి, సావిత్రి మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి వరలక్ష్మి, పద్మజ, ప్రకాష్, రాధా, సీతారాం, భాస్కర్, పూర్ణిమ, స్వాతి.

మరీ హరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. దొంగాట చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాస్విక, శ్రీరామ్ హనుమాన్లు, హరీష్, అరుణ్, అజయ్, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, హైదరాబాద్ నుంచి గణేష్ కుమార్, సంధ్యారాణి, సురేష్, దమయంతి, విజయలక్ష్మి, యశ్వంత్, హేమశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు.

లక్ష్మి చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పాల్వంచ నవభారత్ నుంచి శ్రీను, సంధ్య, ఉమాదేవి, లిఖిత్, హర్షిత్, నేహా, లిహాన్, వెంకట్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కొత్తగూడెం రామ్నగర్ నుంచి శాలిని, విజయలక్ష్మి, విక్టోరియా, మల్లేశ్వరి, తస్లీమ, సునీత, సుజయాత, నూరి, స్వర్ణ, జరీనా, మంగతాయారు, స్వప్నకుమారి, లక్ష్మి, హసీనా, నాగమణి, కృష్ణకుమారి.

రవి లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. జయం మనవేరా చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతానగర్ రాఘవాపురం నుంచి గుండూరు వెంకటరాములు, అదృష్టము చాడిబాబు, ప్రభుదేవ, భద్రమదేవి, కళ్యాణదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. కొలంకొండ నుండి పద్మజ, ప్రకాష్, రాధా, సీతారాం, భాస్కర్, స్వాతి, అనంత్ జ్యోతి, రఘు, జ్యోతిశ్రీ, ప్రసూన, శేషాద్రి, పవన్, పవన్, వాంగ్మయి, కళ్యాణి, రమేష్, సుజిత, నిఖితా.

నమస్కారం లహరి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్ర గీతాలు వింటున్నారు. నాని చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామం నుంచి వెంకటేశ్వర్లు, సీతమ్మ, ధరణి, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు బెంగళూరు నుంచి సాయికృష్ణ, శివతేజ.

కిన్నెరం వారి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటున్నారు. జై నవకుశ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పాల్వంచి నుంచి అక్బర్, సాహిరా, ఆదిల్, అర్షద్, అనాస్ మరియు ఇదే పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు రామ్వరం నుంచి రమేష్ బాబు, రమేష్, శ్రావణ్, సురేందర్ రెడ్డి, భాస్కర్, షకీల్, రమేష్, వెంకట్, సతీష్, శివాజీ, రవీందర్.

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంగ సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మధురిమ కార్యక్రమంలో ముందుగా కులగోత్రాలు చిత్రం నుంచి ఘంటసాల పిసి శిలా పాడిన పాట

0: అలనాటి ముదిరిగీతాలు ఉన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, అఖిల భారత రవివాసరీయ సంగీత సభా కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
1: పండిత్ జడేష్ హుగార్జికా జన్మ 4 జులై 1977 కో హువా. ఆప్కే పితా కా నామ్ భగవంతప్పా హుగార్ హై. పండిత్ జడేష్ హుగార్ సంగీత్ తథా కళా పరివార్ సే జానే జాతే హై. ఆప్ కళ్యాణ్ కర్ణాటక కే జానే మానే తబ్లా వాదక్ స్వర్గీయ శ్రీ శంకరప్పా హుగార్జీ కే పౌత్ర హై. ఆప్ అప్నే 8 వర్ష్ కీ ఆయు మే అప్నే పితా శ్రీ భగవంతప్పా హుగార్ ద్వారా తబ్లా వాదన్ తథా సంగీత్ కీ శిక్షా ప్రాప్త్ కీ. సాథ్ హీ టాప్ గ్రేడ్ ఉపాధి ప్రాప్త్ ఆకాశవాణి ధార్వాడ్ కే టాప్ తబ్లా కళాకార్ ఆప్కే చాచా పండిత్ సాత్లింగప్పా దేశాయి కల్లూర్జీ సే భీ తబ్లా వాదన్ మే అధిక్ శిక్షా హాసిల్ కీ హై. కర్ణాటక రాజ్య శిక్షా పరీక్షా బోర్డ్ ద్వారా శాస్త్రీయ సంగీత్ మే తబ్లా విద్వత్ ఏవం గాయన్ విద్యుత్ కీ ఉపాధి, కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ సే తబ్లా వాదన్ మే ఎంఏ కీ ఉపాధి, ఆకాశవాణి ద్వారా ఆయోజిత్ కియే గయే సంగీత్ కీ ఆడిషన్ మే తబ్లా వాదన్ మే టాప్ గ్రేడ్, బి హై గ్రేడ్ సంగీత్కార్, బి హై గ్రేడ్ హిందుస్థానీ గాయన్ కళాకార్ కీ ఉపాధియో కే సాథ్ ఫరూకాబాద్, పూరబ్ తథా అజరార్ ఘరానా ఔర్ దిల్లీ ఘరానే కీ భీ ఉపాధి ప్రాప్త్ కీ హై. పండిత్ జడేష్ హుగార్ ధార్వాడ్ సంగీత్ విశ్వవిద్యాలయ మే లగ్భగ్ 3 వర్ష్ సంగీత సహాయక శిక్షక్ కే తోర్ పర్ ఔర్ కర్ణాటక విశ్వవిద్యాలయ ధార్వాడ్ మే 1 వర్ష్ అతిథి.

ఆకాశవాణి వెల్కమ్ టు ద రవివాసరియ అఖిల భారతీయ సంగీత సభ. టుడే వి ప్రజెంట్ తబలా రిసైటల్ బై పండిత్ జడేష్ హోగార్. హ్యావింగ్ ఇంబైబ్డ్ మ్యూజికల్ ఇన్స్టింక్ట్స్ ఫ్రమ్ హిస్ ఫాదర్ శ్రీ భగవంతప హోగార్, అ వెల్ నోన్ వోకలిస్ట్ అండ్ తబలా ఆర్టిస్ట్ ఆఫ్ కళ్యాణ కర్ణాటక రీజన్, జడేష్ ఇన్కల్కేటెడ్ ఎసెన్స్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ రైట్ ఫ్రమ్ హిస్ చైల్డ్హుడ్. At the tender age of 8, he started learning tabla under his father's guidance. After that, it was the turn of his uncle, Pandit Satlingappa Desai Kallur, a top-grade tabla artist of Akashwani Dharwad, to impart advanced training in tabla to Jadesh. Belonging to Purab, Farukabad and Azrat Gharana, Jadesh has also achieved the style of Delhi Gharana. A postgraduate in music from Karnataka University Dharwad, Jadesh has achieved many top grades in classical music at a very young age, enthralling audience and connoisseurs all around India and abroad with repertoire of his recitals. Incorporating various styles of performances, Jadesh has shared stage with many eminent and senior musicians. He has given programs in France and Switzerland also. Tonight, Pandit Jadesh Hogar will begin his performance of tabla solo in Teen Tal. Harmonium Lahira is provided by Sri Revaya Vastradmat.

నిసార్ అలీ ఖాన్ సార్. తినగిన తిన తగ్గ తినగడానికి తినకిన తిన తగ్గ తినగిన తిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన తగ్గ తినగిన

గది గణ దగ్గర కథ అనగత్ మృదగదాగే ది గే అంత కత్ మృదగదాగే ది గే అంత కత్ మృదగదాగే ది గే అంత

ఘానద ధరితర కథానద ఘానద ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధ ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధ ధర ధర ధర ధరన్న కిటతగ తరన్న కిటతగ ధ బిజిలీ కడక్ పరన్ పండిత్ కంటే మరాజ్.

దృఢకృత గడిగనదా.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శివభక్తి గీతాలు వింటారు. 6:30 సుభాషితం సమర్పణ శ్రీమతి ఎం తేజశ్రీ. 6:35 రైతు సమాచారంలో గులాబీ సాగు సస్యరక్షణ గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 7:15 చిత్రగీతాలు వినవచ్చు. 7:45 విజ్ఞాన వేచికలు విజ్ఞాన సంచిక కార్యక్రమం. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నెర లహరి శ్రోతల ఉత్తరాల ద్వారా కొన్ని చిత్రగీతాలు వింటారు. 9:30 ఏకచిత్రగానం. 10:00 బతుకమ్మ పాట తెలంగాణ ఆట రూపకం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకరరావు. 11:00 చిత్రగీతాలు వినవచ్చు. 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ రాజన్ సాజన్ మిశ్రా గారుల గాత్రయుగళం వింటారు. 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో నవదుర్గలను కొలుద్దాం ప్రసంగం, ఇంకా ఆర్థిక సమస్యలు వాటి పరిష్కార మార్గాలు ప్రసంగం ప్రసారమవుతుంది. 1:10 ప్రాంతీయ వార్తలు. 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి. 1:50 ఉర్దూలో వార్తలు. 2:00 మిడ్డే న్యూస్. 2:15 దోపహా సమాచార్. ఈ కార్యక్రమంలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 2:30 పాటల పల్లకీలో శ్రోతల ముచ్చట రిపీటెడ్ రికార్డెడ్ ప్రోగ్రాం. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

3:30 ఏకచిత్రగానం వినవచ్చు. 4 గంటలకు చిత్రగీతాలు. 5 గంటలకు ఎం శిరీష బృందం వారి బతుకమ్మ పాటలు ప్రసారం.

చుట్టూ మన గ్రామం. సమగ్ర సమాచారంలో పీసీఓఎస్ సమస్యలు నివారణ పరిచయ కార్యక్రమం, భూసారం ఎరువులకు గల సంబంధం టాక్ వింటారు 7:45. వికసిత భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 8:00 తిరుమలలో జరిగే శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా పెద్ద శేష వాహన సేవ ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 8:30 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 9:30 మధురిమ అలనాటి మధుర గీతాలు వినవచ్చు. 10:00 శ్రీ విజయకృష్ణ నాట్య మండలి వారి పాదుకా పట్టాభిషేకం పౌరాణిక నాటకం ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసారంలోని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంగ సమయం సరిగ్గా 11:04 దాటి 30 సెకన్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరలా రేపు ఉదయం 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.